ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 10వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 1వ తేదీ శనివారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై మీడియం వేవ్, 102 మెగాహెర్ట్స్పై

ఎఫ్ఎం ఫ్రీక్వెన్సీలపై ఈనాటి ప్రభాత ప్రసారాలు ప్రారంభం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం ప్రసారాలను శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమండ్రిలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్పై శ్రోతలు వినవచ్చు. నిలయంలో సమయం 5:57:37 సెకన్లకు వస్తోంది. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం వింటారు. రచన శ్రీ ఎం రామకోటి, సంగీతం శ్రీ మంగళగిరి ఆదిత్యప్రసాద్. వినండి హే సుందర భారత వసుంధర బృందగానం, దేశభక్తి గీతం.

శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. రేఖామయధ్వజ సుధాకలశాత భద్ర వజ్రాంబుశాంబురుహ కల్పక శంఖ చక్రైః భవ్యైరలంకృత తలౌ పరతత్వ చిహ్నైః శ్రీ వెంకటేశ చరణౌ.

వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ప్రాయ ప్రపన్న జనతా ప్రథమావగాహ్యౌ మాతుస్తనావివ శిశోరమృతాయమానౌ. ప్రాప్తౌ పరస్పర తులామతులాంతరౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దృగం చ.

0: మీరింతవరకు భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, చింతన, వ్యాఖ్యాత శ్రీ ఎంవీఎస్ఎస్ ప్రసాద్.
1: పరోపకారార్థం ఇదం శరీరం అన్నది ఆర్యోక్తి. అయితే యుగ ప్రభావంలైతేనేమి, కాలమహిమలనైతేనేమి, ఆ ఆర్యోక్తి ప్రాముఖ్యత ఆచరణ అంతరించిపోతోంది. స్వార్థ చింతన, నేను నా వాళ్ళు అనే భావన పెచ్చుమెరుతోంది. మనిషి గిరిగీసుకుని తనకు తానే స్వార్థం అనే సంఖ్యల్లో బంధించుకుంటున్నాడు. స్వార్థం కపటం రాజ్యమేలుతున్న రోజుల్లో పరోపకారం అంటే 25 యోజనాలు పారిపోయే మహానుభావులున్నారు. తమకు అవకాశం ఉండి కూడా ఇతరులకు సాయం చేయరు. అసలు ఇతరులు ఎక్కడ బాగుపడిపోతారో అని బెంగపడేవాళ్ల శాతం ఎక్కువ. తన పూర్తి జీవితకాలంలో ఎవ్వరికీ ఏ విధమైన సహాయం చేయని మనిషి చనిపోయాక అతని జీవుడు అశాంతిగా తిరగసాగింది. చనిపోయిన తర్వాత కూడా తన తప్పు తెలుసుకునే ఆ జీవుడికి దుఃఖం భరించలేనైంది. ఒక గమ్యం లేకుండా తిరుగుసాగింది. అప్పుడు ఆ జీవుడికి ఒక మునీశ్వరుడు ఎదురయ్యాడు. తన అశాంతికి కారణం ఏమిటి అని జీవుడు ఆయన్ని అడిగింది. మునీశ్వరుడు తమ ద్వివిధతో జరిగిందంతా గ్రహించాడు. ఆ జీవుడికి తను మనిషిగా ఉన్నప్పుడు స్వార్థం వల్లనే శాంతి కొరవయ్యిందని, కనీసం మరుజన్మలో అయినా సత్కార్యాలు చేస్తే మంచి జరుగుతుందని చెప్పాడు. ఆయన మాటలు విన్న ఆ జీవి అది నిజం కాదని, తను ఎవరికీ సహాయం చేసే అవకాశమే రాలేదని, వస్తే తప్పకుండా సహాయం చేసేదాన్ని తెలిపింది. మునీశ్వరుడు మళ్ళా జరిగింది జీవుడికి చెప్పే ప్రయత్నం చేశాడు. జీవుడు తన మూర్ఖత్వంతో ఆయన మాటలు ఏమాత్రం చెవికి ఎక్కించుకోలేదు. అప్పుడు మునీశ్వరుడు మౌనంగా నవ్వి ఆ జీవుణ్ణి తన వెంట రమ్మన్నాడు. ఇద్దరూ కలిసి చాలా దూరం ప్రయాణించారు. దారిలో ఎదురైన ఎన్నో లోకాలు దాటుకుంటూ వెళ్ళారు. కొంతకాలానికి మునీశ్వరుడు, జీవుడు ఒక సుందరమైన ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ వాతావరణం అత్యంత ఆహ్లాదకరంగా ఉంది. చల్లని గాలి తెమ్మర్లు వీస్తున్నాయి. ప్రకృతి శోభ అద్భుతంగా ఉంది. అది చూసిన జీవుడు తాము చేరుకుంది ఏ లోకమో అని ఆలోచింపసాగింది. ఆ లోకానికి మునీశ్వరుడు తీసుకెళ్లడం తన అదృష్టంగా భావించింది. అక్కడ పరిసరాలను, వింతలం విశేషాలను ఆసక్తిగా చూడసాగింది. అక్కడ ఒక షడ్రుతోపేతమైన విందు భోజనం ఏర్పాటు చేయబడింది. జీవుడు తన బతికిన రోజుల్లో ఏనాడు అటువంటి విందు భోజనం ఆరగించలేదు, కనీసం చూడలేదు. జీవుడికి ఆ విందు భోజనంలో పాల్గొనాలనే ఆతృత, ఆదుర్ద ఎక్కువయ్యాయి. అతి కష్టం మీద నిగ్రహించుకుంది. అక్కడ బంగారు పాకుల్లో పంచభక్ష పరిమాణాలు వడ్డింపబడి ఉన్నాయి. అక్కడ కూర్చున్న అందరికీ వెండి గ్లాసు

0: లో రకరకాల పానీయాలు ఉంచబడ్డాయి. అక్కడ అనేక వరుసల్లో జనాలు కూర్చుని ఉన్నారు. అందరికీ నెమలి పించాలకి తయారు చేసిన వీమలతో పరిచారకులు విసురుతున్నారు. నోరు ఊరించే పదార్థాలు ఎదురుగా ఉన్నా, అన్ని సదుపాయాలు ఉన్నా విచిత్రంగా ఎవ్వరూ ఏమీ తినలేదు. నిజానికి తినలేకపోతున్నారు. నిర్వికారంగా చూస్తూ కూర్చున్నారు. వారందరూ అలా కూర్చోడానికి కారణం ఏమిటని జీవుడు మునీశ్వరుణ్ణి అడిగింది. ఆయన నవ్వుతూ జీవుణ్ణి అందుకు కారణమేమిటో పరిశీలించి చూడమన్నాడు. జీవుడు అప్పుడు అన్నీ పరిశీలనగా చూసింది. అందరి చేతులకి భుజం నుంచి అరచేతి వరకు వెదురుబద్దలు బిగించి ఉన్నాయి. మోచేతిని ముడుచుకునే అవకాశం లేదు. అందువల్ల ఎవరూ తమ ఎదురుగా ఉన్న ఆకుల్లో పదార్థాలు తినలేకపోతున్నారు. జీవుడికి ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఎవరికి వాళ్ళు తినలేకపోయినా తమ ఎదురుగా కూర్చుని ఉన్న వారికి ఆహారం పెట్టే సౌలభ్యం ఉంది. మరి ఎందుకు అలా చేయడం లేదు? ఆ విషయమే మునీశ్వరుణ్ణి అడిగింది. జీవుడి సందేహం విన్న ఆయన పకపకా నవ్వి, అక్కడ కూర్చున్న వ్యక్తులకి ఇతరులకు సహాయం చేసే గుణం ఉన్నట్లయితే అసలు వారు ఉన్న దుస్థితిలో ఉండేవారు కాదని అన్నాడు. తామిద్దరూ ఉన్నది నరకలోకంలో అని, పరోపకారం చేయాల్సిన అవసరం అవకాశం ఉండి కూడా ఇతరులకు సహాయం చేయని వారికి పట్టే గతే అటువంటిదని తెలిపాడు. జీవుడికి అప్పటికి తన జీవితకాలంలో చేసిన తప్పిదం అర్థమైంది. బతికున్నంతకాలం కేవలం స్వార్థచింతంతో గడపడం వలన తనకు ఆ దుస్థితి వచ్చిందని తెలిసి వచ్చింది. భవిష్యత్ కాలంలో తన తప్పు సరిదిద్దుకోవాలని నిశ్చయించుకుంది. అయితే ఆ పని చేయడానికి ఎంతో దుర్లభమైన మానవ జన్మ కోసం వేచి ఉండాలని తెలుసుకుంది. మునీశ్వరుడు చెప్పిన విషయం అశాంతితో అల్లాడుతున్న జీవుడికే కాదు, ప్రతి మానవుడికి వర్తిస్తుందని మనందరం తెలుసుకుని కరు జాగురుకతో మెలిగి అవకాశం ఉన్నప్పుడు అవసరమైన వాళ్ళకి తప్పక సహాయం చేసే అలవాటు చేసుకోవాలి.
1: మీరింతవరకు శ్రీ ఎంవీఎస్ఎస్ ప్రసాద్ గారి వ్యాఖ్యానంలో చింతన విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం.

0: ఈనాటి కార్యక్రమంలో వ్యవసాయంలో వ్యాపార సరళి గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి మాటల్లో తెలుసుకుంటారు.
1: ఒక రైతుగా మనం వ్యవసాయం చేసేటప్పుడు ఏదో అన్నదాతగా మనం ఎక్కువగా మన లక్షణాలు ఉంటాయి, కానీ వ్యాపారిగా మనకు లక్షణాలు ఉండటం అనేది కాస్త కష్టమైన పనే. కానీ కాలం మారుతూ ఉంది, పరిస్థితులు మారుతూ ఉన్నాయి, లోకంలో తీరు మారుతూ ఉంది. మనం కూడా నిలదొక్కోవాలి అంటే మనలో కూడా కాస్త కోస్తో వ్యాపార సరళి అనేది ఖచ్చితంగా రావాల్సిందే. అది కాదు మరి వీలు కాదంటే మటుకు మనం నష్టాల్లోకి పోతాం. ముఖ్యంగా మనం చేసేటువంటి సాగులో మనకెంత అనుభవం అయితే ఉందో దానికి తోడు అదనంగా ఇతర రకాలైనటువంటి నైపుణ్యాలు కూడా మనం కలుపుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఆసన్నమైంది. దాని గురించి మనం ఖచ్చితంగా మర్చిపోకూడదు. ఇప్పుడు మనకి లాభాలు రావాలి. లాభాలు వస్తేనే ఒక రైతుగా మనం నిలదొక్కోగలుగుతాం, మన కుటుంబాన్ని మనం సాగగలుగుతాం. దానికి మామూలు పద్ధతిలో పంటలు పండించి ఆ పంటని మరి పొలంలోనే అమ్మేసుకోవటం వలన ఇప్పుడు సమస్య అయితే పరిష్కారం కాదు. ఏం చేయాలి? ఉన్నటువంటి దాన్ని మనము సరాసరి అమ్మకూడదు, దాన్ని విలువాధారిత ఉత్పత్తిగా మార్చుకొని మాత్రమే అమ్మాలి. ఇది ప్రధానమైనటువంటి సూత్రం. వ్యాపార సరళిలో మనం వ్యవసాయం చేయాలంటే మనకి అవకాశం ఉన్నటువంటి మన పంట ఉత్పత్తి, మనం పండించినటువంటి పంట ఉత్పత్తి సరాసరి అమ్మకూడదు. ఎట్లా? ఉదాహరణకు చిన్న ఉదాహరణ, రాగుల్ని సరాసరి అమ్మితే వచ్చేటువంటి డబ్బు ఎంత? లేదంటే రాగి మాల్ట్గా చేసి దాన్ని మార్కెట్లో మనం అమ్మితే వచ్చేటువంటి డబ్బు ఎంత? ఒక్కసారి షాప్కి వెళ్ళి రాగి మాల్ట్ ధర ఎంత, రాగులు ధర ఎంత అని అడిగితే తెలిసిపోయింది. అది కూడా మనం అమ్మినటువంటి రాగులు మనకొచ్చేటువంటి ధరతో పోల్చుకుంటే మార్కెట్లో కొనుక్కునేటువంటి రాగుల ధర చాలా ఎక్కువే. అంతకన్నా మించి రాగి మాల్ట్ ధర ఉంటుంది. దానికి అయ్యేటువంటి ఖర్చు చాలా తక్కువ, చేసేటువంటి శ్రమ చాలా తక్కువ. కానీ

మనం చేసుకోవట్లా. ఇది ఒకటి ముఖ్యమైనటువంటి విషయం. రెండోది, మన పంట వ్యర్థాలని మనం కాల్చేస్తున్నాం, కానీ పంట వ్యర్థాన్ని తిరిగి ఉపయోగపడేటువంటి పదార్థంగా మార్చుకోగలిగితేనే మనకు ఉపయోగం, లాభాలు. ఉదాహరణకి మన పంటలో వచ్చేటువంటి వ్యర్థాలని పెట్టుబడిగా పెట్టుకొని మనము రకరకాల ఉత్పత్తులను తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకి జీవామృతం తయారు చేసుకోవచ్చు, ఘనజీవామృతం, ద్రవ జీవామృతం, అలాగే రకరకాల కషాయాలని మనం సిద్ధం చేసుకోవచ్చు, వాటిని మనం అమ్ముకోవచ్చు. అవన్నీ మనతో దొరికేవే, మన పంట నుంచి వచ్చేవే, మన నేలలోంచి వచ్చేవే, కాబట్టి అదొకటి చేసుకోవాలి. అలాగే స్థిరమైనటువంటి నెలవారీ ఆదాయం వచ్చేలాగా మనం ఏర్పాట్లు చేసుకోవాలి. అంటే ఉట్టి పంట వేస్తాను నేను మెల్లకుండా ఉంటానంటే కాదు, పంట నుంచి వచ్చేటువంటి వ్యర్థాలు కానీ ఉప ఉత్పత్తులు కానీ తిరిగి వాడుకునే విధంగా మరొక వృత్తి మనకి అదనంగా ఉండాలి. కోళ్ల పోషణ, అలాగే పశువుల పోషణ, ఇటన్నిటిని కూడా మనం చక్కగా చేసుకోగలిగినట్లయితే, వాటి నుంచి వచ్చేటువంటి ఉత్పత్తులను కూడా విలువాధారిత ఉత్పత్తులుగా అమ్ముకోగలిగినట్లయితే నెలవారీ మనకి ఇంత ఆదాయం అనేది ఖచ్చితంగా చూడవచ్చు. అలాగే కూరగాయల సాగు, చక్కగా మనకి రోజువారీ ఆదాయాలు కూడా వస్తాయి. మరో ముఖ్యమైన విషయం, మనము ఏ ఉత్పత్తి అమ్మినా దానికి ఒక పేరు మామూలుగా పెట్టుకున్నా కూడా అంత జనాలకు తెలియదు. అందుకనే మామూలుగా మార్కెట్లో చూడండి, మీరు కొన్ని షాపులకు వెళ్తే బ్రాండెడ్ అని పేరు పెడతారు. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఆ కంపెనీకి పేరు బాగా పెంచుకొని వాళ్ళు ఉత్పత్తి చేసేటువంటి వస్తువులకు కానీ వాళ్ళు ఉత్పత్తి చేసేటువంటి మరి పదార్థాలకు కానీ విపరీతమైన ధర వచ్చేలాగా చేసుకుంటారు. కానీ మనం అలా చేసుకోలేకపోతున్నాం. దానికి మార్గాలు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. మనం కూడా రైతు ఉత్పత్తి సంఘాలుగా మారి, ముఖ్యంగా సన్న చిన్నకారు రైతులు కొంతమంది కలిసి రైతు ఉత్పత్తి సంఘాలుగా మారి వాళ్ళు ఉత్పత్తి చేసినటువంటి ఆహార ఉత్పత్తుల్ని ప్రత్యేకమైనటువంటి బ్రాండ్గా క్రియేట్ చేసుకొని తయారు చేసుకొని వాటిని కనుక మార్కెట్లో అమ్మగలిగితే ఒకసారి పేరు వస్తే మనము ఎంత ధర పెట్టినా కూడా కొనేటువంటి స్థాయికి వెళ్తాం. అలా మనము సద్వినియోగపరచుకోవాలి అంటే, అలా మనం చేసుకోగలగాలి అంటే మనలో సమిష్టితత్వం రావాలి. అందరూ కలిసికట్టుగా పనిచేసుకొని ఒక పేరు పెట్టుకొని ఆ పేరు తరపున మనం కనుక అమ్ముకోగలిగితే అద్భుతమైనటువంటి లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మనకు ఒక అనుమానం వస్తుంది, ఈ ప్యాకెట్లు ఇవి అవన్నీ మనకేం తెలుసు అని. మన పిల్లలకే కనుక శిక్షణ ఇప్పిస్తే, ఉదాహరణకి విశాఖపట్నంలోనే ఈ ప్యాకేజింగ్ ఇండస్ట్రీ ఒకటి పెద్ద ఒక ఆఫీస్ ఉంది, గవర్నమెంట్దే, వాళ్ళు శిక్షణలు ఇస్తారు. చాలా తక్కువ రోజుల్లోనే మనము ఈ ప్యాకింగ్ ఎట్లా, మంచి మంచి రంగులతోటి ఎలా తయారు చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఇస్తారు. మనలో ఎంతమంది తెలుసుకొని దాన్ని ఉపయోగించుకుంటున్నాం. అలాగే మన విలువాధారిత ఉత్పత్తులు ఉత్పత్తి చేయటం కూడా మన కనకాపల్లిలో ఉన్నటువంటి పరిశోధన కేంద్రంలో మన శిక్షణలు ఇస్తారు. మన కృషి విజ్ఞాన కేంద్రాల్లో కూడా ఈ శిక్షణలు ఇస్తారు. మనకి వ్యవసాయ అనుబంధ వృత్తుల్లో పుట్టగొడుగుల పెంపకం కానీ లేకపోతే ఇతర రకాలంటే తేనెరీగల పెంపకం కానీ ఇవన్నీ మనం ఎంతమంది నేర్చుకుంటున్నాం. ఇలా వ్యాపార పరంగా మన వ్యవసాయాన్ని కనుక మార్చుకోగలిగితే మనము ఖచ్చితంగా అందరికన్నా మంచి రోకలు సంపాదించడానికి మటుకు అవకాశం ఉంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇలా వ్యాపార పరంగా వ్యవసాయం కానీ వ్యవసాయ అనుబంధ వృత్తులను కానీ చేయదలుచుకున్నటువంటి యువత యువకులంతా కలవాలి. కలిసి మనం పెట్టుబడి కనుక పెట్టుకోగలిగితే, లేదా ప్రభుత్వ సహాయ సహకారాలు తీసుకుంటూ, బ్యాంకులు సహాయ సహకారాలు తీసుకుంటూ మనం గనక ఒక చిన్నపాటి ప్రయత్నం కనుక చేస్తే ఫలితాలు ఖచ్చితంగా కనిపిస్తాయి. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి యువత యువకులు కూడా చక్కగా చేయొచ్చు. మనకు అక్కడైతే ఇంకా అవకాశాలు బాగా ఉంటాయి. సేంద్రీయ పదార్థాలు ఉత్పత్తి చేసుకుంటున్నారు, మరి వాటిని ఏదో సంతలో అమ్ముకోకుండా దానికి ఒక బ్రాండ్ తయారు చేసుకొని వాటిని కనుక అమ్ముకోగలిగితే ప్రజల్లో కూడా ఒక మంచి నమ్మకం ఉంటుంది. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతం వచ్చేటటువంటి ఉత్పత్తులు స్వచ్ఛమైన ఉత్పత్తులు, ఆర్గానిక్ ఉత్పత్తులు అనేటువంటి నమ్మకం ఉంది. దాన్ని చక్కగా మనం సద్వినియోగపరచుకొని మనం మంచి మంచి ఉత్పత్తులను బయటికి తీసుకోగలిగితే మనకి మంచి ఫలితాలు వస్తాయి.

రైతులకు వాతావరణ సూచన. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి మరియు ఏలూరు జిల్లాల రైతులకు రాగల 24 గంటల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం

0: ఒకటి రెండు చోట్ల పడే అవకాశం ఉండవచ్చని వాతావరణ సమాచార కేంద్రం వారు తెలియజేస్తున్నారు. ఇక ఆంధ్ర కోస్తా యానాం తీర ప్రాంతాల్లో చేపలు పట్టే వారికి రాగల 5 రోజుల్లో ప్రత్యేకమైన వాతావరణ సూచన ఏమీ లేదు. రైతులకు వాతావరణ సమాచారం విన్నారు. ఈరోజు సాయంత్రం 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఉత్తర కోస్తా జిల్లాలకు వర్షాభావ పరిస్థితులలో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక, ఈ అంశంపై రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాల ప్రిన్సిపల్ మరియు ప్రధాన శాస్త్రవేత్త అయిన డాక్టర్ కెవి రమణమూర్తి గారి ప్రసంగం వింటారు. అలాగే జానపద గీతం, వ్యవసాయ సమాచారం ప్రసారమవుతాయి. పొలం పనులు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:45. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, అలాగే అనంతరం సంస్కృత వార్తలు ఢిల్లీ నుండి ప్రసారమవుతాయి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈరోజు ప్రారంభించనున్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పెట్టుబడులకు అత్యంత సురక్షితమైన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలను వాట్సప్ ఆధారిత ఏఐ సాంకేతికతతో ప్రజలకు చేరువ చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఉదయం ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురానికి చేరుకోనున్నారు. ఆయనకు గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు స్వాగతం పలకనున్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం సహా 17,900 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఈ ప్రాజెక్టుల్లో విశాఖపట్నంలోని తొలి సెమీకండక్టర్ తయారీ కేంద్రం, విద్యుత్ ప్రసార వ్యవస్థలు, జాతీయ రహదారి ప్రాజెక్టులు ఉన్నాయి. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం కర్ణాటకలోని మైసూరులో స్వామి వివేకానంద కల్చరల్ యూత్ సెంటర్ వివేకా స్మారకాన్ని ప్రారంభించి అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం నుంచి దృశ్య మాధ్యమ సమావేశం ద్వారా ఏర్పాట్లను ఆయన నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, విమానాశ్రయాన్ని ఉత్తరాంధ్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడే ఏవియేషన్, ఏరోస్పేస్ హబ్గా తీర్చిదిద్దాలని సూచించారు. విమానాశ్రయ ప్రాంగణాన్ని తెలుగు కళలు, సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా అలంకరించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దేశంలోనే అతిపెద్ద ఎల్ఈడి డిస్ప్లే వాల్ను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా 13,500 మంది గిరిజన మహిళలు, బాలికలు థింసా నృత్యంతో ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలకనున్నట్లు తెలిపారు. పెట్టుబడులకు అత్యంత సురక్షితమైన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. హైదరాబాదులో భారత పరిశ్రమల సమాఖ్య ఉత్తర భారత ప్రతినిధులతో ఆయన నిన్న సమావేశమయ్యారు. పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో 30,000 ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. 2037 నాటికి రాష్ట్రాన్ని $1 trillion ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పరిశ్రమలకు అవసరమైన భూమి, మౌలిక సదుపాయాలు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని, ప్రపంచస్థాయి సంస్థల పెట్టుబడులను తెలంగాణ ఆకర్షిస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలను వాట్సప్ ఆధారిత ఏఐ సాంకేతికతతో ప్రజలకు చేరువ చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా డిజిటల్ సేవలను మరింత విస్తరిస్తున్నామని తెలిపారు. విశాఖపట్నంలో ఫ్యూజన్ ఏఐ సమ్మిట్ 2026 రెండో ఎడిషన్ నిన్న ఘనంగా ప్రారంభమైంది.

0: కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ,
1: I would really recommend the students to participate at the events like these to understand what the industry is looking at, what the industry wanted you to become, and how the industry would really appoint you in the next level. The students have to be come out with a very qualitative knowledge. They have to be very skillful. They have to be an asset to the organization. In fact, that is how the organizations are looking at. So if you see the recent times, how the government is also adopting the technology. And we really go into the grassroots level to adopt the technology to take decisions which are adaptive, which gives a good solution for good governance.
0: ఆంధ్రప్రదేశ్లోని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి వరద ఉధృతి పెరగడంతో మామిడికుదురు మండలం అప్పనపల్లి కాజువేను కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ నిన్న పరిశీలించారు. వరద క్రమంగా పెరుగుతున్నందున అధికార యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరద ప్రవాహం పెరగడంతో ముక్తేశ్వరం, కోటిపల్లి రేవులో రాకపోకలు నిలిపివేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో నిన్న మొన్న పడిన వర్షాలకి గోదావరిలో వాటర్ లెవెల్స్ ఆర్ రైజింగ్ స్లోలీ. మనకి ఇప్పుడు ధవళేశ్వరంలో విల్ బి రీచింగ్ ఫస్ట్ లెవెల్ వార్నింగ్. జిల్లాలో ఇప్పుడు ఎక్కడ మనకి క్రాస్ ఓవర్స్ ఉంటాయి, ఫ్లడ్ లెవెల్స్ని, వాటర్ని క్రాస్ చేసి వెళ్లాల్సి వస్తుందో అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా తీసుకుంటున్నాము. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆల్ డిపార్ట్మెంట్స్ని అలర్ట్ చేశాము. జిల్లాలో అందరికి కూడా మై రిక్వెస్ట్ ఈజ్, సో కమింగ్ 3 to 4 డేస్ కొంచెం లెవెల్స్ ఆఫ్ గోదావరి అగ్రెసివ్గా ఉంటాయి. దయచేసి ఎక్కడ కూడా డోంట్ వెంచర్ ఇన్ టు వాటర్స్.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వేదికగా ప్రదర్శించిన గిరిజనుల సంప్రదాయ థింసా నృత్యం ప్రపంచ రికార్డు సృష్టించింది. దేశంలోనే అత్యధికంగా 13,000 మంది గిరిజన బాలికలు ఒకేసారి థింసా నృత్యం ప్రదర్శించడంతో ఈ ఘనత దక్కింది. నిన్న నిర్వహించిన ఈ ప్రదర్శనను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు ప్రత్యక్షంగా పరిశీలించి అన్ని ప్రమాణాలు సరిపోవడంతో ఈ ప్రదర్శనను గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో అధికారికంగా నమోదు చేసి సంబంధిత ధృవపత్రాన్ని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ, ఈ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ గిరిజన బాలికల ప్రతిభకు ప్రపంచ గుర్తింపు తీసుకువచ్చిందన్నారు. తెలంగాణలో మహిళల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబన, ఉపాధి అవకాశాల కల్పన, నైపుణ్యాభివృద్ధికి పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. 80 లక్షలకు పైగా ముద్రా రుణాల్లో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల వాటా 53% ఉందన్నారు. ఒక్కో మహిళకు 10 లక్షల రూపాయల వరకు రుణ సదుపాయం కల్పిస్తున్నామని, పీఎం స్వనిధి పథకం కింద జులై 20 నాటికి 65,000 మందికి 1,387 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో మహిళల నేతృత్వంలో 11,60,000కు పైగా ఎంఎస్ఎంఈలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. విదేశాల్లో ఉద్యోగాలకు అవసరమైన శిక్షణ, ఉద్యోగ మేళాలతో పాటు ఉద్యోగార్థులకు అవసరమైన పాస్పోర్ట్, ఆయా దేశాల్లో వారికి ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యతను టామ్కామ్ సంస్థ తీసుకోవాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. శక్తి శాఖపై ఆ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఉత్తర తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు మధ్యప్రాచ్య దేశాలకు వెళుతుంటారని, ఈ క్రమంలో వారు ఏజెంట్ల చేతిలో మోసపోయి ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లే వారికి పాస్పోర్ట్లు ఇప్పించడంతో పాటు వారు వెళ్లే దేశాల్లోని మ్యాన్ పవర్ కంపెనీలతో ఒప్పందాలను టామ్కామ్ సంస్థ చేసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఉత్తరాంధ్రలోని 6 జిల్లాలు మినహా రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో ఈరోజు పంపిణీ చేయనున్నారు. 50,09,529 మంది పింఛన్దారులకు 2,198,31,00,000 రూపాయలను పంపిణీ చేయనున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ అధికారులు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని 6 జిల్లాల్లో మొత్తం 11,98,044 మంది లబ్ధిదారులకు 514,42,00,000 రెండు రోజుల క్రితమే పంపిణీ చేసినట్లు తెలిపారు. వాతావరణం. దక్షిణ గుజరాత్, ఉత్తర మహారాష్ట్రల మీదుగా ఉన్న వాయుగుండానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్ యానాములో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్ర అధికారిని జి లక్ష్మి వెల్లడించారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తాలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని ఆమె పేర్కొంటూ,

0: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్. ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. రాయలసీమ. ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: మరోవైపు తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈరోజు ప్రారంభించనున్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పెట్టుబడులకు అత్యంత సురక్షితమైన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలను వాట్సాప్ ఆధారిత ఏఐ సాంకేతికతతో ప్రజలకు చేరువ చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య ఏకదివసీయ ఆంధ్రప్రదేశ కర్ణాటక యాత్రాయాం భవిష్యతి. ఆంధ్రప్రదేశే ప్రధానమంత్రి భోగాపురం ఇత్యత్ర అల్లూరి సీతారామరాజు అంతారాష్ట్రీయ విమానస్థానకస్య ఉద్ఘాటనం కరిష్యతి. సార్వజనిక నిజ సహభాగితా ప్రారూపస్యాంతర్గతం 600,000,000,000,000 రూప్యకాధికేన వ్యయేన నిర్మితం తదంతారాష్ట్రీయ విమానస్థానకం ప్రతివర్షం 60,00,000 యాత్రిణాం సేవా ప్రదాతుం వినిర్మితమస్తి. ప్రధానమంత్రి 80,000,000,000,000 రూప్యకాధిక వ్యయయుతా రాష్ట్రీయ రాజమార్గ పరియోజనాః రాష్ట్రాయ సమర్పయిష్యతి. తాసాం శిలాన్యాసం అపి కరిష్యతి. ఆంధ్రప్రదేశ యాత్రానంతరం ప్రధానమంత్రి కర్ణాటకస్య మైసూరునగరం గమిష్యతి, యత్ర స్వామి వివేకానంద సాంస్కృతిక యువ కేంద్రస్య వివేక స్మారకస్య ఉద్ఘాటనం కరిష్యతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉక్తవాన్ యత్ అపశబ్ద ప్రయోగ ద్వేష భావనా చ కస్యాపి సమస్యాయాః సమాధానం న భవతః. అసౌ మార్గభ్రష్టేభ్యః యువభ్యః కరుణాభావం ఆవహన్ అవదత్ యత్తే దండనీయాః న అపితు రాష్ట్రనిర్మాణస్య రాష్ట్రహితస్య చ భావనయా సమ్యక్ మార్గే ప్రేరణీయాః. సామాజిక సంచారపటలేషు ప్రసారితే ఏకస్మిన్ దృశ్య శ్రవ్య సందేశే ప్రధానమంత్రి రాష్ట్రీయ రాజధాన్యాః జంతర్మంతరస్థలే సద్యః ఏవ జాతాయాః తస్యాః ఘటనాయాః ఉల్లేఖమకరోత్ యస్మిన్ తస్మై తస్య దివంగతమాత్రే చ అపశబ్దాః ప్రయుక్తాః ఆసన్. సః అవదత్ యత్ ఏషా ఘటనా దేశవిదేశేషు బహుభిః జనైః దృష్టా. ఏతాదృశస్య ఆచరణస్య విషయే సమాజే విద్యమానః ఆక్రోశః నిరాశా చ స్వాభావికౌ స్తః. ప్రధానమంత్రి అవదత్ యత్ ఏతాదృశాన్ యువకాన్ న్యాయాలయీయ ప్రక్రియాసు న నివేశయేత్, సామాజిక తిరస్కారస్య భాజనం వా న కుర్యాత్, అపితు సమాజేన తాన్ సస్నేహం స్వీకృత్య సమ్యక్ మార్గః ప్రదర్శనీయః.
3: బచ్పన్ మే గల్తియా హోతీ హై ఔర్ బచ్పన్ మే గల్తియో సే సుధర్నే కా అవసర్ భీ హోతా హై. ఏక్ గుమ్రాహ్ బచ్చే హై, ఉన్కో రాహ్ దిఖానా హమారా కామ్ హై. ఉన్కో సజా దేనా, అదాలతో కే చక్కర్ కట్వానా, సమాజ్ మే ఉన్కో ప్రతాడిత్ కర్నా, ఇస్సే హమ్ పరిస్థితియా నహీ బదల్ పాయేంగే. మే ఉన్హే మాఫ్ కర్నా చాహతా హూం. సమాజ్ భీ మేరీ ఇస్ బాత్ కో స్వీకార్ కరే. మే ఇన్ బచ్చో కో కహతా హూం, బచ్చో ఆవో, హమ్ దేశ్ కే లియే సాథ్ మిల్ కర్ కే ఆగే బఢే. దేశ్ బహుత్ ఆగే బఢ్ రహా హై, ఆగే బఢ్నే వాలా హై, ఔర్ ఆప్కా భీ ఆగే బఢ్నా నిశ్చిత్ హో, యహీ మేరా సప్నా హై.
2: केन्द्रीय मंत्रिमंडल प्रधानमंत्री सूर्य सरोवर योजना अनुमोदिता. एषा योजना ऊर्जा संचयन प्रणालिभिः युक्तानां फ्लोटिंग सोलर फोटोवोल्टिक इति परियोजनानां विकासाय प्रवर्तिता अस्ति. केन्द्रीय मंत्रिमंडलस्य उपवेशनानन्तरं नवदिल्ल्यां वार्ताहरान् संबोधयन् सूचना प्रसारण मंत्री अश्विनी वैष्णवः अवदत् यत् अस्याः योजनायाः अन्तर्गतं 5,000 मेगावाट् मितानां क्षमतायुतानां फ्लोटिंग सोलर फोटोवोल्टिक इति परियोजनानां विकासः भविष्यति.

0: ताभिः सह स्थापितानां ऊर्जा संचयन प्रणालीनां न्यूनतम संचयन क्षमता द्विहोरात्मिका भविष्यति। केन्द्रीय मंत्रिमण्डलेन प्रधानमंत्री किसान सम्मान निधि योजनायाः अस्मात् वर्षात् 31,000 वर्षपर्यन्तं प्रवर्तनस्य निरन्तरतायै अपि अनुमोदनं प्रदत्तम्। भारतम् अवदत् यत् पाकिस्तानाधिकृतस्य जम्मू कश्मीर प्रदेशस्य तथा कथितानि निर्वाचनानि पाकिस्तान प्रशासनस्य अपमानास्पदम् एव सन्ति। नवदिल्ल्यां वार्ताहरैः सह वार्तालापं कुर्वन् विदेशमन्त्रालयस्य प्रवक्ता रणधीर जायसवालः अवदत् यत् पाकिस्तानस्य प्रशासनं POJK इत्यत्र शान्तिप्रियाणां नागरिकाणां विरुद्धं निष्ठुरं बलप्रयोगं निरन्तरं करोति। विदेशमंत्री डॉक्टर एस जयशंकरः गतसायं ईरान देशस्य विदेशमंत्रिणा अब्बास अराघची इत्यनेन सह दूरभाषया वार्तालापम् अकरोत्। अस्मिन् वार्तालापे सः अस्मिन् क्षेत्रे प्रवर्तमानायाः शत्रुतायाः विषये भारतस्य गभीरां चिन्तां प्रकटितवान्। राष्ट्रमंडल क्रीडासु भारतस्य पदक संख्या 23 यावत् वर्धिता, यस्मिन् 5 स्वर्ण पदकानि, 12 रजत पदकानि, 6 कांस्य पदकानि च सन्ति। इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈనాటి ప్రసారంలో ఉదయం 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికలో సహాయ నిరాకరణోద్యమ దినోత్సవం, అలాగే తెలుగు కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ జయంతి మరియు భారత జాతీయోద్యమ నాయకుడు బాలగంగాధర తిలక్ వర్ధంతి సందర్భంగా విశేషాలు తెలుసుకుంటారు. అనంతరం లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీ తట్టు హరీష్ పాడిన లలిత గీతాలు వింటారు. కీబోర్డ్ సహకారం శ్రీ యు శివ, తబల శ్రీ యు సూర్యనారాయణ. ఇంకా పుష్పాంజలి, సమాచారవాణి తదితర అంశాలు ప్రసారమవుతాయి. 8:00 సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖ వింటారు రచన శ్రీ ఎస్ జోగినాయుడు. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇక 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీమతి నిత్యశ్రీ మహాదేవన్ గానం వింటారు. 8:59 పాటల పల్లకి ఈ కార్యక్రమంలో శ్రోతలు 0891-2727-244-2727-288 అనే ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి ఫోన్ ఇన్ లైవ్లో మీకు మీరు కోరిన పాటలను వినవచ్చు. అలాగే 10:00 వసుదైక కుటుంబం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 10:15 పాటల పల్లకి కొనసాగింపు ఉంటుంది. ఇక ఈరోజు ఉదయం 10:45 గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారిచే భోగాపురంలో ప్రారంభిస్తున్న శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంపై తెలుగులో ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ రాంభట్ల నృసింహ శర్మ, ఎన్ మణి. ఇక 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 2:30 వాతావరణ సమాచారం. అనంతరం సైనిక్ మాధురి. ఈ కార్యక్రమంలో లోక్ గీత్ అంశంపై శ్రీమతి శిఖా శర్మ వ్యాఖ్యానంతో హిందీ పాటలు వింటారు. సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం. 5:30 సంధ్యారాగాలు ప్రసారమవుతాయి. 6:00 సమాచార వాణి వింటారు. 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగం నుండి ప్రసారం. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో గుంజన్. హిందీ కార్యక్రమంలో టెహరావ్ కి అహ్మియత్ కుచ్పల్ అప్నే లియే, ఈ అంశంపై డాక్టర్ నిర్మలాదేవి చిట్టెళ్ల గారి హిందీ ప్రసంగం వింటారు. అనంతరం ఫిట్నెస్ మంత్ర వికాసం ప్రసారమవుతాయి. సాయంత్రం 7:00 ప్రసార విశేషాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఉత్తర కోస్తా జిల్లాలకు వర్షాభావ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక, ఈ అంశంపై రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాల ప్రిన్సిపల్ మరియు ప్రధాన శాస్త్రవేత్త అయిన డాక్టర్ కెవి రమణమూర్తి గారి ప్రసంగం వింటారు. అనంతరం జానపద

ఇది గీతం వ్యవసాయ సమాచారం ప్రసారమవుతాయి. 7:45 గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు విశాఖపట్నం భోగాపురంలో ఈరోజు ప్రారంభించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంపై రేడియో నివేదిక వింటారు. సమర్పణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ ఎస్ లక్ష్మీకాంత్, శ్రీ కె విశ్వేశ్వరరావు, శ్రీ డి రమేష్ నాయుడు. ఇక రాత్రి 8:00 తిరిగి 9:30 స్వరమాలిక సినిమా పాటలు వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారం. 8:45 సమాచార్ సంధ్య హిందీలో వార్తలు, 9:00 News@9 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ నుండి ప్రసారం. ఇక రాత్రి 10:00 జాతీయ సంగీత సభ కార్యక్రమంలో చిన్మయి సిస్టర్స్ గాత్రయుగళం వింటారు. ఇవి ఈనాటి ప్రసారంలోని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలీజ్.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ద్వేషం, దూషణలు ఎటువంటి సమస్యకైనా పరిష్కారాలు కాబోవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర మంత్రివర్గం ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన, సముద్ర మంథన్, పీఎం కిసాన్ పథకాలకు ఆమోదాన్ని తెలియజేసింది. గ్లాస్కో కామన్వెల్త్ గేమ్స్లో జూడోలో స్వర్ణపతకం, జావెలిన్ త్రోలో 2 పతకాలతో భారతీయ క్రీడాకారులు ఉత్తమ ప్రదర్శన చూపారు. ఇక వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో 18,000 కోట్ల రూపాయలతో చేపట్టిన జాతీయ రహదారులు, విద్యుత్, సెమీకండక్టర్ యూనిట్లు సహా అనేక ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. తొలుత విశాఖపట్నం భోగాపురం వద్ద నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ విధానంలో సుమారు 5,640 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ది చేయబడిన ఈ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం సంవత్సరానికి 6 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలందించేలా రూపకల్పన చేశారు. నూతన విమానాశ్రయం ఈ ప్రాంతంలో వైమానిక అనుసంధానాన్ని బలోపేతం చేస్తూ ఆంధ్రప్రదేశ్లో పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి కల్పనకు గణనీయమైన ఊపునిస్తుందని భావిస్తున్నారు. విశాఖపట్నంలో 460 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో అభివృద్ది చేస్తున్న ఏఎస్ఐపి సెమీకండక్టర్ ప్రాజెక్టు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఇక 5,550 కోట్ల రూపాయలతో కర్నూల్ 4వ దశ పునరుత్పాదన కేంద్ర ప్రాజెక్టు శంకుస్థాపన, 3,550 కోట్ల రూపాయల కర్నూల్ పవన విద్యుత్ ప్రాజెక్టు, 800 కోట్ల వ్యయం కాగల అనంతపురం సౌర విద్యుత్ ప్రాజెక్టు, లింగసముద్రం వద్ద పెంచలకోన, ఏర్పేడు 565 జాతీయ రహదారి సహా ప్రధానమంత్రి ఇతర ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. నూతన రహదారి ప్రాజెక్టు విజయవాడకు పరిసర నగరాలతో గల రద్దీని తగ్గించి అనుసంధానాన్ని మెరుగుపరచగలదని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యటన ముగిసిన అనంతరం ప్రధాని కర్ణాటక చేరుకుని అక్కడ స్వామి వివేకానంద సాంస్కృతిక యువ కేంద్రం వివేక స్మారకను ప్రారంభిస్తారు. 81,000 చదరపు అడుగుల ప్రాంతంలో ఏర్పాటైన ఈ కేంద్రంలో ఎగ్జిబిషన్ హాల్, 4D ఎక్స్పీరియన్స్ కేంద్రం, 700 మంది సరిపడే సమావేశ మందిరం, గ్రంథాలయం, ధ్యాన, యోగా కేంద్రాలున్నాయి. ఇక పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు అవసరమయ్యే సౌకర్యాలను కూడా వివేక స్మారక కలిగి ఉంది. ద్వేషం, దూషణలు ఎటువంటి సమస్యకైనా పరిష్కారాలు కాబోవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తన సోషల్ మీడియా హ్యాండిల్పై యువతనుద్దేశించి పోస్ట్ చేసిన వీడియో సందేశంలో దారితప్పిన యువత పట్ల సానుభూతితో మెలగాలని, వారు జాతి నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకు మద్దతునివ్వాలని ప్రధానమంత్రి కోరారు. ఇటీవల దేశ రాజధాని న్యూఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన సంఘటనలను ప్రస్తావిస్తూ తనను, స్వర్గస్థురాలైన తన తల్లిని కొంతమంది దుర్భాషలు ఆడడాన్ని దేశం సహా ప్రపంచం చూసిందని, అయితే అటువంటి యువతను కోర్టుకు ఈడ్చి సామాజిక వివక్షకు గురిచేయడం కన్నా వారిని సరైన దారిలో పెట్టడమే సబబని చెప్పారు. దేశం పలు రంగాల్లో వేగవంతంగా అభివృద్ది చెందుతూ ముందంజలు వేస్తోందని, యువత ఇందులో భాగమై తమ కలలను సాకారం చేసుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.

0: बचपन में गलतियां होती हैं और बचपन में गलतियों से सुधरने का अवसर भी होता है। ये गुमराह बच्चे हैं, उनको राह दिखाना हमारा काम है। उनको सजा देना, अदालतों के चक्कर कटवाना, समाज में उनको प्रताड़ित करना, इससे हम परिस्थितियां नहीं बदल पाएंगे। मैं उन्हें माफ करना चाहता हूं, समाज भी मेरी इस बात को स्वीकार करे। मैं इन बच्चों को कहता हूं, बच्चों आओ, हम देश के लिए साथ मिलकर के आगे बढ़े।
1: నీటిపై తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ది కోసం ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. నిన్న న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశం అనంతరం సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ 5,070 కోట్ల రూపాయల ఖర్చు కాగల ఈ పథకం 5 ఏళ్లపాటు అమల్లో ఉంటుందని, దీనికోసం అదనంగా ఎలాంటి భూసేకరణ అవసరం లేదని, ప్రస్తుతం ఉన్న జలాశయాలు, కాల్వలు, పారిశ్రామిక చెరువులను ఉత్పాదక ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
2: सोलर कैपेसिटी पर कैपिटा के हिसाब से देखें तो वर्ल्ड हाईएस्ट देश में लगी है। वाटर बॉडीज हैं, डैम्स हो, लेक्स हो, कैनाल्स हो, उन

0: దీనికోసం అదనంగా ఎలాంటి భూసేకరణ అవసరం లేదని, ప్రస్తుతం ఉన్న జలాశయాలు, కాల్వలు, పారిశ్రామిక చెరువులను ఉత్పాదక ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
1: सोलर कैपेसिटी पर कैपिटा के हिसाब से देखें तो वर्ल्ड हाईएस्ट देश में लगी है. वाटर बॉडीज हैं, डैम्स हो, लेक्स हो, कैनाल्स हो, उन सब का उपयोग करके जो सोलर पावर जनरेशन कैपेसिटी क्रिएट करना है उसका अप्रूवल लिया गया है. आज 102 गीगावाट यानी 1,00,000 मेगावाट की कैपेसिटी पोटेंशियल है भारत में. टोटल 5,000 मेगावाट फ्लोटिंग सोलर पीवी फोटोवोल्टेक कैपेसिटी भारत में क्रिएट की जाएगी. 5 साल की स्कीम है, 1 करोड़ पर मेगावाट का इसका सपोर्ट दिया जाएगा. स्कीम में प्रोजेक्ट्स विल बी सिलेक्टेड थ्रू टैरिफ बेस्ड कॉम्पिटेटिव बिडिंग. 10 मिलियन टन्स ऑफ CO2 एमिशंस को ये प्रिवेंट करेगा.
0: आकाशवाणी వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 84,000 కోట్ల రూపాయల వ్యయంతో రానున్న 5 ఏళ్ల పాటు చేపట్టనున్న సముద్ర తీర అన్వేషణ పథకం సముద్ర మంథన్కు కూడా కేంద్ర మంత్రివర్గం నిన్న ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఆఫ్ షోర్ ఎక్స్ప్లోరేషన్ సరఫరా వ్యవస్థలో ఈ పథకం అనేక సమగ్ర పద్ధతులను ప్రవేశపెడుతుందని, తద్వారా 600 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు నిల్వలను అందుబాటులోకి రాగలవని భావిస్తున్నట్లు చెప్పారు. దేశీయ చమురు సహజ ఉత్పత్తి పెంపు, గణనీయమైన ఉపాధి అవకాశాలు, స్వయం ప్రతిపత్తి సాధన వంటి అనేక ప్రయోజనాలు ఈ పథకం వల్ల ఒనగూడగలవని వైష్ణవ్ చెప్పారు. వచ్చే 5 ఏళ్ల పాటు పీఎం కిసాన్ పథకాన్ని కొనసాగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసిందని అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. 2026-27 నుంచి 2030-31 మధ్య అమలయ్యే ఈ పథకం కోసం 3.15 లక్షల కోట్ల రూపాయలను కేటాయించామని మంత్రి చెప్పారు. పాక్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై పాక్ ప్రభుత్వ దళాలు దాడి చేయడం పట్ల భారత్ తీవ్ర నిరసన తెలియజేసింది. స్థానిక ప్రభుత్వం అక్కడ ఎన్నికల పేరిట నిర్వహించిన తంతును ప్రజలు తిరస్కరిస్తున్నట్లు స్పష్టమైందని మన విదేశీ వ్యవహారాల ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ప్రజలపై విరుచుకుపడ్డ పాక్ తాజా చర్యల వల్ల 40 మంది ప్రాణాలు కోల్పోగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ దమన నీతిని అంతర్జాతీయ సమాజం పరిశీలించి ఆ దేశానికి బుద్ధి చెప్పాలని జైస్వాల్ అన్నారు. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్ భారతదేశంలో అవిభాజ్యమైనవని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
2: पिछले कुछ दिनों में पाकिस्तान अधिकृत जम्मू कश्मीर में शांतिपूर्ण नागरिकों के खिलाफ लगातार निर्मम बल रूथलेस फोर्स का इस्तेमाल कर रहा है और इस सख्त कार्रवाई में 40 से ज्यादा लोगों की मौत हुई है और कई एक और लोग घायल हुए हैं. एक हिंसक शासन का सामना करते हुए वहां के लोगों ने अंतर्राष्ट्रीय संगठन से गैर कानूनी हत्याओं की स्वतंत्र जाँच की मांग की है. हम आग्रह करते हैं कि अंतर्राष्ट्रीय समुदाय को पाकिस्तान की हरकतों की बारीकी से जाँच करनी चाहिए और उसके अत्याचारों के लिए जवाबदेह
0: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల పట్ల భారత్ ఆందోళన చెందుతున్నట్లు మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చికి తెలియజేశారు. నిన్న సాయంత్రం అరాక్చితో జరిపిన టెలిఫోన్ సంభాషణలో వాణిజ్య నౌకలు, ప్రయాణికులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామని, ఇటువంటి చర్యలకు పాల్పడిన ఎవరిని భారత్ సమర్థించబోదని అన్నారు. భారత్ దౌత్యపరమైన చర్యలకే ప్రాధాన్యం ఇస్తుందని ఈ సందర్భంగా చేసిన సోషల్ మీడియా పోస్టులో జైశంకర్ స్పష్టం చేశారు. క్రీడలు. గ్లాస్కోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారతీయ క్రీడాకారులు నిన్న అత్యుత్తమ ప్రతిభ కనపరిచి జూడోలో 2 బంగారు పతకాలు, జావెలిన్ త్రోలో 2 పతకాలు, డీకాథలాన్లో తొలి కాంస్య పతకం సాధించారు. కామన్వెల్త్ గేమ్స్లో తొలిసారి జూడో విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించిన అస్మిత డే, హర్ష సింగ్ చరిత్ర సృష్టించారు. ఇక మహిళల 57 కిలోల విభాగంలో యామిని మౌర్య మరో రజత పతకాన్ని జోడించారు. అథ్లెటిక్స్లో ఒలింపియన్ నీరజ్ చోప్రా పురుషుల జావెలిన్ త్రోలో రజతాన్ని గెలుచుకోగా యశ్విత్ సింగ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. డీకాథలాన్లో తేజస్వి శంకర్ కాంస్యాన్ని సాధించి క్రీడా చరిత్రలో తన పేరు లిఖించుకున్నారు. ఇక భారతీయ బాక్సర్లు అత్యుత్తమ ప్రదర్శనతో సెమీఫైనల్లో స్థానాలను ఖరారు చేసుకున్నారు. 5 బంగారు, 12 వెండి, 6 రజత పతకాలతో మొత్తం 23 మెడల్స్తో భారత్ 10వ స్థానంలో కొనసాగుతోంది. 128 పతకాలతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలిచింది. యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి పదవి చేపట్టిన యాండీ బర్న్హామ్కు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేస్తూ ఆయన పదవీకాలం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.

0: ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ద్వేషం, దూషణలు ఎటువంటి సమస్యకైనా పరిష్కారాలు కాబోవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర మంత్రివర్గం ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన, సముద్ర మంథన్, పీఎం కిసాన్ పథకాలకు ఆమోదాన్ని తెలియజేసింది. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో జూడోలో స్వర్ణ పథకం, జావెలిన్ త్రోలో రెండు పథకాలతో భారతీయ క్రీడాకారులు ఉత్తమ ప్రదర్శన చూపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఉదయ సమీరాలు కార్యక్రమంలో ముందుగా కొన్ని ప్రకటనలు వింటారు.
2: పిఎం జయ్ అబ్ గరీబో కే జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థే. ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ NCSE 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. NCSE మీ ప్రతిభకు జాతీయ వేదిక.

శ్రోతలకి ఒక గమనిక. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు మరియు బ్యాంకులలో లంచం అడగడం లేదా ఆర్థిక కుంభకోణాల గురించి వెంటనే సిబిఐ విశాఖపట్నానికి సమాచారం అందించండి. సంప్రదించండి 0891 27 8 33 22 లేదా 9492 78 33 44 లేదా టోల్ ఫ్రీ నంబర్ 1800 42 500 100. గుర్తుంచుకోండి, లంచం తీసుకోవడం మరియు ఇవ్వడం రెండూ నేరాలి. మౌనంగా ఉండకండి, గళమెత్తండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికలో సహాయ నిరాకరణోద్యమ దినోత్సవం, అలాగే తెలుగు కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ జయంతి, భారత జాతీయోద్యమ నాయకుడు బాలగంగాధర తిలక్ వర్ధంతి సందర్భంగా విశేషాలు తెలుసుకుంటారు. అలాగే లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీ తట్టు హరీష్ పాడిన లలిత గీతాలు వింటారు. అనంతరం పుష్పాంజలి, సమాచారవాణి తదితర అంశాలు ప్రసారమవుతాయి. ముందుగా నేటి మాట. ఈరోజు నేటి మాటలో ముందుగా మనం సహాయ నిరాకరణోద్యమ దినోత్సవం గురించి మాట్లాడుకుందాం. మన దేశాన్ని బ్రిటిష్ వారి పాలన నుండి స్వతంత్ర భారతదేశంగా మార్చడానికి ఎందరో దేశభక్తులు, స్వాతంత్ర సమరయోధులు ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేశారు. అటువంటి భారత స్వాతంత్ర సమర చరిత్రలో

సహాయ నిరాకరణ ఉద్యమం ఒకటి. ఈ ఉద్యమాన్ని మహాత్మా గాంధీ నాయకత్వంలో 1920లో ప్రారంభించడం జరిగింది. బ్రిటిష్ ప్రభుత్వానికి ఏ విధంగానూ ప్రజలు సహకరించకుండా అహింసా మార్గంలో స్వాతంత్ర్యాన్ని సాధించడమే దీని ప్రధాన లక్ష్యం. 1919 మార్చిలో వచ్చిన రౌలట్ చట్టం, ఇది దేశద్రోహ విచారణలో ప్రతివాదుల హక్కులను నిలిపివేసింది. ఈ చట్టం ప్రజల ప్రాథమిక హక్కులను హరించే విధంగా ఉందని భారతీయులు భావించారు. దీనికి వ్యతిరేకంగా 1919 ఏప్రిల్ 13 జలియన్వాలాబాగ్లో సమావేశమై నిరాయుధులై ఉన్న భారతీయులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి సామూహిక హత్యాకాండకు పాల్పడ్డారు బ్రిటిష్ వారు. మహాత్మాగాంధీ దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సత్యాగ్రహాన్ని ప్రారంభించడం జరిగింది. రౌలట్ చట్టం, జలియన్వాలాబాగ్ మారణకాండతో పాటు బ్రిటిష్ వారి దౌర్జన్య పాలన, ఖిలాఫత్ ఉద్యమానికి మద్దతు పలకడం, భారతీయుల్లో పెరుగుతున్న జాతీయోద్యమ చైతన్యం వెరసి సహాయ నిరాకరణ ఉద్యమానికి నాంది పలికాయి. బ్రిటిష్ పాలనలో ఉన్న ప్రభుత్వ విద్యా సంస్థలు, ఉద్యోగాలు, న్యాయస్థానాలు, విదేశీ వస్త్రాలను, విదేశీ వస్తువులను బహిష్కరించడం, ఖాదీ వస్త్రాలను ఉపయోగించడం, స్వదేశీ వస్తువులను ప్రోత్సహించడం, జాతీయ విద్యా సంస్థ స్థాపన వంటివి ఈ ఉద్యమంలో జరిగే ముఖ్య కార్యక్రమాలు. దీని ప్రభావంతో దేశవ్యాప్తంగా జాతీయోద్యమానికి విశేషమైనటువంటి ప్రజాదరణ లభించింది. లక్షలాది మంది ప్రజలు ఉద్యమంలో పాల్గొనడం, ఖాదీ వస్త్రాలు, స్వదేశీ వస్తువులు వినియోగించడం జరిగింది. 1920 మొదలైన ఈ ఉద్యమం 1922 ఉత్తరప్రదేశ్లోని చౌరీ చౌరా వద్ద జరిగిన హింసాత్మక సంఘటనలో పోలీస్ స్టేషన్కి నిప్పంటించబడింది. అహింసా సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఈ సంఘటన జరగడంతో గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని విరమించారు.

ఆధునిక తెలుగు కవి దేవరకొండ బాలగంగాధర తిలక్. ఈయన పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం మండపాక గ్రామంలో 1921 ఆగస్టు 1న సత్యనారాయణమూర్తి రామసోమ సోదెమ్మల 6వ సంతానంగా జన్మించడం జరిగింది. ప్రాథమిక విద్య, స్కూల్ ఫైనల్ చదువు అంతా కూడా తణుకులోనే సాగింది బాలగంగాధర తిలక్కి. కళాశాల విద్య మాత్రం అర్ధాంతరంగా ముగిసింది. అతని జీవితం దాదాపుగా తణుకులోనే గడిచిపోయిందని చెప్పొచ్చు. తిలక్ చిన్నతనం నుంచే సాహిత్యం పట్ల ఆకర్షితుడయ్యి తన 11వ ఏట కథారచన, 14-15 ఏళ్ల వయసులో పద్యరచన ప్రారంభించారు. 1942లో తనకి 21 ఏళ్ల వయసు వచ్చేసరికి విస్తృతంగా రచనలు చేయడం ప్రారంభించిన తిలక్ 1945 ప్రాంతంలో హఠాత్తుగా ఆగిపోయాయి ఆయన రచనలు. గుండెపోటుతో హఠాత్తుగా తన తండ్రి మరణించడం, సున్నిత మనస్కుడు తండ్రితో ఎంతో అనుబంధం ఉన్న తిలక్పై ఆ ప్రభావం పడి తట్టుకోలేకపోయాడు. రమారమి 10 సంవత్సరాల పాటు చాలా నిరాశ నిస్పృహలతో గడిపేశాడు తిలక్. 1955 వరకు తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడి 1956లో మళ్ళీ ఆరోగ్యం కుదుటపడ్డాక తిరిగి రచనలు చేయడం ప్రారంభించారు. సాహిత్య రచనలో ఉత్తమ స్థాయిని అందుకున్న బాలగంగాధర తిలక్ భావకవుల ప్రభావంతో ఛందస్సులోని పద్యాల్లో గోరువంకలు, స్వయంవరం, ఆవాహన, వర్ష, మధువిరహం, సర్వరీ ప్రియ, ఆటవెలది, శ్రీ వివేకానంద స్వామి, అద్వైత మాన్మథం, అమృత భావం వంటి ఖండకావ్యాలు రచించారు. కళ్ళ ఎదుట ప్రతినిత్యం జరిగిపోతున్నటువంటి జీవిత నాటకాన్ని ప్రతిబింబించడానికి ఆయన కవితను, కథలను, నాటికా ప్రక్రియలను సమానంగా ఉపయోగించుకున్నారు. మొదట దేవులపల్లి కృష్ణశాస్త్రి ప్రభావంతోనూ, తరువాత శ్రీశ్రీ ప్రభావంతోనూ కవిత్వం రాసిన వచన కవితా ప్రక్రియను తన అసమాన ప్రతిభా సంపదతో ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన ప్రముఖుడు తిలక్. అమృతం కురిసిన రాత్రి, తిలక్ కథలు, సుందరి సుబ్బారావు, ఊరి చివర ఇల్లు, సుశీల పెళ్లి, ఇరుగు పొరుగు, సాలె పొరుగు మొదలైనవి ఆయన రచనల్లో కొన్ని మాత్రమే. ఆయన రాసినటువంటి అమృతం కురిసిన రాత్రి ఈ కవితా సంపుటికి ఉత్తమ కవితా సంపుటిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1971లో రావడం జరిగింది. ఆధునిక తెలుగు కవిగా ప్రసిద్ధి చెందిన తిలక్ 1966 జూలై 1న మరణించారు.

అలాగే ఈనాటి నేటి మాటలో చివరి అంశంగా భారత స్వాతంత్ర సమరయోధుడు బాలగంగాధర్ తిలక్ వర్ధంతి సందర్భంగా విశేషాలు తెలుసుకుందాం. బాలగంగాధర్ తిలక్ భారత స్వాతంత్రోద్యమానికి మార్గదర్శకుడు. ఆయన దేశభక్తి, ధైర్యం, త్యాగం, ప్రజల్లో జాతీయ చైతన్యాన్ని పెంపొందించిన విధానం భారత చరిత్రలో చిరస్థాయిగా ఎప్పటికీ నిలిచిపోయి ఉంటాయి. స్వరాజ్యం కోసం ఆయన చేసినటువంటి పోరాటం ప్రతి భారతీయునికి స్ఫూర్తిదాయకమైంది. ఆయనను భారత అశాంతికి పితామహుడు అని బ్రిటిష్ పాలకులు పేర్కొంటే భారతీయులందరూ కూడా లోకమాన్య అనే బిరుదుతో గౌరవించారు. స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని నేను సాధించుకొని తీరుతాను అనే నినాదం దేశవ్యాప్తంగా స్వాతంత్ర స్ఫూర్తిని రగిల్చింది. బాలగంగాధర్ తిలక్ 1856 జూలై 23న రత్నగిరి, మహారాష్ట్రలో జన్మించారు. తండ్రి గంగాధర రామచంద్ర తిలక్, తల్లి పార్వతీబాయి. బాలమేధావి అయినటువంటి ఆయన గణితం, సంస్కృతంలో ప్రావీణ్యం సంపాదించారు. ఆ తర్వాత న్యాయశాస్త్రంలో పట్టా కూడా పొందారు. తిలక్ భారత జాతీయ కాంగ్రెస్లో అతివాద నాయకులలో ప్రముఖులుగా నిలిచారు. ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడానికి అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను ఐక్యం చేసి స్వరాజ్య సాధన కోసం పోరాడారు. 1881లో తిలక్ కేసరి అనే మరాఠా పత్రికను, మహారట్ట అనే ఆంగ్ల పత్రికలను ప్రారంభించారు. ఈ పత్రికల ద్వారా బ్రిటిష్ పాలనలోని అన్యాయాలను ప్రజలకు తెలియచేసి జాతీయ చైతన్యాన్ని పెంపొందించారు. గణేష్ ఉత్సవాలు, శివాజీ జయంతి ఉత్సవాలు సామూహికంగా నిర్వహించే సాంప్రదాయాన్ని ప్రజలకు పరిచయం చేసి వారి ఐక్యతకు పునాదులు వేశారు బాలగంగాధర్ తిలక్. బ్రిటిష్ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు ఆయనకు 6 సంవత్సరాల కారాగార శిక్షను విధించిన ఆ సమయంలోనే ఆయన ప్రసిద్ధ గ్రంథమైనటువంటి గీతా రహస్యం రచించడం జరిగింది. దీనితో పాటు ద ఆర్కిటెక్ట్ హోమ్ ఇన్ ద వేదాస్, కేసరి పత్రికలో అనేక సంపాదకీయాలు వారి ప్రముఖ రచనలుగా చెప్పొచ్చు. 1916లో తిలక్ హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించి భారతదేశానికి స్వపరిపాలన కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ఉద్యమం స్వాతంత్ర పోరాటానికి కొత్త ఊపునిచ్చింది. స్వరాజ్యం కోసం అహర్నిశలు పాటుపడిన వారిలో ప్రముఖుడైనటువంటి లోకమాన్య బాలగంగాధర్ తిలక్ 1920 ఆగస్టు 1వ తేదీన ముంబైలో మరణించారు. ఆయన మరణం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది.

మీరింతవరకు ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటి మాట విన్నారు. ఇప్పుడు లలిత సంగీతం. ఈ కార్యక్రమంలో శ్రీ తట్టు హరీష్ పాడిన లలిత గీతాలు వింటారు. కీబోర్డ్ సహకారం శ్రీ యు శివ, తబల శ్రీ యు సూర్యనారాయణ. ముందుగా శ్రీ మధురాంతకం రాజారాం రచన, అందాల ఆమని ఆనందదాయిని.

లలిత సంగీతం కార్యక్రమంలో చివరిగా శ్రీ వడ్డేపల్లి కృష్ణగారి రచన వింటారు, వెన్నెల కురిసే శారద రాత్రి.

మీరింతవరకు శ్రీ తట్టు హరీష్ పాడిన లలిత గీతాలు విన్నారు. కీబోర్డ్ సహకారం శ్రీ యు శివ, తబల శ్రీ యు సూర్యనారాయణ, లలిత సంగీతం విన్నారు. ఇప్పుడొక చిత్రగీతం, అన్నమయ్య చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించినది.

ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థే, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ NCSE 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. NCSE మీ ప్రతిభకు జాతీయ వేదిక.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పుష్పాంజలి సినీ భక్తి గీతాలు వింటారు. ముందుగా రంగుల రాట్నం చిత్రం నుండి ఘంటసాల జానకి పాడిన దాశరథి రచన వింటారు. సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

సుబ్రహ్మణ్యం పాడిన రామదాసు కీర్తన వింటున్నారు. సంగీతం ఎంఎం కీరవాణి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 8 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత ప్రసారం అవుతుంది. మీరిప్పుడు పుష్పాంజలిలో చివరి గీతం వింటున్నారు. దీంతో ఈనాటి ఉదయ సమీరాల కార్యక్రమం సమాప్తం.

0: podium finish in men's javelin throw and win a first ever bronze in decathlon. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి
2: శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. వంశధార ప్రాజెక్టు రెండో దశలో భాగంగా నేరేడు బ్యారేజ్ నిర్మాణం కోసం 641 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయడం పట్ల కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. అంతర్రాష్ట ఇబ్బందులను సరిచేస్తూ ట్రిబ్యునల్ తీర్పు, గెజెట్ విడుదలలో పూర్తి సహకారం అందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా వాసుల దశాబ్దాల కల నేరేడు బ్యారేజ్ నిర్మాణం కోసం చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. నేరేడు ప్రాజెక్టు రెండేళ్లలో నిర్మాణం కోసం ప్రణాళిక సిద్దమైందని, జిల్లాలో ఉన్న నీటి వనరులను సమగ్రంగా వినియోగించుకుని శ్రీకాకుళం జిల్లాను మరింత సస్యశ్యామలం చేస్తామని స్పష్టం చేశారు. చేనేత కార్మికుల అభ్యున్నతి, సంక్షేమం కోసం జీవితాంతం కృషి చేసిన స్వతంత్ర సమరయోధుడు, చేనేత ఉద్యమ పితామహుడు, మాజీ రాజ్యసభ సభ్యులు ప్రగడ కోటయ్య సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు కొనియాడారు. గత నెల 26న శ్రీకాకుళం నగరంలో స్థానిక మున్సిపల్ కార్యాలయంలో చేనేత జౌళిశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రగడ కోటయ్య 111వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ డిఎంఓ కాశీనా ప్రసాదరావు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా చేనేత సహకార సంఘాల బలోపేతానికి, కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పనకు ప్రగడ కోటయ్య ఎంతగానో కృషి చేశారని తెలిపారు. గతంలో వరదల కారణంగా చేనేత కార్మికులు తీవ్రంగా నష్టపోయిన సమయాల్లో జిల్లాలోని బత్తిలి, ఇచ్చాపురం, రణస్థలం, సోంపేట తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి వారిని ఆదుకోవడంలోనూ, నివాస గృహాల నిర్మాణంలోనూ ప్రగడ కోటయ్య ప్రముఖ పాత్ర పోషించారని పేర్కొన్నారు. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఆరంభంతో ఉత్తరాంధ్ర ప్రాంతపు ప్రజల దశాబ్దాల కల నెరవేరుతోందని, ఈ ప్రాంతంలో పారిశ్రామిక విప్లవానికి, సమగ్ర అభివృద్ధికి దోహదపడుతోందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణకర్ పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు కర్టన్ రైజర్ కార్యక్రమంలో భాగంగా పైడి భీమవరంలో నిర్వహించిన ప్రత్యేక సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. విమానాశ్రయం ఇక్కడి రవాణా సౌకర్యాలను, వ్యాపార అవకాశాలను విప్లవాత్మకంగా మార్చనుందని, ఎయిర్పోర్టుకి సమీపంలో ఉన్న పైడి భీమవరం, రణస్థలం స్థానిక పరిశ్రమలకు, విదేశీ వ్యాపారవేత్తలకు, కొనుగోలుదారులకు సులభంగా రాకపోకలు సాగించే అవకాశం ఏర్పడుతోందని తెలిపారు. మత్స్యకారులు, స్థానిక వ్యాపారులు తమ ఉత్పత్తుల విలువ పెంపుదలపై దృష్టి సారించాలని, హైదరాబాద్, ముంబై వంటి నగరాల నుంచి దిగుమతి చేసుకునే కెమికల్స్, యాసిడ్ ఉత్పత్తులను స్థానికంగానే ఉత్పత్తి చేసే చిన్న తరహా యూనిట్లను 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల వ్యయంతో ఇక్కడే ప్రారంభించవచ్చునని సూచించారు. ఆర్థిక సహాయం, బ్యాంకు రుణాలు, నూతన పరిశ్రమల స్థాపనకు జీఎండిఐసి సహాయ సంచాలకులు, ఐపీఓలు పూర్తి మార్గదర్శకత్వం ఇస్తారని, డిస్టిక్ ఇండస్ట్రీ సెంటర్ ద్వారా, బ్యాంకుల ద్వారా అవసరమైన రుణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. సదస్సులో పాల్గొన్న పారిశ్రామిక ప్రతినిధులు స్పందిస్తూ, ఉత్తరాంధ్ర ప్రజలు 10-15 ఏళ్ల కలయిన అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడం, డొమెస్టిక్ కార్గో సర్వీసులు ప్రారంభం కావడం శుభసూచకమని హర్షం వ్యక్తం చేశారు. ఎయిర్పోర్టు రాకతో ప్రయాణ సమయం, రవాణా వ్యయం గణనీయంగా తగ్గుతుందని, పరిశ్రమల్లోని చిన్న చిన్న సమస్యలను జిల్లా యంత్రాంగం పరిష్కరిస్తే మరిన్ని ఫార్మా, ఇతర దిగ్గజ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉన్నాయని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా అంతటా జూన్ 24న తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాలు జరిగాయి. కోటబొమ్మాళి మండలం ఎలమంచిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించి వారి చదువు, లక్ష్యాలు, భవిష్యత్ ఆశయాలను తెలుసుకున్నారు. తొలుత కోటబొమ్మాళి మండలం కోటబొమ్మాళి గ్రామంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల అనుబంధ కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయంలో 1.94 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఫేజ్ 2 భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కేవలం ప్రభుత్వం లేదా ఉపాధ్యాయుల వల్ల మాత్రమే సాధ్యం కాదని, తల్లిదండ్రుల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని మంత్రి కోరారు. గడిచిన 2 ఏళ్ల కాలంలోనే ప్రభుత్వ పాఠశాలలకు కొత్త గుర్తింపు తీసుకువచ్చామని చెప్పారు. ఇప్పటి వరకు శ్రీకాకుళం జిల్లా సమాచారం

0: సమాచార లేఖ విన్నారు రచన ఎస్ జోగినాయుడు. శ్రీకాకుళం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, కర్ణాటక సంగీతం. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి నిత్యశ్రీ మహాదేవన్ గానం వింటారు. ముందుగా సామరాగం ఆదితాళంలో త్యాగరాజ కృతి శాంతములేఖ.

కర్ణాటక సంగీతం కార్యక్రమంలో చివరిగా కేదార గౌళ రాగం ఆదితాళంలో శ్యామశాస్త్రి రచన వింటారు, పరాకేల నన్ను పల్లవి.

0: మీరు ఇంతవరకు శ్రీమతి నిత్యశ్రీ మహాదేవన్ గానం విన్నారు కర్ణాటక సంగీతం కార్యక్రమంలో. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
0: సమయం 9 గంటలు దాటి 2 నిమిషాలు కావస్తుంది. మరి శ్రోతలందరికీ తెలుసు కదా, పాటల పల్లకి కార్యక్రమం ప్రారంభమయ్యే సమయం వచ్చింది. ఈ కార్యక్రమంలో పాల్గొని మీరు కోరిన పాటలు వినాలనుకునే శ్రోతలు 0891-2727-244, 2727-288 అనే ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరి వినవచ్చు. ముందుగా లైన్లో ఉన్నటువంటి మొదటి శ్రోతతో మాట్లాడదాం. హలో హలో

డాడీ చిత్రం నుండి ఉదిత్ నారాయణ చిత్ర పాడిన పాట విన్నారు. మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో హలో హలో, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. సరే, పులి బెబ్బులి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వింటారు.

0: హలో
1: హలో,
0: హలో,
1: ఓ షాంక్ కావాలండి.
0: ఓకే, ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచండి?
1: అనంతపురం నుంచి మహేష్.
0: సరే, ఏ చిత్రంలో పాట వింటారు?
1: అర్జున్ మూవీలో మధుర మధుర గల మీనాక్షి.
0: ఓకే అండి, సరే.

ఈరోజు ఉదయం 10:45 గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిచే భోగాపురంలో ప్రారంభిస్తున్న శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంపై తెలుగులో ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. వ్యాఖ్యాతలు శ్రీ రాంభట్ల నృసింహ శర్మ, ఎన్ మణిగారు.

అలాగే ఈరోజు రాత్రి 7:45 గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు విశాఖపట్నం భోగాపురంలో ఈరోజు ప్రారంభించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంపై రేడియో నివేదిక ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ ఎస్ లక్ష్మీకాంత్, శ్రీ కె విశ్వేశ్వరరావు, శ్రీ డి రమేష్ నాయుడు.

శ్రోతలు పాటల పల్లకి కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట అర్జున్ చిత్రం నుండి ఉన్నికృష్ణన్ హరిణి బృందం ఆలపించిన గీతం వింటారు.

ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థే, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ NCSE 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. NCSE మీ ప్రతిభకు జాతీయ వేదిక.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి?
1: కాకినాడ జిల్లా గురుపూడి నుంచి మాట్లాడుతున్నా మేడం. నా పేరు ఆశీర్వాద్.
0: ఓకే, ఏ పాట వింటారు?
1: అల్లుడా మజా క్షణమా నుండి అత్తా అత్తో అత్తా ముగ్గురు పాట.
0: సరేనండి, తప్పకుండా వేస్తాం. అల్లుడా మజాకా చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం వింటారు.

0: హలో,
1: హలో, నమస్తే మేడం. బాగున్నారా?
0: నమస్తే అండి. బాగున్నాం, చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నా పేరు మెచ్చారమ్మ, ఎల్మెస్ లేరే పెదపల్లి నుంచి
0: ఓకే అండి.
1: మాట్లాడుతున్నాను
0: ఓకే, ఏ సినిమాలో పాట వింటారు?
1: మేడం. లంకేశ్వర సినిమాలో 16 ఏళ్ళు వయసు, పెళ్లి పెళ్లి లేసి మనసాన సాయంకాలం మేడం.
0: సరేనండి, తప్పకుండా వేస్తాను.
1: థ్యాంక్ యూ మేడం.
0: లంకేశ్వరుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వింటారు.

0: Clap! Clap! Clap to clap!
1: End to end.
0: Clap to clap!
1: Boys and girls.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శ్రోతలు పాటల పల్లకి కార్యక్రమాన్ని వింటున్నారు. ఇప్పుడు శ్రోతలకు ఒక చిన్న విన్నపం. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు మరియు బ్యాంకులలో లంచం అడగడం లేదా ఆర్థిక కుంభకోణాలు వంటివి జరిగితే వెంటనే సిబిఐ విశాఖపట్నం వారికి సమాచారం అందించవలసిందిగా కోరుకుంటున్నారు. మీరు సమాచారం అందించాల్సిన ఫోన్ నెంబర్లు 0891-278-3322, అలాగే మొబైల్ నెంబర్ 9492-78-3344, లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-00100. ఈ నెంబర్లకి కాల్ చేసి మీరు సమాచారాన్ని అందించవచ్చు. గుర్తుంచుకోండి, లంచం తీసుకోవడం మరియు ఇవ్వడం రెండూ నేరాలే. మౌనంగా ఉండకండి, గళమెత్తి చెప్పండి.

0: పాటలు పల్లకిలో కోరిన పాట వినాలనుకునే శ్రోతలు 0891-2727-244-2727-288 అనే నెంబర్స్కి కాల్ చేసి మీకు నచ్చిన చిత్రం నుండి నచ్చిన పాటను కోరి వినవచ్చు. ఇప్పుడు కార్యక్రమంలో తరువాతి శ్రోతతో మాట్లాడదాం. హలో
1: హలో
0: హలో
1: నమస్కారం అండి.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నేను భోగాపురం తాతయ్యలు మాట్లాడుతున్నానండి.
0: సరే, ఏ చిత్రంలో పాట వింటారు?
1: మాకు అల్లూరి సీతారాం సినిమా నుంచి పాట వినిపించండి. మాకు ఈ రోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మరి మోదీ గారు చేయట్లేదా, మా ఊర్లో ఎయిర్పోర్ట్ ఓపెన్ అవుతుందండి.
0: అవును,
1: ఆ కారణంగా అదే పాట మాకు కావాలని కోరుకుంటున్నామండి.
0: సరే అండి, తప్పకుండా.
1: థ్యాంక్ యూ.

0: హలో,
1: నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ అండి.
0: నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: హైదరాబాద్ మోదీపట్నం అండి.
0: ఓకే, ఏ చిత్రంలో పాట వింటారు?
1: అమ్మ రాజనమ్మ ఈ చిత్రం అండి. ఇది ఎవరు అన్న పాట కావాలండి, ఆ పాట కావాలండి.
0: సరేనండి.

0: కశలవిమ్మని అడిగితే
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది.
2: క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గది సంగతి.
4: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియకనా
6: చిక్కుకున్నాడు.
7: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
8: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ NCSE 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. NCSE మీ ప్రతిభకు జాతీయ వేదిక.

0: హలో,
1: నమస్తే మేడం గారు, విశ్వలక్ష్మి గారు. నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నా పేరు రామతాక్షి రెడ్డి గారి ఆసుపత్రి చైతన్య అపతి నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు అనుపూజ లక్ష్మణరావు అండి.
0: ఓకే, ఏ చిత్రంలో పాట వింటారు?
1: ఈవాడ వచ్చేట్టు ఆకాశం ముసిరేసింది.
0: సరేనండి,
1: ఊరంతా గుసేసే పాట కావాలండి.
0: ఓకే అండి.

0: హలో
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: సాయి, మా పేరు సాయి చంద్ర మేడం, నెల్లూరు నుంచి మేడం.
0: ఓకే అండి, ఏ చిత్రంలో పాట వింటారు?
1: నిన్నే ప్రేమిస్తా మూవీ నుంచి కావాలి మేడం, నాగార్జున. నాకు
0: ఓకేనండి, తప్పకుండా.
1: ఒక దేవత వెళ్ళి

ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వంతు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ NCSE 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. NCSE మీ ప్రతిభకు జాతీయ వేదిక.

ఈరోజు ఉదయం 10:45 గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిచే భోగాపురంలో ప్రారంభిస్తున్న శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంపై తెలుగులో ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ రాంభట్ల నృసింహ శర్మ, ఎన్ మణిగారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వసుదైక కుటుంబం కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. మొరాకో స్పెయిన్ సరిహద్దుల్లో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. స్పెయిన్ భూభాగమైన సెయ్యుటా నగరంలో గురువారం ఈ పరిస్థితులు కనిపించాయి. మొరాకో నుంచి ఒక్కసారిగా వేలాది మంది వలసదారులు సరిహద్దులు దాటి నగరంలోకి చొరబడ్డారు. వీరిలో ఎక్కువ మంది సముద్రాన్ని ఈదుకుంటూ వచ్చి నగరంలోకి చొరబడ్డారు. ఈ క్రమంలో పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. 24 గంటల వ్యవధిలోనే

దేశంలోకి 60,000 మంది వలసదారులు చొరబట్టారని సెయుట అధ్యక్షుడు జువాస్ జీసస్ వివాస్ వెల్లడించారు. ఈ క్రమంలో 34 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. ప్రస్తుతం తమ నగరంలో అస్థిర పరిస్థితులు నెలకొన్నట్లు చెప్పారు. ఈ సరిహద్దు ఉల్లంఘనలను స్పెయిన్ ప్రధానమంత్రి పెట్రో శాంచెజ్ తీవ్రంగా ఖండించారు. వీటికి మానవ అక్రమ రవాణాదారులే కారణమని చెప్పారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. దౌత్యపరమైన చర్చల ద్వారా అమెరికా ఇరాన్ మధ్య సమస్యను పరిష్కరించేందుకు మధ్యవర్తులు ప్రయత్నిస్తున్న వేళ ఇరు దేశాలు మళ్లీ పరస్పర దాడులకు దిగాయి. జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో మంగళవారం సాయంత్రం 5:45 దాడులు చేసింది. అయితే అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తక్షణమే అప్రమత్తమై ఇరాన్ ప్రయోగించిన అన్ని క్షిపణులను గాల్లోనే విజయవంతంగా అడ్డుకున్నామని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. శాంతి ఒప్పందం నేపథ్యంలో అమెరికా తన వైమానిక దాడులను నిలిపివేసిన తరువాత ఇరాన్ నేరుగా అమెరికా మిలిటరీ కాంపౌండ్పై జరిపిన మొట్టమొదటి బాలిస్టిక్ క్షిపణి దాడి ఇదే. అయితే ఇరాన్ చేసిన బాలిస్టిక్ క్షిపణి దాడులకు అమెరికా కూడా తీవ్రంగా స్పందించింది. ఈజిప్ట్లోని అమెరికా సైనిక స్థావరంపై చేసిన దాడికి ప్రతిగా ఇరాన్పై అమెరికా వైమానిక దాడులు చేసింది. దక్షిణ ఇరాన్ సహా కేష్మ ద్వీపంలో అమెరికా క్షిపణి బాంబు దాడులు చేసింది. కుజస్థాన్ ప్రావిన్స్లోని 4 నగరాల్లో పేలుళ్లు సంభవించాయని ఇరాన్ అధికారులు వెల్లడించారు. అహ్వాజ్ నగరంలో ఓ సబ్స్టేషన్ ధ్వంసమైందని, గల్ఫ్ ప్రాంతంలోని కిష్ ద్వీపంపై క్షిపణి దాడి కూడా జరిగిందని అధికారులు తెలిపారు. పోర్టు నగరం బందరబ్బాసులో పలుచోట్ల క్షిపణి శిథిలాలు పడి మంటలు చెలరేగాయని చెప్పారు. ఇక మరోవైపు హార్మౌజ్ జలసంధిలో కూడా ఉద్రిక్త పరిస్థితులు తగ్గటం లేదు. ఈ జలసంధిని మూసివేసినట్లు ఇరాన్ ప్రకటించగా ప్రపంచ వాణిజ్యానికి హార్మౌజ్ తెరిచే ఉందని అమెరికా చెబుతోంది. ఈ క్రమంలో అమెరికా మద్దతుతో హార్మౌజ్ ను దాటేందుకు ప్రయత్నించిన 2 నౌకలను అడ్డుకున్నట్లు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ IRGC వెల్లడించింది. ఈ ఘటన తర్వాత మరో 4 నౌకలు తిరుగుముఖం పట్టాయని తెలిపింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు హార్మౌజ్ మూసే ఉంటుందని ఈ సందర్భంగా IRGC స్పష్టం చేసింది. ఇరాన్ నేవీ అనుమతి లేకుండా జలసంధిని దాటేందుకు ప్రయత్నిస్తే తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించింది. పశ్చిమాసియాలోని కీలక సముద్ర మార్గాల్లో నౌకయాన భద్రతను బలోపేతం చేయడానికి సౌదీ అరేబియాతో పాటు మరో 13 దేశాలు కలిసి బహుళజాతి సముద్ర రక్షణ కూటమిని ఏర్పాటు చేశాయి. రియాద్ నగరంలో జరిగిన అంతర్జాతీయ సైనికాధికారుల సమావేశంలో ఈ కూటమి ఏర్పాటుపై ప్రకటన వెలువడింది. ప్రపంచ సముద్ర భద్రతకు ఎదురవుతున్న పెరుగుతున్న సవాళ్లను సమిష్టిగా ఎదుర్కోవడమే ఈ కూటమి ప్రధాన లక్ష్యమని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. సముద్ర భద్రతను మరింత పటిష్టం చేయడం, అంతర్జాతీయ నౌకాయాన స్వేచ్ఛను పరిరక్షించడం, ప్రపంచ వాణిజ్య మార్గాలు, ఇంధన సరఫరా మార్గాల భద్రతను నిర్ధారించడం కోసం ఈ కూటమి సముద్ర రక్షణ సహకారానికి ఒక వేదికగా పనిచేస్తుందని వెల్లడించారు. అంతర్జాతీయ చట్టాల నిబంధనలకు అనుగుణంగా బాబ్ అల్ మందెబ్ జలసంధి, ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఎడెన్ ప్రాంతాల్లో ఉమ్మడి సముద్ర ప్రయోజనాలను కాపాడేందుకు ఈ కూటమి కృషి చేయనుంది. కూటమి వ్యవస్థాపక సభ్యదేశాల్లో సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, ఖతార్, ఈజిప్ట్, జోర్డాన్, యెమెన్, నైజీరియా, సూడాన్, జిబౌటి, సోమాలియా తదితర దేశాలు ఉన్నాయి. ఈ కూటమి పూర్తిగా రక్షణాత్మక స్వభావం కలిగినదేనని, ఏ దేశాన్ని, కూటమిని లేదా అంతర్జాతీయ సంస్థను లక్ష్యంగా చేసుకోబోదని సభ్యదేశాలు స్పష్టం చేశాయి. అంతర్జాతీయ చట్టాలు దేశాల సార్వభౌమాధికారానికి గౌరవం, నౌకాయాన స్వేచ్ఛ పరిరక్షణకు పూర్తిగా కట్టుబడి ఈ కూటమి కార్యకలాపాలు కొనసాగుతాయని తెలిపాయి. ఈ కూటమికి సౌదీ అరేబియా నాయకత్వం వహిస్తోంది. రియాద్లోనే శాశ్వత ప్రధాన కార్యాలయం కూడా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజాలో హమాస్తో పాటు ఇతర సాయుధ సంస్థల పూర్తి నిరాయుధీకరణపై బోర్డ్ ఆఫ్ పీస్తో ఒప్పందం కుదిరిందని ప్రకటించారు. ఈ ఒప్పందం గాజాలో కొత్త పాలస్తీనా ప్రభుత్వ ఏర్పాటుకు కీలకమైన అడుగుగా నిలుస్తుందని ఆయన సామాజిక మాధ్యమమైన ట్రూత్ సోషల్ వేదికగా వెల్లడించారు. ఆ ప్రభుత్వం బోర్డ్ ఆఫ్ పీస్తో సన్నిహితంగా పనిచేస్తూ పాలస్తీనా ప్రజల సంక్షేమానికి కృషి చేస్తుందని పేర్కొన్నారు. అదే సమయంలో గాజా ఇకపై ఉగ్రవాద దాడులకు స్థావరంగా ఉపయోగించబడకుండా ఉండడం ద్వారా ఇజ్రాయెల్కు అవసరమైన భద్రత లభిస్తుందని ట్రంప్ చెప్పారు. హమాస్కు చెందిన ఒక సీనియర్ అధికారి కూడా గాజాలో పూర్తిస్థాయి నిరాయుధీకరణ ప్రణాళికకు తమ సంస్థ అంగీకరించిందని, దీనిపై అధికారిక ప్రకటన త్వరలో విడుదల చేస్తామని తెలిపారు. అయితే ఈ ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. శాంతి ఒప్పందానికి ముందస్తు షరతుగా హమాస్ పూర్తిగా ఆయుధాలను వదలాలని, గాజా ప్రాంతాన్ని పూర్తిగా సైనిక రహిత ప్రాంతంగా మార్చాలని ఇజ్రాయెల్ గతం నుంచే డిమాండ్ చేస్తూ వస్తోంది. ఇక మరోవైపు గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు గాజాలో తమ నియంత్రణలో ఉన్న ప్రాంతాన్ని 70% వరకు విస్తరించాలనే లక్ష్యంతో సైనిక చర్యలను కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. రష్యా, యుక్రెయిన్ దేశాలు పరస్పరం వైమానిక డ్రోన్ దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. యుక్రెయిన్లోని కీవ్, సుమి, ఒడెసే ప్రాంతాలపై రష్యా క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. రక్షణ రంగానికి సంబంధించిన ఒక కార్యక్రమం జరిగిన ప్రదేశంపై రష్యా జరిపిన ఈ దాడిలో 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక దీనికి ప్రతిదాడిగా యుక్రెయిన్ కూడా ఏకంగా 400కు పైగా డ్రోన్లను రష్యా

0: రాజధాని మాస్కో వైపు అలాగే సరిహద్దు ప్రాంతమైన బెల్గోరోడ్ పైకి ప్రయోగించి ఎదురుదాడికి దిగింది. ఇక రష్యాకు చెందిన ఒక క్షిపణి పొరపాటున పోలాండ్ వైమానిక పరిధిలోకి దూసుకువెళ్లి పేలిపోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో నాటో యుద్ద విమానాలు రంగంలోకి దిగాయి. ఈ ఉల్లంఘనపై పోలాండ్ ప్రభుత్వం రష్యా రాయబారికి తన తీవ్ర నిరసనను వ్యక్తం చేసింది. రష్యా ప్రత్యామ్నాయ వాణిజ్య నౌకలు, ఇంధన రవాణా నౌకలను లక్ష్యంగా చేసుకుని యుక్రెయిన్ డ్రోన్ దాడులను తీవ్రతరం చేసింది. అజోవ్ సముద్రంలో రష్యా ధాన్యాల ఎగుమతి మార్గాలపై ఈ దాడులు ప్రభావం పడటంతో అంతర్జాతీయంగా గోధుమల ధరలు పెరిగాయి. యుక్రెయిన్ నిరంతరాయంగా రష్యాలోని చమురు శుద్ది కర్మాగారాలను లక్ష్యంగా చేసుకోవడంతో ఆ దేశంలో అంతర్గతంగా గ్యాసోలిన్ ఉత్పాదకత దాదాపు 40% తగ్గి తీవ్ర ఇంధన కొరత ఏర్పడుతోంది. అట్లాంటిక్ తీర ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మరింత పెరగడంతో ఫ్రాన్స్లో భారీ కార్చిచ్చు మళ్లీ చెలరేగే ప్రమాదం నెలకొంది. ఈ నేపథ్యంలో బోర్డో నగరానికి పశ్చిమాన ఉన్న పర్యాటక ప్రాంతాల నుంచి సుమారు 4,000 మంది ప్రజలను వెంటనే ఖాళీ చేయాలని ఫ్రెంచ్ అధికారులు ఆదేశించారు. గిరోండ్ ప్రాంతంలో గత వారం నుంచి కొనసాగుతున్న ఈ అగ్ని ప్రమాదం ఇప్పటివరకు సుమారు 420 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతాన్ని దహనం చేసింది. మంటల వ్యాప్తిని కొంతవరకు అదుపులోకి తీసుకొచ్చినప్పటికీ పూర్తిగా అదుపు చేయలేకపోయారు. కొన్నిసార్లు ఈ మంటలు మరింత ఉధృతంగా వ్యాపిస్తూ అగ్ని తుఫానుగా మారడంతో పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారింది. ప్యారిస్ నగర విస్తీర్ణానికి 4 రెట్లు పెద్ద ప్రాంతాన్ని ఈ కార్చిచ్చు కాల్చివేసింది. ఈ ఘటన కారణంగా ఫ్రాన్స్లో ఇప్పటివరకు 220,000 మందికి పైగా ప్రజలను ఇళ్లతో పాటు విహార కేంద్రాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అగ్నిమాపక చర్యల్లో పాల్గొన్న 93 మంది అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారు. ఇదిలా ఉండగా స్పెయిన్లో కూడా కార్చిచ్చు తీవ్ర రూపం దాల్చింది. ఈ వేసవిలో 4వ సారి తీవ్రమైన ఉష్ణ తరంగాన్ని ఎదుర్కొంటున్న స్పెయిన్లో పలు భారీ అటవీ అగ్ని ప్రమాదాలతో అధికారులు పోరాడుతున్నారు. ఆ దేశ చరిత్రలోనే అతిపెద్ద కార్చిచ్చుగా భావిస్తున్న ఈ విపత్తు కారణంగా సుమారు 79,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా మరో 30,000 మందిని ఇళ్లలోనే ఉండాలని అధికారులు ఆదేశించారు. మొత్తం మీద స్పెయిన్లో దాదాపు 110,000 మందిపై ఈ అగ్ని ప్రమాదాల ప్రభావం పడింది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా స్పెయిన్ ప్రభుత్వం ఆ దేశ చరిత్రలో తొలిసారిగా కార్చిచ్చు కారణంగా జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. పాకిస్తాన్లో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. బలూచిస్తాన్ ప్రావిన్స్లోని ఓ బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. క్వెటా నగర శివార్లో ఉన్న బొగ్గు గనిలో గురువారం రాత్రి ఈ పేలుడు సంభవించింది. ఆ గనిలో మీథేన్ వాయువు అధికంగా పేరుకుపోవడంతోనే ఈ ఘటన జరిగిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ప్రమాదంలో 32 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది గనిలో చిక్కుకుపోయినట్లు అధికారులు వెల్లడించారు. వారిని బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఇటీవల నిర్వహించిన తాత్కాలిక ఎన్నికలు పాకిస్తాన్ అధికార వ్యవస్థకు ప్రజలిచ్చిన అవమానకరమైన తిరస్కరణగా భారత్ పేర్కొంది. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ శుక్రవారం వారాంతపు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న పౌరులపై పాకిస్తాన్ ప్రభుత్వ యంత్రాంగం విచక్షణారహితంగా బలప్రయోగాన్ని కొనసాగిస్తోందన్నారు. ఈ అణచివేత చర్యల కారణంగా 40 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోగా అనేక మంది తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. ఈ హింసాకాండపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని అంతర్జాతీయ సంస్థలను కోరినట్లు రణధీర్ జైష్వాల్ పేర్కొన్నారు.
1: UN, all of us sitting here have witnessed the Pakistani establishment continues to unleash ruthless force, peaceful civilians in Pakistan occupied Jammu and Kashmir. This crackdown has resulted in the tragic death of over 40 innocent people. And many more have been seriously injured. It's the establishment's absolute disdain for the innocent people of Pakistan occupied Jammu and Kashmir was laid bare. Their defense minister branded the protesting civilians as enemies. You would have seen those comments. Adding to this, and what Akanksha, the question that you raised, the special assistant of the prime minister on political affairs openly admitted that the very mujahideen that Pakistani establishment trained, funded, armed and sent to India have now turned their guns inward, weaponizing themselves against the state. The people there have requested international organizations for an independent investigation into the unlawful killings. We urge that the international community should scrutinize Pakistan's actions and hold it accountable for its atrocities.
0: ఇక మరో ప్రశ్నకు సమాధానమిస్తూ, జమ్మూ కాశ్మీర్, లడక్ కేంద్రపాలిత ప్రాంతాలు భారత్లో అంతర్భాగమని, అవి గతంలోనూ, ప్రస్తుతం, భవిష్యత్తులో కూడా భారత్లోనే ఉంటాయని స్పష్టం చేశారు. ఈ ప్రాంతాన్ని ప్రస్తావించే సమయంలో భారత భాగస్వామ్య దేశాలు, అంతర్జాతీయ వర్గాలు సరైన అధికారిక నామకరణాన్ని ఉపయోగించాలని రణధీర్ జైష్వాల్ పేర్కొన్నారు. స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరం వేదికగా జూలై 23 నుంచి జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. ఈసారి 10 క్రీడాంశాల్లో మొత్తం 215 పతకాల కోసం పోటీ

జరుగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు జరిగిన ఈ కామన్వెల్త్ గేమ్స్ లో పతకాల పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతుండగా ఇంగ్లాండ్ రెండో స్థానంలోను కెనడా మూడో స్థానంలో ఉన్నాయి. న్యూజిలాండ్, ఆతిథ్య స్కాట్లాండ్ దేశాలు కూడా విశేష ప్రదర్శన కనబరుస్తున్నాయి. భారత్ ఇప్పటి వరకు 5 స్వర్ణాలు, 12 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి మొత్తం 23 పతకాలు సాధించి పతకాల పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతోంది. ఈ క్రీడల్లో భారత పతకాలలో అత్యధికంగా వెయిట్ లిఫ్టింగ్ నుంచే రావడం విశేషం. భారత వెయిట్ లిఫ్టర్లు వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనలతో పాటు కామన్వెల్త్ క్రీడల రికార్డులను కూడా నెలకొల్పుతున్నారు. మహిళల 69 కిలోల విభాగంలో హర్జీందర్ కౌర్ వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో రజత పథకాన్ని కైవసం చేసుకుంది. పురుషుల 60 కిలోల విభాగంలో రిష్కాంత్ సింగ్ చనాంబం స్నాచ్లో కామన్వెల్త్ క్రీడల కొత్త రికార్డు నెల

అత్యధికంగా వెయిట్ లిఫ్టింగ్ నుంచే రావడం విశేషం. భారత వెయిట్ లిఫ్టర్లు వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనలతో పాటు కామన్వెల్త్ క్రీడల రికార్డులను కూడా నెలకొల్పుతున్నారు. మహిళల 69 కిలోల విభాగంలో హర్జీందర్ కౌర్ వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో రజత పతకాన్ని కైవసం చేసుకుంది. పురుషుల 60 కిలోల విభాగంలో రిష్కాంత్ సింగ్ చనాంబం స్నాచ్లో కామన్వెల్త్ క్రీడల కొత్త రికార్డు నెలకొల్పి రజత పతకాన్ని సాధించాడు. లవ్ప్రీత్ సింగ్ కూడా రికార్డు స్థాయి ప్రదర్శనతో రజత పతకాన్ని గెలుచుకోగా మహిళల డిస్కస్ థ్రోలో సీమా కలీరామ్నా కాంస్య పతకాన్ని అందుకుంది. బాక్సింగ్లో కూడా భారత క్రీడాకారులు మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారు. ఇక ఇతర దేశాల ప్రదర్శన విషయానికి వస్తే ఆస్ట్రేలియా 55 స్వర్ణాలు, 30 రజతాలు, 43 కాంస్య పతకాలతో కలిపి 128 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఎక్కువగా స్విమ్మింగ్ పోటీల్లో ఆస్ట్రేలియా అధిక పతకాలు సాధించింది. అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, సైక్లింగ్ విభాగాల్లో ఇంగ్లాండ్ బలమైన పోటీ ఇస్తోంది. ఈ ఏడాది కామన్వెల్త్ క్రీడలు అత్యంత పోటీతత్వంతో సాగుతున్నాయి. బాక్సింగ్, అథ్లెటిక్స్, జూడో, పారా క్రీడలలో ఇంకా పలు పథకాల పోటీలు మిగిలి ఉండటంతో భారత క్రీడాకారుల నుంచి మరిన్ని పథకాలొచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది కామన్వెల్త్ గేమ్స్ 2వ తేదీన ముగియనున్నాయి. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

0: నేటి యువతకు కొడాలి కమలమ్మ గారి జీవితం ఒక దిక్సూచి. విద్యను అభ్యసించాలి, మానవత్వాన్ని పెంపొందించాలి, కులమత భేదాలకు అతీతంగా అందరినీ గౌరవించాలి, సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలి. అదే ఆమెకు మనం అర్పించే నిజమైన నివాళి. చరిత్రలో కొందరి పేర్లు శిలా ఫలకాలపై చెక్కబడతాయి, మరికొందరి పేర్లు ప్రజల హృదయాల్లో చెక్కబడతాయి. కొడాలి కమలమ్మ గారు రెండో కోవకు చెందిన మహనీయురాలు.
1: మరిన్ని విశేషాలను ఆగస్టు 1వ తేదీ నుండి ఆగస్టు 15వ తేదీ వరకు స్వాతంత్రోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణుల గురించి 1:30 ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో వినగలరు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి కార్యక్రమంలో శ్రోతలు కోరిన పాటలు వినాలనుకుంటే 0891-2727-244-2727-288 అనే నెంబర్స్కి కాల్ చేసి కోరిన పాట వినవచ్చు. ఇప్పుడు ఆది చిత్రం నుండి మల్లికార్జున్ సునీత పాడిన పాట వింటారు.

0: హలో,
1: హృదయపూర్వక శుభోదయం అండి.
0: శుభోదయం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నల్లమింది వెంకటరెడ్డి, తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం మార్చివారి నుంచి మాట్లాడుతున్నానండి.
0: సరే అండి, ఏ చిత్రంలో పాట వింటారు?
1: మనసు మాంగళ్యం చిత్రం నుంచి అండి.
0: ఓకే.
1: ఏ శుభ సమయంలో ఈ చెలి హృదయంలో అనే పాట వినిపించండి.
0: తప్పకుండానండి.

0: హలో
1: హలో,
0: హలో, పాటల పల్లకి స్వాగతం అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
1: బత్తిరెస్ కుమార్, శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు నుంచి మేడం.
0: ఓకే అండి, ఏ పాట వింటారు పాటల పల్లకిలో?
1: 12 కాపురానికి 12 సూత్రాలు మేడం, సినిమా పేరు.
0: ఓకే అండి.
1: పాట పేరు వెన్నెల్లో నీలాకాశం,
0: సరేనండి.
1: తొలి సందేశం ఈ మధుమాసం మన కోసం. ఆ పాట మేడం.
0: ఓకే అండి.

0: హలో,
1: అనంతపురం శుభోదయం మేడం.
0: శుభోదయం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం పాపినేపాలెం నుంచి మధుసూదన్ రెడ్డి మేడం.
0: ఓకే, ఏ చిత్రంలో పాట వింటారు?
1: చుట్టాలున్నారు జాగ్రత్త మూవీ నుంచి రెక్కలు తొడిగే రెప్పరెప్పలాడే సాంగ్ ఉంటుంది మేడం.
0: ఓకే,
1: ఆ సాంగ్ వినిపించండి మేడం.
0: సరేనండి.

0: హలో,
1: హలో, నమస్తే మేడం. శంకర్ జగదమ్మ సెంటర్ అండి.
0: నమస్తే అండి. ఏ పాట వింటారు?
1: నమస్తే మేడం. కెప్టెన్ నాగార్జున సాంగ్ ఇవ్వండి, మువ్వలన్నీ ముళ్ళాయి పాట. ఆ నువ్వు నేను ఎవరంటా సాంగ్ అండి.
0: సరేనండి, తప్పకుండా.
1: ఓకే మేడం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10:45 కావస్తోంది. మరి కాసేపట్లో ప్రకటించిన కార్యక్రమం వింటారు. ఆకాశవాణి గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారిచే విజయనగరం జిల్లా భోగాపురంలో శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ రాంభట్ల నృసింహశర్మ, కుమారి ఎన్ మణి. మరి విజయనగరం జిల్లా భోగాపురంలో ప్రారంభిస్తున్న శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంకి వెళ్ళిపోదామా?
1: విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయంతో రాష్ట్ర విమానయాన రంగంలో ఆరంభం కాబోతున్న శుభక్షణాలివే. ఇదిగో భోగాపురం. ఆకాశ దేశాన ఆంధ్రప్రదేశాన ఆషాఢమాసాన భోగాపురం విమానాశ్రయం శుభావిష్కారానికి ఈ అమృత ఘడియలు. శరవేగంతో మనోవేగంతో కాదు, వాయు వేగంతో నిర్మాణమైన ఈ విమానాశ్రయ శుభారంభం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా ఆరంభోత్సవానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఈరోజు ఆవిష్కృతం కానున్న ఎయిర్పోర్ట్ నిర్మాణం నిర్దేశితం అయినటువంటి ఈ మధుర మనోజ్ఞ క్షణాలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులతో రూపుదిద్దుకుంది. ప్రజల ఆశలు నెరవేరుస్తూ అభివృద్ధికి గోపురంగా, ప్రయాణికులకు విమానాల సవ్వళ్ళు చేసే నూపురంగా, ప్రగతిశీలతకు కాపురంగా, భోగాపురంగా, ఇంకా చెప్పాలంటే ఇది భోగాపురమా, కేవలం భోగాపురం కాదు వైభోగాపురం, అంటే వైమానిక సంపత్తి నిండిన భోగ భాగ్యాలపురం భోగాపురం. ఎయిర్బస్, బోయింగ్ లాంటి భారీ విమానాలు సైతం ల్యాండ్ అయ్యేలా 3,800 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పుతో క్యాటై రన్వే సిద్ధం కాగా, సుమారు 79,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 2 అంతస్తులుగా విశాలమైన ప్యాసింజర్ టెర్మినల్ని మనం ఆనందిస్తాం, ఆపేక్షిస్తాం, దాన్ని చూడాలని ఉబలాటపడతాం. మొదటి దశలో ఏటా 6 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యం, రాబోయే రోజుల్లో 18 మిలియన్లకు విస్తరించాలని ఈ ప్రణాళికల్ని రూపొందించి గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టు, ఉత్తరాంధ్ర విమానయాన వసతులతో పర్యాటకం, వాణిజ్యం, వివిధ రంగాల అభివృద్ధికి బీజావాపనం జరిగింది. ఇక్కడే దేశీయ అంతర్జాతీయ విమానాల రాకపోకలతో ఈ ప్రాంతానికి దేశ విదేశాలతో అనుసంధానం మెరుగుపడేలాగా ఈరోజు ఇప్పుడు అదుగో ఆరంభోత్సవానికి అన్ని విధాల సంసిద్ధమైనటువంటి భోగాపురం విమానాశ్రయంలో ఉన్నాం. ఎప్పుడెప్పుడా అని ఉత్తరాంధ్ర ప్రజల కలలకు రెక్కలు తొడిగి శుభవేళ ఆకాశ మార్గాన ఎగిరే విమానాలు, అలాగే అత్యవసర ప్రయాణాలకు అనుకూలంగా వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయిక రంగ ప్రముఖులకు, సామాన్యులకు, మాన్యులకు, అసామాన్యులకు అందుబాటులో ఉండి నేల నుంచి ఆకాశ వీధిలో యానం చేయడానికి అన్ని విధాల సర్వతోముఖాభివృద్ధి ప్రణాళిక తన విజయధ్వజంగా ఈనాడు ఇక్కడ ఈ శుభావిష్కారానికి సంసిద్ధంగా ఉంది భోగాపురం విజయనగరం జిల్లాలోని ఈ విమానాశ్రయం. సులభతరమైన ప్రయాణం అంటే 40 చెక్ ఇన్ కౌంటర్లు, 12 డిగ్రీ యాత్ర ప్యాడ్స్, సెల్ఫ్ సర్వీస్ బ్యాగేజ్ డ్రాప్ కౌంటర్లు అందుబాటులో ఉన్నాయి. భద్రత కోసం అధునాతన స్క్రీనింగ్ వ్యవస్థలు, ఇమిగ్రేషన్ కౌంటర్లు ఏర్పాటు, ప్రయాణికులకు షాపింగ్, వినోదం కోసం వ్యాపారాత్మకమైనటువంటి అవకాశాలు, రిటైల్ స్టోర్లు, ఫుడ్ అండ్ బెవరేజ్ అవుట్లెట్లు కూడా కొలువుదీరున్నాయి. తుఫాన్లను సైతం తట్టుకునేలా గంటకు 275 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలను సైతం నిరోధించే సైక్లోన్ రెసిస్టెంట్ డిజైన్తో నిర్మితమైనటువంటి ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇది మణి మకుటం. ఒక రెవట అలా వీస్తే ఏమవుతుందో అని బెంగబడిపోతాం. అలాంటిది హాయైన ప్రయాణంలో రెక్కలల్లారుస్తూ దూసుకుపోయేటటువంటి విమానాలని మనమంతా కూడా ఇక్కడ నుంచి అధిరోహించి మన మన లక్ష్యాల్ని భద్రంగా చేర్చడానికి అన్ని విధాల 55 మీటర్ల ఎత్తులో 360 డిగ్రీల విహంగ వీక్షణ సేవలు అందించేలా MTC టవర్లు కూడా ఏర్పాటు చేశారు. వీటన్నిటినీ చూస్తూ ఉంటే
2: అటు సాంకేతికతను, ఇటు పర్యావరణ సమతుల్యతను రెండిటినీ దృష్టిలో పెట్టుకుని ఈ విమానాశ్రయంలో కృత్రిమ మేధ, బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్, ఎయిర్సైట్ 4.0 సాంకేతిక పరిజ్ఞానాలు, ఎయిర్పోర్ట్ ప్రిడిక్టివ్ ఆపరేషన్ సెంటర్, బయోమెట్రిక్ ప్యాసింజర్ ప్రాసెసింగ్, ఆటోమేటెడ్ బ్యాగేజ్ హ్యాండ్లింగ్ వ్యవస్థలు, ఇంటెలిజెంట్ ఆపరేషనల్ మానిటరింగ్ సొల్యూషన్స్ లాంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థలు కార్యాచరణ సామర్థ్యాన్ని, ప్రయాణికుల సౌకర్యాన్ని, భద్రతను మెరుగుపరుస్తాయని అంచనా వేస్తున్నారు. అలాగే వనరుల సమర్థ వినియోగానికి దోహదపడతాయని భావిస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్టులో అనేక పర్యావరణ హిత సౌకర్యాలను ఏర్పాటు చేశారు. వీటిలో తక్కువ విద్యుత్తును ఉపయోగించే హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలు, విద్యుత్తును ఆదా చేసే లైటింగ్, 5 మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రం, వర్షపు నీటి నిల్వ వ్యవస్థ, స్మార్ట్ బిల్డింగ్ నిర్వహణ వ్యవస్థలు, వ్యర్థాల నిర్వహణ కార్యక్రమాలు, విద్యుత్ వాహన ఛార్జింగ్ వసతులు, పర్యావరణ పర్యవేక్షణ చర్యలు ఉన్నాయి. హరిత భవన ప్రమాణాలకు అనుగుణంగా ఈ టెర్మినల్ను నిర్మించారు. US గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్లో నమోదు కూడా చేశారు. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వారసత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ విమానాశ్రయాన్ని తీర్చిదిద్దారు. టెర్మినల్ పైకప్పు సాంప్రదాయ చుట్టిల్లు కాటేజీలను, అరుకులోయ ప్రకృతి దృశ్యాలను ప్రతిబింబిస్తుంది. అలాగే ఎగిరే చేప కదలికలను గుర్తుచేసేలా ప్రాంతీయ నిర్మాణ శైలి, ఆధునిక విమానాశ్రయ డిజైన్ మేళవింపుగా దీనిని తీర్చిదిద్దారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి కల్పనకు ఈ విమానాశ్రయం గణనీయమైన రీతిలో ప్రోత్సహిస్తుంది.

0: చేస్తుందని, ఈ ప్రాంతంలో విమానయాన అనుసంధానాన్ని బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. ఇక
1: ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కళ నెరవేరుతున్న మధుర సన్నివేశం ఇదిగో. సంప్రదాయ కళలు, జానపద కళారీతులు, నృత్యాలు, గరగ నృత్యాలు, అనేకానేకమైన జానపద కళల మధ్య విచ్చేసిన అతిథులందరూ కూడా ఈ విమానాశ్రయ వైభవాన్ని పరస్పరం వర్ణించుకుంటూ అశేష ప్రజానీకం ఇక్కడ కొలువుదీరి ఉన్నారు. ఆ నృత్య భంగిమలు, ఆ చిందులు, కనువిందులు, ఎగిరే విమానాలు, వచ్చేటటువంటి ప్రయాణికులు, ఈ సందోహాన్ని మనకి ఇప్పుడే ఇక్కడే ప్రేక్షక సమూహంలోని ఉత్సాహం, వయస్సుతో నిమిత్తం లేకుండా భారతమాత ఒడిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర జిల్లాలకు, విజయనగరానికి దరిదాపుగా ఇదిగో భోగాపురం. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సర్వసన్నద్ధంగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా గ్రీన్ ఫోర్ట్ ఎయిట్ ఫీట్ ఘనంగా ప్రారంభం కానుంది. భోగాపురంలో జిఎంఆర్ అత్యంత ఆధునిక హంగులతో నిర్మితమై జాతికి అంకితం కానుంది. వాణిజ్య సర్వీసులు ప్రారంభోత్సవం జరిగాక మనకి విశాఖపట్నంలోని మొత్తం ప్రజానీకము, ఉత్తరాంధ్రకి సంబంధించి విజయనగరానికి చేరువుగా ఉన్నటువంటిది. ఇది సముద్ర తీరానికి దగ్గరగా ఉంది సుమా అనేలా ఎగిరే చేప. చేప నీళ్లలో ఉంటే గెంతులాడుతుంది, కానీ ఎగురుతుందా? ఎగురుతుంది. అన్ని సౌకర్యాలు ఉండి ప్రజా సంక్షేమం కోసం, ప్రయాణికుల సౌకర్యార్థం అన్నప్పుడు మనకి చేప నీళ్లలోంచి గాలిలోకి ఎగిరితే అది విమానం. జలాల్లో ఉంటే ప్రయాణికులకు జరగబోతున్నటువంటి వాయువేగాల సన్మానం. ఈ రెండిటిని కలగలిపి ఈనాడు ఈ ఆకృతిలో ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు. ఎయిర్పోర్ట్ కోసం ఎందరెందరో ఎదురు చూస్తున్నారు. ఎన్ని అద్భుతాలు! అత్యంత భారీగా నిర్మించిన రన్వే, దేశంలో పొడవైన రన్వేల్లో ఒకటిగా 3.8 కిలోమీటర్ల రన్వే అదిగో సంసిద్ధం. దీనివల్ల బోయింగ్ 777, ఎయిర్బస్ A330 లాంటి భారీ అంతర్జాతీయ విమానాలు సులువుగా ల్యాండ్ అవుతాయి. అల్లూరి సీతారామరాజు జాతీయోద్యమ వీరుడు ఈనాడు ఒక అంతర్జాతీయ విమానయాన సంస్థకి ఆ మహానుభావుడి పేరు పెట్టుకోవడం ద్వారా మనం ఆ మహావీరుని త్యాగఫలాన్ని గగన శిఖలకి ఎగిసేటటువంటి విమానయానం ద్వారా అనునిత్యం స్మరించుకోవడానికి అవకాశం ఉంటుంది. దాదాపు అల్లూరి సీతారామరాజు జనించిన 129 ఏళ్ల తర్వాత ఆయన పేరుతోటి ఈ మహోద్యమమైన సాంస్కృతిక రంగ అభివృద్ధి కోరుతూ, సార్వత్రికమైన ప్రగతిని ఆశిస్తూ, పారిశ్రామిక పథంలో ఈ అభివృద్ధి రథం మునుముందుకు సాగడానికి, గగన మార్గాన ప్రయాణించడానికి మనం ఈ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అనే పేరు పెట్టుకున్నాం. ఈ పేరు ఎలా నిలబడుతుంది? ఆకాశ మార్గంలో విజయ పతాకంగా, వీర విహారంగా, భరతమాత త్రివర్ణ కేతనం, మువ్వన్నెల జెండా రెపరెపలాడుతున్నంత ఆకర్షణీయంగా విమానాలు దూసుకుపోతూ ఉంటే, ఆ విమానయానం చేస్తున్న ప్రతి ఒక్కరిలో కూడా వెళుతున్న లక్ష్యం వైపు దేశభక్తి ప్రపూరితంగా, ఈ దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళాలన్నా, ఏ విదేశాలు పర్యటించాలన్నా సరే ఆదేశం మన హృదంతరంలో ఉన్నటువంటి దేశభక్తి ప్రపూరితం, దానితో ముడిపడినటువంటి సాంకేతిక లక్ష్యాలు, మూల్యాలు, విలువలు, వీటన్నిటిని పట్టుకొని రెక్కలల్లారుస్తూ వెళుతూ ఉంటే, ఆ రెక్కలు తొడిగిన వేళ కలల అలల చప్పుడు సముద్ర తీరంలో వినబడుతూ ఉంటే, ఎగిరే చేప ఆకృతిలో ఉన్న ఈ ప్రాంగణంలోంచి విమానాలు ఎగసే వేళ, దూసుకుపోయే వేళ ఎప్పుడు అని మనం చూస్తున్న శుభక్షణమిది.
0: ఇంత అద్భుతంగా ఈనాడు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమాన కేంద్రం ప్రారంభోత్సవంలో, దీనికన్నా ముందుగా మనం మాట్లాడుకోవలసింది అంతర్జాతీయ విమానాశ్రయ ఆవిర్భావం గురించి. ఇక ప్రాజెక్టు ఆవిర్భావం విషయానికొస్తే, రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్కు కొత్త పెట్టుబడులు, మెరుగైన విమాన రవాణా అవసరం ఏర్పడింది. విశాఖపట్నంలోని ప్రస్తుత విమానాశ్రయం రక్షణ శాఖకు చెందిన INS డేగా పరి

0: పరిధిలో ఉండడం వల్ల విస్తరణకు పరిమితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో కొత్త అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక 2015లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించనున్నట్టు ప్రకటించారు. అనంతరం కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి సైట్ క్లియరెన్స్, పర్యావరణ అనుమతులు, ఇతర ప్రాథమిక అనుమతుల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ దశలో వేల ఎకరాల భూసేకరణ చేపట్టబడింది. భూసేకరణ సందర్భంగా రైతులతో చర్చలు, పరిహారం, పునరావాసం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. పర్యావరణ రక్షణ, కేంద్ర ప్రభుత్వ అనుమతుల ప్రక్రియ కూడా కొనసాగింది. 2019 ఫిబ్రవరి 14న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. అయితే ఆ సమయంలో ప్రధాన నిర్మాణ సంస్థ ఎంపిక, పూర్తి నిర్మాణ ప్రక్రియ ఇంకా ప్రారంభదశలోనే ఉంది. 2019లో ప్రభుత్వం మారిన తరువాత ప్రాజెక్టు పునఃసమీక్ష జరిగింది. అనంతరం జీఎంఆర్ గ్రూప్కు చెందిన జీఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ను పీపీపీ విధానంలో విమానాశ్రయ అభివృద్ధి సంస్థగా ఎంపిక చేశారు. 2022లో కేంద్ర ప్రభుత్వం, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వం మధ్య కీలక ఒప్పందాలు పూర్తయ్యాయి. 2023 మే 3న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్మాణ పనులకు అధికారికంగా శంకుస్థాపన చేశారు. ఈ దశ నుంచి భారీ స్థాయిలో నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి.
1: అత్యంత వేగంగా ఈ పనులు సాగుతూ ఉంటే మరోపక్క చేసేవారికి ఆనందంతో కూడిన శ్రమ, చూసేవారికి ఉత్తరాంధ్ర ఆర్థిక మణిహారాన్ని ఎలాగ అల్లుతూ వెళ్తున్నారో కదా అనే ముచ్చట. అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర ప్రాంతాలైన విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రాంతాల్లో పర్యాటకం అభివృద్ధి చెందదు. ఐటీ, ఫార్మా రంగాలు అబ్బో ముందుకు దూసుకు వెళ్లడమే, పరిశ్రమలు భారీగా వృద్ధి చెందుతూ ఉంటాయి. ఇక కార్గో హబ్ ఈ విషయానికి వస్తే ప్రత్యేక కార్గో టెర్మినల్ ద్వారా ఫార్మా, సీఫుడ్, ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు చాలా సులభతరం కానున్నాయని నిపుణుల అంచనా. ఆ అంచనా నిజం కూడా. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన చాలా అంశాలని మనం చూడొచ్చు. ముఖ్యంగా విమానాశ్రయం అనగానే విమానాలు వస్తాయండి, వెళ్తాయండి, ప్రయాణికుల పద్ధతిలో వెళతారు, ఇది ఎక్కడైనా ఉన్నదే. కానీ భోగాపురం, అల్లూరి సీతారామరాజు గారి పేరిట నెలకొన్న ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర జిల్లాలోని ఇటు విశాఖపట్నానికి 45 కిలోమీటర్ల దూరంతో, అటు విజయనగరానికి 25 కిలోమీటర్ల చేరువులో నిర్మితమైన ఈ విమానాశ్రయం లోపల స్థానిక హస్తకళల వైభవం, వైమానిక ప్రయాణ శబ్దం ఒక పక్క ఉంటే, విమానం, వీణావాదనం ఈ రెండిటికీ కుదురుతుందా పొంతన అంటే అదిగో కుడ్య చిత్రాలుగా బొబ్బిలి వీణల ప్రదర్శన, అలాగే ఏటికొప్పాక బొమ్మలు గురించి, పొందూరు ఖాదీ విశేషాలు, పలాస జీడిపప్పు ఇలాంటి వాటి గురించి అద్భుతమైన శిల్పాలు కూడా మనం చూడబోతున్నాం. ఎన్నెన్నో కళాఖండాలు అఖండంగా ఏర్పాటు చేసిన ఈ విమానాశ్రయం నుండి ఖండాంతరాలకు విమానాలు వెళ్ళే అత్యాధునిక సాంకేతిక సదుపాయాలు, అంటే 40 తనిఖీ కౌంటర్లున్నాయి. ప్రయాణికులకు బోర్డింగ్ ప్రక్రియ వేగంగా పూర్తవడానికి వీలుగా మొట్టమొదటి దశలోనే ఈ 40 అధునాతన చెకింగ్ కౌంటర్ని ఏర్పాటు చేశారు. మరి డీజీ యాత్ర, 12 డీజీ యాత్ర పాస్, పేపర్లెస్ అంటే కాగితం ముక్క అవసరం లేకుండా కేవలం ముఖం చూసి దాని గుర్తింపుతోటి అంటే ఫేషియల్ రికగ్నిషన్ ప్రయాణం కోసం 12 డీజీ యాత్ర గేట్లు కూడా ఇక్కడున్నాయి. దీనివల్ల క్యూలైన్లో నిలబడే సమయం చాలా వరకు తగ్గుతుందన్న సంగతి మనకు తెలుసు. అయితే టెర్మినల్ వైశాల్యం మాట ఏమిటండి, 62,500 చదరపు మీటర్ల భారీ ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని నిర్మించారు. దాన్ని

0: మనం కనువిందుగా చూస్తాం, దాని ద్వారా సౌకర్యాలను పొందుతాం.
1: ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి దేశం మొత్తం స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న గొప్ప వీరుడు, గౌరవార్థం ఆయన పేరిట భావితరాలు గుర్తుంచుకోవాలి అని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు పొందిన ఈనాటి మన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు తొడిగే కార్యక్రమం. మరి ఈనాటి ఈ కార్యక్రమంలో ఎంతో అద్భుతమైన ఈ అంతర్జాతీయ విమానాశ్రయంలో సుదీర్ఘమైన రన్వే, 3,800 మీటర్ల పొడవైన ఈ రన్వే, కోడ్ ఎఫ్ కోడ్ ఈ ప్రమాణాలతో నిర్మించిన ఈ రన్వే బోయింగ్ 777, బోయింగ్ 787 డ్రీమ్ లైనర్, ఎయిర్బస్ A330 వంటి ప్రపంచంలోని అతిపెద్ద అంతర్జాతీయ ప్యాసింజర్ కార్గో విమానాల ల్యాండింగ్కి అనువైదిగా ఉన్నది ఈ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇక మొదటి దశలో ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యంతో ప్రారంభమైనప్పటికీ, భవిష్యత్తులో 4 కోట్ల మందికి విస్తరించే అవకాశమున్న మాస్టర్ ప్లాన్ కూడా సంసిద్ధమైంది.
0: ఫ్లైఓవర్ రోడ్డు విషయానికి వస్తే, ఎందుకు అంటే ట్రాఫిక్ లేని ప్రయాణం, ఇది సముద్ర తీర రహదారికి అనుసంధానం చేస్తూ ఈ ఫ్లైఓవర్ రోడ్డు జాతీయ రహదారి NH-16 నుండి నేరుగా ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్డుకి అనుసంధానం చేసే ప్రధానమైనటువంటి ఫ్లైఓవర్ నిర్మాణ పనులు మనకి పూర్తి కావడం, దానివల్ల వచ్చే సదుపాయం అందరికీ గత విమానాశ్రయాలతో అనుభవైక వేద్యమే, అది ఇప్పుడు ప్రజలకు అంకితం కానున్నాయి. ఇవి మాస్టర్ ప్లాన్ రోడ్ గ్రిడ్ అంటే VMRDA దాదాపు అత్యధికమైనటువంటి వ్యయంతో 26.72 కిలోమీటర్ల పొడవైన రోడ్ గ్రిడ్ని ఏర్పాటు చేయడం ద్వారా విశాఖ నగరం లోపలి ట్రాఫిక్ అంతా ఇబ్బంది పడకుండా నేరుగా విమానాశ్రయానికి వెళ్లేలాగా ఈ అనుసంధాన మార్గం ఉంటుంది. మొదటి దశలో 60 లక్షల మంది సామర్థ్యంతో ఇది ఆరంభమవుతును. 2వ దశలో 1.2 కోట్లు, 3వ దశ పూర్తయ్యేసరికి ఏటా 1.8 కోట్ల మంది ప్రయాణికులని ఇది సౌకర్యం కలిగించేలాగా విస్తృతి కానుంది. భవిష్యత్ అవసరాల కోసం దాదాపు చాలా ప్రగతిశీలమైనటువంటి ప్రణాళికలు కార్యక్రమాలు ఏర్పాటవుతున్న విమానాశ్రయం. ఇంచుమించుగా ప్రారంభోత్సవం ఇవాళ అని అనగానే ప్రయాణికుల్లో, ప్రజల్లో, చుట్టుపక్కల వాళ్ళలో, ఎక్కడెక్కడి వాళ్ళలో కూడా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఎలాంటి పాత నిర్మాణాలు లేని సరికొత్త విశాలమైనటువంటి స్థలంలో కొత్తగా నిర్మించిన ఈ విమానాశ్రయం ప్రధానంగా ఎలాంటి రన్వేలు ఏమీ లేకుండా ల్యాండ్ ఎక్విజిషన్ తర్వాత మంచి ప్రణాళికతోటి ఆకృతితోటి ఉండడాన్ని మనం చూస్తున్నాము. అలాగే ఎందరో ఈనాడిక్కడ ప్రేక్షకులుగా, ఆహూతులుగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని చూడడం, సంబంధితమైనటువంటి సచివులు సందేశాలని అందించడం, ఆధునిక సాంకేతికతతో కొత్త ప్రణాళికలతో జనోపయోగంగా నగర వాతావరణాన్ని ఎంతమాత్రము కూడా ఇబ్బంది కలిగించకుండా నిర్మించిన ఇది జాతికి అంకితం కావడం ఒక సుకృతం. ప్రభుత్వం, సంస్థ, ప్రజల కోసం ఇంత భారీ ప్రాజెక్ట్ని దేశ ప్రజల సేవ కోసం, వాడిక కోసం అధికారికంగా అప్పగిస్తున్నటువంటి ప్రజారాధనీయమైనటువంటి సన్నివేశం, ప్రజలకు అందరికీ కూడా ఇది ప్రత్యక్ష పరోక్షమైన సేవలు అందిస్తుంది. ప్రముఖులెందరో దీని గురించి చక్కగా చర్చించుకొని విశదంగా ఇది ఎలాగ జనోపయోగమో ఈ విమానాశ్రయం గురించి మాట్లాడుకోవడం మనకి వినిపిస్తుంది, మాట్లాడాలని మనకు కూడా అనిపిస్తుంది. ఈనాడు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా జాతికి అంకితం చేయబడుతున్న ఈ విమానాశ్రయం విశాఖపట్టణానికి ఉత్తర దిశలో ఉత్తరాంధ్ర ప్రజలకు అంతర్జాతీయ స్థాయి వైమానిక అనుసంధానాన్ని చేరువ చేయడం కోసం, దేశీయ అంతర్జాతీయ విమాన సర్వీసులకు అనువుగా రూపకల్పన చేసి విమానాశ్రయం ప్రయా

0: ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాల్ని అందించడంతో పాటు సరుకుల రవాణా, పారిశ్రామిక అభివృద్ధి, పర్యాటక రంగ విస్తరణకు కొత్త పుంతలు తొక్కుతూ ఎగిరే చేప మన కోసం అందుకోండి అన్నట్టుగా ఆశలను రేకెత్తించి దూరాశలన్నిటినీ కూడా తీర్చేలా దూర ప్రయాణాలకు అనువుగా ఇక్కడ ఉంది. ప్రజలంతా కూడా ఈ అమృత క్షణాల కోసం, అద్భుత ఘడియల కోసం ఎదురు చూస్తున్నారు.
1: మరికొద్దిసేపట్లో ప్రారంభించబోతున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం గురించి తెలుసుకోవాలి అంటే ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి ఇది కీలకంగా భావిస్తున్నారు. విశాఖపట్నం విమానాశ్రయంపై ఉన్న రద్దీని తగ్గించడంతో పాటు అంతర్జాతీయ స్థాయి రవాణా సౌకర్యాలను అందించడం ఈ విమానాశ్రయం ప్రధాన లక్ష్యం. ఇక ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యత విషయానికొస్తే, భోగాపురం విమానాశ్రయం నిర్మాణం వల్ల ఉత్తరాంధ్రలో పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక రంగాలకు సరికొత్త అవకాశాలు ఏర్పడతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి రావడంతో వ్యాపార కార్యకలాపాలు వేగవంతమవుతాయి. అదేవిధంగా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. ఇక ఆర్థిక, సామాజిక ప్రయోజనాల విషయానికొస్తే, ఈ విమానాశ్రయం వల్ల హోటళ్లు, రవాణా, పర్యాటకం, లాజిస్టిక్స్ వంటి రంగాలు అభివృద్ధి చెందే అవకాశముంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యం లభిస్తుంది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో కూడా ఈ ప్రాజెక్టు ముఖ్య పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా ఈ విమానాశ్రయం వల్ల పర్యాటక అభివృద్ధి జరుగుతుంది. అరకులోయ, బొర్రా గుహలు, భీమునిపట్నం బీచ్ వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు చేరుకోవడం మరింత సులభతరమవుతుంది. దీనివల్ల దేశీయ, విదేశీ పర్యాటకుల సంఖ్య పెరిగి స్థానిక ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుంది. అంతటి అద్భుతమైన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ విశేషాలలోకొస్తే, మొదటి దశలో సుమారు 3,800 మీటర్ల పొడవైన రన్వే, ఆధునిక ప్రయాణికుల టెర్మినల్, కార్గో టెర్మినల్, ట్యాక్సీవేలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్, ఆధునిక భద్రతా వ్యవస్థలు, పర్యావరణహిత నిర్మాణం, ఇటువంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. 2024 తరువాత నిర్మాణ పనులు వేగంగా కొనసాగాయి. రన్వే, టెర్మినల్ భవనం, అంతర్గత రహదారులు, విద్యుత్, నీటి సదుపాయాలు, కార్గో మౌలిక వసతులు పూర్తయ్యాయి. 2026 జనవరిలో విజయవంతమైన వ్యాలిడేషన్ ఫ్లైట్ నిర్వహించడం ద్వారా విమానాశ్రయం కార్యాచరణకు సిద్ధమైందని నిరూపితమైంది. ఇక 2026 జులై నాటికి విమానాశ్రయానికి ఏరోడ్రోమ్ లైసెన్స్ కూడా లభించింది. ప్రాజెక్టు పూర్తయినట్టు ప్రకటించబడింది. ఈనాడు అంటే ఈరోజు 2026 ఆగస్టు 1 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా విమానాశ్రయం మరికొద్దిసేపట్లో ఘనంగా ప్రారంభోత్సవం కాబోతోంది.
0: ప్రగతికి కేంద్ర బిందువు, అటు చూస్తే అపారమైన సింధువు సముద్రం. ఈనాడు అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక సాంకేతికత, అత్యుత్తమ స్థాయి మౌలిక వసతులతో నిర్మిణమైన ఈ విమానాశ్రయం మరి కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ గారి హస్తాల మీదుగా ఆరంభమై జాతికి శుభాంకితం కానుంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేక్షక సమూహం చాలా క్రమశిక్షణతో వారికి నిర్దేశించిన స్థలాలలో, ఆసనాలలో సుఖోపవిష్టులై ఉన్నారు. ప్రముఖులెందరో ఈ విమానాశ్రయం గురించి, దీని ఏర్పాట్ల గురించి, అభివృద్ధి గురించి, సాధించబోయే ప్రగతి గురించి కూలంకషంగా, సాంకేతికమైనటువంటి పరిణామాల గురించి, అభివృద్ధి గురించి మాట్లాడుకుంటూ ఆ శుభక్షణాలు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అవి ఇక్కడ ఈ స్థలంలో, ఈ ప్రాంతానికి వచ్చి ఈ విమానాశ్రయ ప్రేక్షక స్థానాలలో ఉన్నవారికి ఇది కనువిందు. మరి ఇక్కడే కాసింత దూరంగా ఉన్నవాళ్ళకి ఎలాగ అంటే, దానికి కూడా తగిన ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేసింది. ఒక ప్రధాన వేదిక, దానికి రెండు వైపులా ఉపవేదికలు, మొత్తం 300,000 మంది కూర్చోడానికి ఏర్పాట్లు, ఎక్కడికక్కడ గ్యాలరీలు, ఎంత దూరం నుంచైనా సభావేదిక కనిపించేలా అన్ని చోట్ల భారీ ఎత్తున

తెరలు ఏర్పాటయ్యాయి. భద్రత ఏర్పాట్లు చాలా చాలా చాలా కెమెరాల పర్యవేక్షణలో మనం ఉన్నాం. మన ముఖంలోని ఆనందం, మన ముఖంలోని అభిప్రాయ వ్యక్తీకరణ, కవళికలు, కదలికలు అన్నీ కూడా చక్కగా కనిపించేలాగా, వేదిక మీద జరిగే వేడుకంతా కూడా కళ్ళకి కట్టినట్టుగా ప్రతి ఒక్కరూ వేదిక ముందు భాగంలోనే ఉండి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మధురానుభూతిని కలిగిస్తూ, మనోజ్ఞ క్షణాల్ని మనసులో నిలుపుతూ, ఏ విమానం ఎప్పుడు ఇక్కడ ఆగుతుందో అందరికీ తెలుసు, ఎవరు దిగి దీన్ని జాతికి అంకితం చేస్తారో కూడా తెలుసు, తెలిసిన విషయమైనా కళ్ళెదుట పడే వరకు ఆ వేడుక గురించి

0: భావనలు. భోగాపురం విమానాశ్రయం ఆరంభమైతే ఎంత ప్రగతి అన్నది ఊహలకు అందేది కాదు, వాస్తవంలో నిలబడేది. అలాంటి భారీ ఎత్తున కార్యక్రమం చేస్తూ మొత్తం అంతా కూడా అన్ని ఏర్పాట్లతో ఎయిర్ బస్, బోయింగ్ లాంటి భారీ విమానాలు కూడా సులువుగా ల్యాండ్ అయ్యేలాగా 3.8 కిలోమీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పున 2 రన్వేలు, ఫార్మా ఆక్వా సముద్ర సంపద ఎగుమతులతో పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడేలా 5,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 25,000 టన్నుల సరుకు రవాణా సామర్థ్యంతో కార్గో టెర్మినల్, లాజిస్టిక్ జోన్, 2 అంతస్తులు, 79,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రయాణికుల టెర్మినల్ భవనం, కేంద్రీకృత డిజైన్, సులభతరమైన చెక్ఇన్, సహజ కాంతి, సౌకర్యవంతమైన ప్రయాణానికి ప్రపంచస్థాయి వసతులు మనం ఇక్కడ చూడగలము. 55 మీటర్ల ఎత్తులో 11,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ATC టవర్, 360 డిగ్రీల్లో ఏరోడ్రోమ్, విమాన సమాచార సేవలు, 25 ఎకరాల్లో విమానాల నిర్వహణ, మరమ్మతులు, ఓవర్హాల్ MRO, ఏప్రాన్లు, విమానాలు కడిగే ప్రదేశాలు, ఎయిట్ సైట్, ల్యాండ్ సైట్ సర్క్యులేషన్, హ్యాంగర్లు, ఇంజిన్, రన్అప్ బేలు, నైపుణ్యాభివృద్ధి ప్రోత్సాహానికి, ప్రాంతీయ ఆర్థిక వృద్ధి వేగవంతానికి ఈ విమానాశ్రయం, ప్రగతికి ఇది ఆశ్రయం, సౌఖ్యానికి శుభాశ్రయం, సుఖానికి భద్రతో కూడిన ప్రయాణానికి ఇది చిరు విలాసం, పెను వికాసం, మొత్తం మీద ప్రయాణ సౌకర్యానికి ఉల్లాసం. మనసు చేపపిల్లలా ఎగిరిపడుతూ ఉంటే ఆ మనసుకి ప్రతీకగా పతాకంలాగా ఈ విమానాశ్రయం ఆకృతి కూడా స్థిరంగా కనబడుతూ ఉంటే మన హృదయానికి ఈ ఉల్లాసానికి, ఈ ఉత్సాహానికి, ఉత్తేజానికి, ఆనందోద్వేగానికి హద్దులు ఉంటాయా? ఉంటాయి. ఎక్కడ? ఆకాశమే హద్దు. అక్కడిదాకా ఎగురుతూ క్షేమంగా భూమికి చేరి ప్రయాణికుల నుండి హాయైనటువంటి సుఖకరమైన వీడ్కోలు అందుకోవడానికి, విమాన సేవలు అందించడానికి, ఆనందాన్ని చిందించడానికి, మన హృదయాలు వాటిని పొందించడానికి, పొదిగించడానికి, మనల్ని అనేకానేక రంగాల్లో ఎదిగించడానికి, మొత్తానికి గగనంలో ఎగిరించడానికి ఈనాడు అల్లూరి సీతారామరాజు గారి పేరిట నెలకొన్న ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర జిల్లాల్లోని విజయనగరం జిల్లాలోని భోగాపురంలో కేంద్రీకృతమయ్యుంది, సాంద్రీభూతమయ్యుంది, మరికొద్ది క్షణాల్లో ఆరంభం కానుంది.
1: లోహ విహంగం ద్వారా ఉత్తరాంధ్ర వాసుల కలలకు రెక్కలు తొడిగే కార్యక్రమం ఈనాటి ప్రారంభోత్సవ కార్యక్రమమైతే, మన ప్రధాని ఈనాటి పర్యటనలో కేవలం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవమే కాకుండా మరెన్నో కార్యక్రమాలు, ఉత్తరాంధ్ర ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి చెందిన కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. వాటిలో భాగంగా విశాఖపట్నంలో 460 కోట్లకు పైగా పెట్టుబడితో అభివృద్ధి చేస్తున్న ASIP సెమీ కండక్టర్ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. దీనిని కొరియా రిపబ్లిక్కు చెందిన APACI భాగస్వామ్యంతో ASIP టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అభివృద్ధి చేస్తోంది. ఇది ఆంధ్రప్రదేశ్లో తొలి సెమీకండక్టర్ తయారీ కేంద్రం. దీనికి ఇండియా సెమీకండక్టర్ మిషన్ పరిధిలో ఆమోదం లభించింది. ఈ ప్లాంట్ ఏటా సుమారు 96 మిలియన్ల సెమీకండక్టర్ చిప్లను తయారు చేయడంతో పాటు అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది. అదే సమయంలో సెమీకండక్టర్ తయారీకి తోడ్పాటు అందించేలా పటిష్టమైన అనుబంధ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది. ఇదే కాక కర్నూల్ 4 రెన్యూబుల్ ఎనర్జీ జోన్ ఫేజ్ 1 4.5 గిగావాట్ల ఏకీకరణ కోసం ఏర్పాటు చేసే సరఫరా వ్యవస్థకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. దీనిని స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా 5,550 కోట్ల పెట్టుబడితో పవర్ గ్రిడ్ అమలు చేస్తోంది. అనంతరం 3,550 కోట్ల వ్యయంతో నిర్మించే కర్నూలు పవన విద్యుత్ జోన్, సౌర విద్యుత్ జోన్ ఆంధ్రప్రదేశ్ పార్ట్ A పార్ట్ B ట్రాన్స్మిషన్ వ్యవస్థను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. అలాగే 820 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన అనంతపురం

0: కర్నూలులో సౌర విద్యుత్ జోన్ల ట్రాన్స్మిషన్ పథకాన్ని కూడా ప్రారంభిస్తారు.
1: ఆ ప్రారంభాల మధ్య ఈ సంరంభం కళా సౌరభం కుడ్యాల మీద చిత్రించినటువంటి ఆ చిత్రాలు, అలాగే వివిధ వర్ణాలతోటి కనువిందు చేస్తూ అటు ఇటు కుడ్య చిత్రాలు, నడుమ నడకదారి, వాటన్నిటితో పాటు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్న ఆంగ్లాక్షర తోరణం, ఎగిరే చేప ఆకృతిలో శుభాకృతిలో మనం ఎంత ఎత్తు నుంచి చూసినా అందంగా హాయిగా కనబడుతూ అక్కడికే వెళ్ళి ఇక్కడ నుంచి 4 అడుగులు ముందుకు వెళ్ళామనుకోండి, విమానాశ్రయం, ఇక్కడ జనాశ్రయం, వీళ్ళందరూ మనమందరం కలిసి మేం భారతీయులం. భారతీయ విమానయాన శాఖ ప్రగతి చిహ్నం, సంకేతం, అంతర్జాతీయానికి మన అభివృద్ధి సందేశం అన్నట్టుగా భారత ప్రధాని శుభావిష్కరణ చేసినటువంటి ఈనాటి ఈ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అదుగో తరలి వెడుతున్నటువంటి ప్రధానుల వారి మార్గంలో ముచ్చటిస్తూ, ఆ హస్తకళా నైపుణ్యాన్ని పరికిస్తూ, దీని నిర్మాణాన్ని పరిశీలిస్తూ, ఈ తంబురని మనశ్రుతిగా వింటూ అందరూ ప్రముఖులంతా కూడా ఈనాడు ఇక్కడ ఒక ఛాయాచిత్రంగా తీర్చిదిద్ది గగనయానానికి ఈ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తూ భోగాపురం విమానాశ్రయం శుభారంభం చేసి తొలి అడుగు ఒక కలల రెక్క రెక్కలల్లారుస్తూ ఎగిరిన ఈ గాలి ఓడ అంటే ఈ విమానం, దీన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టి మొత్తం భారతీయ ప్రగతికి ఇది తోరణంగా భాసిల్లుతూ, ఈ ద్వారాన్ని ఈ ద్వారా ఈ ఉత్తరాంధ్ర రాజమార్గం ఆకాశయానానికి అటు వ్యాపార వాణిజ్య సాంస్కృతిక విద్యా రంగాలకి వెరసి ప్రగతి ధర్మ చక్రంగా భాసిల్లే జాతీయ పతాకంలాగా గర్వంగా అందంగా ఆనందంగా గగనవీధిలో తలెత్తుకొని ఎగిరేలాగా విమానాశ్రయాన్ని తీర్చిదిద్ది శుభారంభ కార్యక్రమానికి పుష్కలమైనటువంటి ఆరంభ క్షణాల్ని మనం సంసిద్ధం చేసుకుంటూ యావత్ ప్రజానీకం దేశమంతా కూడా దీన్ని వీక్షించడం, ఉత్తరాంధ్ర ప్రజలందరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని సముల్లాసంగా స్వీకరిస్తూ ఈ ప్రగతి పతాకాన్ని ఎగరేయడానికి నేను సైతం మేము సైతం అంటూ వ్యక్తి వ్యక్తి వ్యవస్థగా, వ్యవస్థ ఒక సంస్థగా, సంస్థ సమస్తంగా మారి దేశ ప్రగతి కోసం పాటుపడే అడుగులు పడుతున్న ఈ క్షణాల అడుగడుగున నీరాజనాలు అందుకునే అభివృద్ధి కోసం, సంకల్ప సిద్ధి కోసం, చిత్తశుద్ధి కోసం నిలబడిన విమానాశ్రయం, ఒక్క విమానాశ్రయమే కాదు అనేకానేక కార్యక్రమాల ప్రణాళికల ఆచరణల ఆవిష్కరణ కోసం విచ్చేసినటువంటి ప్రధాన మార్గము, ప్రధాని మార్గము ఈ పథం సుపథం.
0: సుమారు 15 నిమిషాల పాటు టెర్మినల్ని సందర్శించిన ప్రధానమంత్రి అక్కడ ఏర్పాటు చేసిన ఆధునిక సదుపాయాలను పరిశీలించి అనంతరం టెర్మినల్ సందర్శనలో భాగంగా చెక్ఇన్ హాల్, విమానాశ్రయ రూపకల్పన, సాంకేతిక ప్రత్యేకతలను పరిశీలించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆపై అరకు కాఫీ కియోస్క్ను సందర్శించి అరకు కాఫీని రుచి చూడనున్న ప్రధాని నరేంద్ర మోదీ. అరకు కాఫీకి ఉన్న ప్రత్యేకత శ్రోతలందరికీ తెలిసినదే. ఎక్కడో ప్యారిస్లో ఉన్న ఐఫిల్ టవర్ వద్ద కూడా అరకు కాఫీ స్టాల్ని ఏర్పాటు చేశారంటే అరకు కాఫీకి ఉన్న అత్యంత ఆదరణ, ప్రజాదరణ ప్రపంచవ్యాప్తంగా సాగిందన్న ఆ కాఫీని టేస్ట్ చేయడానికి ముందుకు వెళ్తారట మన మాననీయ ప్రధాని నరేంద్ర మోదీ. ఆపై విమానాశ్రయ మాస్టర్ ప్లాన్, ఏవియేషన్ హబ్, ఏవియేషన్ ఎడ్యుసిటీ నమూనాలను పరిశీలించిన అనంతరం విమానాశ్రయ టెర్మినల్ నుంచి ఓపెన్ టాప్ జీప్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలిసి బహిరంగ సభకు హాజరు కానున్న ప్రధాని నరేంద్ర మోదీ.
1: ఈనాడు ఇంత సంరంభానికి మూలకర్తగా ఉన్నది మన దేశ అభివృద్ధికి నైపుణ్యాన్ని వినియోగించాలనే ఒక అపూర్వమైన మేథ.

0: అదే ఈనాడు గగనతలానికి భోగాపురం నుండి ప్రధానంగా విమానాశ్రయం నుండి ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం కావడానికి ఉత్సాహపడుతున్నటువంటి ఈ విమానాశ్రయం. విమానాశ్రయాన్ని కేవలం ఊహల్లో నిర్మిస్తే చాలదు, దీనికి ఉత్తుంగ తరంగితమైన ఆలోచన విధానం ఉండాలి. ఆ తరువాత దానికి పెట్టే పేరు ఈ దేశ స్వేచ్ఛ కోసం, స్వాతంత్రం కోసం విల్లమ్ముల్ని చేతబట్టి ఉల్లమ్ముల్ని గెలిచి తెల్లదొరల తలలని నేల ధూళిలో పొరలాడించినటువంటి అపూర్వ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి పేరుతోటి దీన్ని నెలకొల్పడం అంటే ఈ ఉత్తరాంధ్ర జిల్లాలంతటికీ కూడా ఆత్మీయుడు, ఆప్తుడు. అలాగే కొండఫలం, కండబలం కబళించే నీచుల్ని, తెల్లదొరల్ని పొరలాడించినటువంటి మహావీరుడు. ఆయన ఈనాడు గగనతలాన్ని దాటి దూసుకొని వెళ్ళిపోయిన ఆ వీరాకృతికి మనం ప్రత్యకృతిగా ఈ విమానాశ్రయాన్ని నిర్మించుకున్నాం. ఇక్కడ ఎప్పుడు అడుగు పెట్టినా ఆ వీరత్వం, ఆ ఆలోచన ధోరణి, ఆ ప్రణాళిక ఇవన్నీ కూడా వెరసి దేశభక్తికి మూలం. వాటి అన్నిటికీ కూడా సాంస్కృతికం కేంద్ర బిందువు. ఇలాగ సాహిత్యాన్ని, సంస్కృతిని, వీరత్వాన్ని, దేశ ఆశయాల్ని, సాధించవలసిన అభివృద్ధిని, నెలకొల్పుతున్న ప్రగతిని, భవిష్యత్ ప్రణాళికల్ని, రేపటి ఆలోచనల్ని, ఇవాల్టి ఆచరణను, వీటన్నిటినీ కూడా ఇరుపక్కల చక్కని రెక్కలుగా చెక్కి ఇక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణాలు చేయగలిగినటువంటి ఆత్మస్థైర్యానికి మనసున్న మొక్కి తరలే ప్రతి విమానం మన ప్రగతికి సన్మానం, ఎగిరే ప్రతి లోహ విహంగం అభివృద్ధితో ముందుకెడుతున్న మన అంతరంగం, వీటన్నిటినీ జోడించి వెరసి వైమానిక సేవల్ని ఇంపుగా, సొంపుగా పెంపొందింపజేసుకోవడానికి ఇక్కడ ఆరంభించాం. దీన్ని ఆరంభించడానికి ప్రధాని విచ్చేసి రాష్ట్ర మంత్రివర్యులు, ముఖ్యమంత్రివర్యులు, ఉప ముఖ్యమంత్రివర్యులు, అనేకానేక ప్రముఖులు, శాస్త్రవేత్తలు, మేధావులు, చింతనాపరులు, రైతులు, విద్యాధికులు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈనాడు తమ ఆలోచనలతో, తమ ఆలోకనలతో, తమ ఆచరణలతో, తమ చరణాల ప్రతి మొదటి అడుగులతోటి ఈ విమానాశ్రయంలో ఆదర్శనీయమైనటువంటి పదముద్రలని ప్రతిష్ఠిస్తున్నారు. ఆ అడుగుజాడల్ని మనం మునుముందుకి తీసుకువెళ్ళడానికి ఉల్లాసభరితమైనటువంటి వాతావరణంలో ఉద్యుక్తమవుతున్నాం కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవడానికి.
1: అనువైన ప్రదేశాన్ని ఎంచుకుని అల్లంత దూరంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించడమే కాదు, మరి ఆ విమానాశ్రయానికి రాకపోకల సౌకర్యాన్ని కల్పించాలి అనే ఉద్దేశంతో ఈనాడు ప్రధాని ఈ అన్ని శంకుస్థాపనలతో పాటు 1,880 కోట్ల విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు, జాతికి అంకితమిస్తారు. NH 365 BG రేచర్ల నుంచి గురువాయిగూడెం వరకు ఉన్న సెక్షన్లో 4 లేన్ల ప్రవేశ నియంత్రిత గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారిని, NH 365 BG గురువాయిగూడెం నుంచి దేవరిపల్లి వరకు ఉన్న సెక్షన్లో 4 లేన్ల ప్రవేశ నియంత్రిత గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారిని, NH 67 4 లేన్ల తాడిపత్రి బైపాస్ను జాతికి అంకితమిస్తారు. NH 565 పెంచలకోన ఏర్పేడు విభాగంలో లింగ సముద్రం వద్ద హైలెవెల్ వంతెనకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టులన్నీ విజయవాడ, ఇతర నగరాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తాయి, రోడ్డు భద్రతను పెంపొందిస్తాయి. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ మధ్య ప్రయాణ దూరాన్ని, ప్రయాణ సమయాన్ని తగ్గిస్తాయి, అలాగే ప్రాంతీయ అనుసంధానాన్ని పెంపొందిస్తాయి.
0: అద్భుతమైన ధింసా నృత్యాల్ని, సన్నివేశాల్ని మనం పరికిస్తున్నాం. పంటలు బాగా పండాలని ఉత్సాహంగా మనసులు ఎగసి పడాలని, చక్కటి వాతావరణంలో గిరిజన కళాకారులు నిర్వహించే ఈ ధింసా నృత్యానికి గిన్నిస్ రికార్డు లభించడం మన ఆనంద కారణం. దాదాపు 15 రోజుల పాటు శిక్షణ పొంది ఎంతోమంది అసంఖ్యాక

0: రకంగా ఎర్రెర్రని వస్త్ర శోభతో ఆకుపచ్చని పచ్చిక లాంటి ఆ పరదాల మీద అంత సరదాగా చేయడం వెనక ఎంత క్రమశిక్షణ ఉంది. ప్రముఖులందరూ కూడా ఈనాడు దాన్ని ఆనందిస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు. ధింసా నృత్యం నడుముల మీద చేతులుంచుకొని ఒకరితో ఒకరు చెట్టాపట్టాలేసుకొని అచ్చం మన దేశ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిబింబంగా దేశ సమైక్యత సంస్కృతికి ప్రతీకగా ఎగురుతున్న మువ్వన్నెల పతాకగా చిందులు వేస్తూ కనువిందులు చేస్తూ పసందైన గీతాలతోటి అటు భారత ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వర్యులు, సంబంధిత శాఖామాత్యులు అందరూ, పౌరులు ఆనందిస్తూ ఉండగా ఈ విమానాశ్రయ ఆరంభానికి ఇంత ఉత్సాహంగా విచ్చేశారు. పుష్పకం నామ భద్రంతే విమానం సూర్య సన్నిభం అన్నారు వాల్మీకి రామాయణంలో. ఆనాడు ఆ పుష్పక విమానాన్ని చూస్తూ సూర్య తేజస్సుతో సమానంగా ఉందయ్యా అని వర్ణించాడు. ఈనాడు మనం ఎక్కబోతున్న ఎగరబోతున్న విమానాల సంగతి కన్నా ఈ ప్రాంగణము, ఈ వేదిక, ఈ నృత్య పీఠము ఇవన్నీ కూడా పుష్పక విమానానికి సరిసాటిగా అంతమంది ఉన్నా సరే ఇంకా కొంతమంది కళాకారులు చేరి నృత్యం చేయొచ్చు. ఎంతమంది కూర్చున్నప్పటికీ కూడా ఇంకా కొంతమంది వచ్చి దీన్ని వీక్షించవచ్చు. ఎంతమంది దీన్ని ఆనందిస్తున్నా ఎక్కడెక్కడి వాళ్ళు కూడా తెరల మీద దీన్ని చూసి తెరలు తెరలుగా వస్తున్న ఆనందాన్ని హర్షధ్వానాల మధ్య ఆనందిస్తూ ఆహ్లాదిస్తూ దీన్ని సంతోషానికి వారధిగా సారథిగా చేసుకోవచ్చు. అటువంటి రామాయణకాల పుష్పక విమానానికి దీటుగా ఈనాడు ఈ ప్రాంగణం ఇంత అద్భుతంగా ఉంది. మణులతో, మాణిక్యాలతో, శిల్పాలతో, మృగ చిత్రాలతో ఆనాడు అధిభాసిల్లితే ఈనాడు ధింసా నృత్యాలతో, సత్కృత్యాలతో, చిత్రాలతో, కళలతో, ఎటికొప్పాక బొమ్మలతో, వీణ తంబుర వాద్య పరికరాలతో, తోలుబొమ్మలాట కథాగానాలతో, గరగ నృత్యాలతో యావత్ ప్రాంగణం సాహిత్య సాంస్కృతిక వాద్య నైవేద్య సంభరితమై ఉత్తరాంధ్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికమైనటువంటి విజయనగరం జిల్లా దరిదాపుల, విశాఖపట్టణానికి దరిదాపుల ఏర్పడిన భోగాపురంలోని, ఇంకా చెప్పాలంటే మనం ఆదిలో అనుకున్నట్టుగా వైమానిక భోగాపురం భోగాపురంలో ఇంత ఉత్సాహం ఇనుమడించింది. అవతల సముద్రం ఉవ్వెత్తున ఎగస్తోంది. దానికి ఒక ప్రత్యేక ముచ్చట, ఎందుకంటే తనలో ఉండే ప్రధాన జీవిని ఆకృతిగా చేసుకొని ఎగిరే చేప సముద్రం ఎగసి ఎగసి ఇక్కడి దాకా రాలేకపోయినా తన ప్రతినిధిగా ఈ మత్స్యాకృతిలో ఉన్నటువంటి ఈ విమానాశ్రయ నిర్మాణం, అలాగే వాహనంలో ప్రముఖులందరూ కూడా భారత ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి తదితరులందరూ కూడా, మోడీ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రముఖులంతా కూడా వీటిని వీక్షిస్తూ ఈ విమానాశ్రయంలో పర్యటిస్తూ ఉంటే సహ ప్రేక్షక సమూహం కరతాళధ్వానాలతో తమ గుండె చప్పుళ్ళే ఇప్పటికీ విమానం ఎగిరే సవ్వడిగా, తమ కలల రెక్కలే ఈ లోహ విహంగానికి ఇరు పక్షాలుగా, తమ భావాలే ఈ చక్రాలుగా ఒక్కసారి తమ ఉచ్ఛ్వాస నిశ్వాసల ఆనంద శబ్దధ్వనులు మనం విమానం ఎగరడం అంటే టేకాఫ్గా, ట్రావెలింగ్గా, ప్రయాణంగా, అలాగే టెర్మినల్కి ల్యాండ్ అయ్యేలాగా తీర్చిదిద్ది ఒక్కొక్కటి ఒక్కొక్కటి విమానాలు ఎగిరే ఆ కలలు పండే రోజు ఇవాళ అయితే కలల నిండా ఉండే రోజు అతి దగ్గరలోనే ఉందనే భావనతో కదులుతున్నది శకటం.
1: ఉత్తరాంధ్ర గిరిజన ప్రాంతాల గుండె చప్పుడైన పురాతన జానపద నృత్యం ధింసా. ధింసా ఈ నృత్యాన్ని 13,000 మంది యువతులు ఏకరూప దుస్తులతో, ఎర్రటి ఏకరూప దుస్తులతో ప్రదర్శిస్తూ ఉంటే ఓపెన్ టాప్ జూప్లో మన ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులతో కలిపి ఆస్వాదిస్తున్న ఈ క్షణం అజరామరం, అమృతం. ఇక తరువాత వచ్చే కార్యక్రమంలో 200 మంది విద్యార్థినులతో కూడిన అరుదైన కూచిపూడి నృత్యాన్ని కూడా ప్రధాని ఆస్వాదించబోతున్నారు.
0: కూచిపూడి అంటే తెలుగుదనానికి ప్రతీక. ఆ ప్రతీకలోని వెలుగుదనమే ఈనాడు విమానాశ్రయ శుభావిష్కరణ. దీని ఆవిష్కరణ ఒక సువర్ణాధ్యాయంగా ఎయిర్బస్, బోయింగ్ లాంటి భారీ విమానాలు కూడా

0: ఎక్కువగా దిగేలాగా ఏర్పాటు చేశారు. ఫార్మా ఆక్వా సముద్ర సంపదలు ఎగుమతికి కూడా వీలయ్యేలాగా వీటిని తీర్చిదిద్దారు. భోగాపురం అన్న పేరున్నందుకు భోగ భాగ్యాలతో ప్రజ విలసిల్లడానికి ఉలసిల్లడానికి ఈనాడు ఇక్కడ ఈ కార్యక్రమం ఇంతలాగా ఏర్పాటైంది. ఈ ఆరంభోత్సవం, ఈ ఆవిష్కరణోత్సవం మన హృదయంలోని అభ్యుదయానికి, మనం సాధించబోయే ప్రగతికి తార్కాణంగా విజయనగరం జిల్లా భోగాపురంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వహణ, ఒక విమానాశ్రయం నిర్వహణ అంటే అది మాటలు కాదు, కలలకు వచ్చిన రెక్కలు విమానాశ్రయానికి మొలుస్తాయి. ఆ మొలకల్లోంచే అభివృద్ధి వృక్షాలు మొలకెత్తాలి, దానికి ప్రగతిశీల పుష్పాలు పూచి మనం అంతర్జాతీయ స్థాయిలో వాటి ఫలాల్ని ఆనందించాలి, అనుభవించాలి. ఎయిర్బస్, బోయింగ్ లాంటి భారీ విమానాలు ల్యాండ్ అయ్యేలాగా దీని నిర్మాణం, 79,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 2 అంతస్తులుగా ప్యాసింజర్ టెర్మినల్, మొదటి దశ 6 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తూ ఉంటే రాబోయే రోజుల్లో అది 18 మిలియన్లకు విస్తరించాలని ప్రణాళికలు. ఈ తీర ప్రాంత వైశిష్ట్యాన్ని చాటేలాగా మనం ఏ ఆకృతిలో దీన్ని నిర్మించుకున్నామో, టెర్మినల్ పైకప్పు సంప్రదాయమైన ట్రిగ్రామ్ థీమ్ ఆర్ట్తో కూడా ఆకట్టుకునేలాగా దీన్ని రూపొందింపజేశారు. ఇది భోగాపురంలోని విమానాశ్రయం యొక్క వివరణ, వర్ణన. అయితే ఇక్కడ కళారూపాలు, వాటికి తోడు ప్రజల ఆశల దీపాలు, ఇవన్నీ కూడా దేదీప్యమానంగా వెలిగేటటువంటి రోజు కోసం మనమంతా ఎదురు చూస్తున్న ఆనాడు ఈనాడే మన కళ్ళ ముందు కనువిందు చేస్తోంది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం అనగానే భారతీయ ప్రఖ్యాతిని దేశ విదేశాలలో వ్యాపింపజేసే ఒకనొక చలనాత్మక చర్య, ఆచరణాత్మక ప్రక్రియ. ఆ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవితను ప్రపంచానికి చాటి చెప్పడానికి అటు లాజిస్టిక్ కేంద్రంగా, ఇటు గ్లోబల్ కనెక్టివిటీగా అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దినదే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ విమానాశ్రయం భారతీయ ప్రగతికి కోణం, ఈ విమానాశ్రయం భారతదేశ అభివృద్ధికి దృక్కోణం, ఈ విమానాశ్రయం కళారూపాల ఆవిష్కరణం, ఈ విమానాశ్రయం నుంచి బయలుదేరే ప్రతి విమానం గగనంలో దూసుకుపోయే అల్లూరి సీతారామరాజు బాణం. ఆనాడు ఆ బాణం తెల్లదొరల్ని తరిమి కొడితే ఈనాడు ఈ బాణం ఎల్లవారిని దొరలుగా, దర్జాగా వారి వారి సంపాదనను, వారి వారి ప్రయాణాలను ఇంపుగా పెంపుగా తీర్చిదిద్దడానికి, పెంపొందింపజేయడానికి, యువత భవిష్యత్ ప్రణాళికలను తీర్చిదిద్దడంలో భాగంగా వివిధ వ్యాపారాలకు మూలస్థానం. అటు సముద్రం అపారం, ఇటు పొందాలి అభివృద్ధి వ్యాపారం.
1: అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ మైదానంలో జరుగుతున్న ఈ సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలక్ట్రానిక్స్ సెమీకండక్టర్ తయారీ రంగానికి చిరునామాగా మార్చే క్రమంలో మరో ప్రతిష్టాత్మక అడుగుపడనుంది. అడ్వాన్స్డ్ సిస్టమ్ అండ్ ప్యాకేజ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అసిప్ సంస్థ, దక్షిణ కొరియాకు చెందిన అపాక్ట్ కో లిమిటెడ్ భాగస్వామ్యంతో జిల్లాలో ఆనందపురం మండలం తర్లువాడ గ్రామంలో ఏర్పాటు చేయనున్న సెమీకండక్టర్ ప్యాకేజింగ్ ఫెసిలిటీ భూమి పూజ కార్యక్రమం 1 ఆగస్టు 2026 ఉదయం జరగనుంది. ఈ కార్యక్రమాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ఏపీ సమాచార సాంకేతిక శాఖ మంత్రి నారా లోకేష్ కూడా ప్రధానితో ఉండి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆపై ఇండియా సెమీకండక్టర్ మిషన్ ఆమోదం పొందిన దక్షిణ భారతదేశపు మొట్టమొదటి అవుట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ఓఎస్ఏటీ ఫెసిలిటీగా కూడా ఇది పేరు పొందింది. ఈ ప్రాజెక్ట్ 2 దశల్లో మొత్తం 2,387.81 కోట్ల పెట్టుబడితో రూపుదిద్దుకోనుంది. తొలి దశ 542.19 కోట్లు, రెండవ దశ 1,845.61 కోట్ల పెట్టుబడి పెట్టడం జరుగుతుందని అంచనా. ఇక

0: ఈ ప్రాజెక్టు ద్వారా రాబోయే రోజుల్లో 1000 కంటే ఎక్కువ ప్రత్యక్ష నైపుణ్య ఉద్యోగాలు, 1600కి పైగా పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయి. ఈ పరిశ్రమ ద్వారా సెమీకండక్టర్ ప్యాకేజింగ్ రంగంలో విదేశీ దిగుమతులపై ఆధారపడడం తగ్గడమే కాకుండా దేశీయంగా ఆధునిక ఎలక్ట్రానిక్స్ తయారీ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. ఇదే మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియాగా ముందుకు సాగనుంది. ఈ ప్రాజెక్ట్ కోసం దక్షిణ కొరియాకు చెందిన అపాక్ట్కోతో సాంకేతిక భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. దీని ద్వారా అంతర్జాతీయ
1: స్థాయిలో విమానాశ్రయ శుభారంభానికి విచ్చేశారు భారత ప్రధాని గౌరవనీయ శ్రీ నరేంద్ర మోదీ గారు. జాతీయ పతాకాల చిహ్నాలతో జనస్వాగతాన్నందుకుంటూ సుఖాసీనుడయ్యారు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు. వారితో పాటు వేదికకి అభిముఖంగా ఉన్న యావత్ ప్రజానీకం తమ సంతోషాతిరేకాల్ని వ్యక్తం చేస్తూ ఉంటే హాస్య విలాసాలతోటి అభినందనలు చెందిస్తూ భారత ప్రధాని
2: ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. గౌరవనీయులు, మాన్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధాని గారికి చేసే ఆత్మీయ సత్కారం. ప్రత్యేకించినటువంటి పొందూరు ఖాదీ జాందాని అంగవస్త్రంతో మన ముఖ్యమంత్రి వర్యులు ప్రధాని గారికి శాలువతో సత్కరించబోతున్నారు. మనందరి కరతాళన ధ్వనుల మధ్య తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈరోజు మరి భోగాపురానికి విచ్చేశారు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి జరుగుతున్నటువంటి ఆత్మీయ సత్కారం. అలాగే ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ సంగీత వారసత్వానికి చిరునామాగా శతాబ్దాల చరిత్ర తనలో నిక్షిప్తం చేసుకున్నటువంటి అపురూపమైన బొబ్బిలి ఏకాంత వీణని బహూకరిస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు ప్రధాని గారికి. విశిష్ట కళాఖండాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి జ్ఞాపికగా అందించవలసిందిగా సాదరంగా మనవి చేసుకుంటున్నాము. మనందరి చప్పట్ల మధ్య థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తూ స్వాగతోపన్యాసం ఇవ్వవలసిందిగా ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ స్టీల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారిని మనవి చేసుకుంటూ ఉన్నాము.
3: నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించినటువంటి భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి ప్రీతమ నేత, భారతదేశపు ప్రగతి ప్రదాత, భారతదేశాన్ని ప్రపంచంలో విశ్వగురువుగా నిలబెట్టడానికి నిరంతరం కఠోర పరిశ్రమ చేస్తున్నటువంటి మన ప్రీతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి, ఆంధ్రప్రదేశ్ గోవా గవర్నర్ శ్రీ అశోక్ గజపతిరాజు గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి ఉత్తరాంధ్ర జిల్లాల ముద్దుబిడ్డ అయినటువంటి శ్రీ రామ్మోహన్ నాయుడు గారికి, అదేవిధంగా మా మిత్రుడు సహచరుడు కేంద్ర మంత్రి అయినటువంటి పెమ్మసామి చంద్రశేఖర్ గారికి, స్థానిక పార్లమెంట్ సభ్యులు అప్పలనాయుడు గారికి, స్థానిక శాసనసభ్యురాలు సోదరి శ్రీమతి లోకం మాధవ్ గారికి,

వేదిక మీద ఆశీస్సులైన ఉండండి. జిల్లా మంత్రులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. వేదిక మీద ఉన్నటువంటి, వేదిక ముందు ఉన్నటువంటి అశేష ప్రజానీకానికి హృదయపూర్వక నమస్కృతి తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలు, ముఖ్యంగా ఉత్తరాంధ్రప్రదేశ్ యొక్క జిల్లాలు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గటువంటి రోజు అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నా. నవ్యాంధ్ర ప్రయాణంలో ఇది ఒక కీలకమైనటువంటి మైలురాయి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నా. ఈ విమానాశ్రయం ప్రారంభం ద్వారా ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలుగా ఉన్నటువంటి శ్రీకాకుళం కానీ, విశాఖపట్నం, అదేవిధంగా మన్యం జిల్లాలు, విజయనగరం జిల్లాలు పెద్ద ఎత్తున గ్లోబల్ మ్యాప్లోకి చోటు లభించడమే కాకుండా ఇప్పటివరకు సముద్ర తీర ప్రాంతంగా ఉన్నటువంటి ప్రాంతం రాబోయేటువంటి రోజుల్లో ఆకాశమే హద్దుగా మారనుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, మనంతా కూడా ఒక విషయం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. 2024లో మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని ఆయన భుజ స్కంధాల మీద వేసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో యువ నాయకుడు లోకేష్ గారి యొక్క సామర్థ్యంతో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి సంగతి మీరందరూ కూడా గ్రహించాలి. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొన్ని లక్షల కోట్ల రూపాయలు మంజూరు చేసి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారి అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, అదేవిధంగా భారత ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతలు స్వీకరించాక నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం ఇది ఆరవ పర్యాయమైనటువంటి సంగతి. ఈ ఆరు పర్యాయాల్లో మూడు పర్యాయాలు కేవలం ఉత్తరాంధ్ర జిల్లాలకు మాత్రమే వచ్చారు అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద, ఉత్తరాంధ్ర జిల్లాల యొక్క అభివృద్ధి మీద ఆయనకున్నటువంటి చిత్తశుద్ధిని తెలియజేస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, అదేవిధంగా ఈరోజు మనం ప్రారంభించుకున్నటువంటి విమానాశ్రయం గురించి దాదాపు 5000 కోట్ల రూపాయలతో అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో నిర్మించినటువంటి విమానాశ్రయం రాబోయేటువంటి రోజుల్లో ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకు సేవ కలుగజేస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, అంతేకాదు ఏడాదికి 20,000 మెట్రిక్ టన్ల యొక్క కార్గో రవాణా సామర్థ్యం కారణంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులు కానీ, ఆక్వా ఉత్పత్తులు కానీ, ఫార్మా ఉత్పత్తులు కానీ నేరుగా విదేశాలకి అగుమతి చేసేటువంటి ఒక హబ్బుగా రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. మిత్రులారా, అదేవిధంగా 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ నరేంద్ర మోడీ గారు దేశంలో మౌలిక సదుపాయాల యొక్క అభివృద్ధి మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టినటువంటి సందర్భాన్ని మనంతా కూడా గమనించాలి. ఈరోజు దేశంలో పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. నేషనల్ హైవేస్ ద్వారా, పోర్ట్ కనెక్టివిటీ ద్వారా, రైలు కనెక్టివిటీ ద్వారా, ఈ విధంగా ఎయిర్ కనెక్టివిటీ ద్వారా ఇవాళ పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి. మిత్రులు, ముఖ్యంగా విమానయాన రంగానికి సంబంధించి 2016లో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఉడాన్ పథకం ఏదైతే ఉన్నదో, ఈ ఉడాన్ పథకం భారతదేశం యొక్క విమానయాన రంగాన్ని యొక్క భవిష్యత్తును మార్చేసింది అనడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మిత్రులు, 2014 ముందు భారతదేశంలో కేవలం 74 విమానాశ్రయాలు మాత్రమే ఉంటే మోడీ గారి బాధ్యతలు స్వీకరించినటువంటి ఈ 12 సంవత్సరాల కాలంలో ఈ విమానాశ్రయాల సంఖ్య 160కి పైగా పెరిగింది. అంటే ఎంత పెద్ద ఎత్తున ఆయన ఎయిర్ కనెక్టివిటీ మీద దృష్టి పెట్టారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, ఉడాన్ పథకం ఏదైతే ఉందో విమాన పథకంలో సామాన్యుడు కూడా విమానయానం చేయాలనేటువంటి ఆయన

0: సంకల్పం. తక్కువ ధరలకే సామాన్యులకు అందుబాటులో ఉండేటువంటి అవకాశాన్ని ఉడాన్ పథకం ద్వారా ఆయన కలిగించారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాను మిత్రులారా. విమాన ప్రయాణం అంటే ఒకప్పుడు డబ్బున్న వాడికి మాత్రమే సాధ్యమనేటువంటి విషయం ఉంది. ఇవాళ సామాన్యుడు కూడా విమానంలో ప్రయాణం చేయాలనేటువంటి ఒక కలను నిజం చేసినటువంటి వ్యక్తి భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మిత్రులారా. అంతేకాదు, గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఏప్రిల్ 27, 2015 షిమ్లాలో ఉడాన్ పథకం కింద మొదటి విమానానికి జెండా ఊపినట్టు ప్రారంభించినప్పుడు ఆయన చెప్పినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి మిత్రులారా. ఆవేళ ఆయన మొదటి విమానానికి జెండా ఊపి ప్రారంభించినటువంటి సందర్భంలో హవాయి చెప్పులు వేసుకుని తిరిగేటువంటి సామాన్య ప్రయాణికుడు కూడా, సామాన్య పౌరుడు కూడా ఈ భారతదేశంలో విమానయానం చేయాలి, ఇది నా కళ అని ఆనాడు ప్రధానమంత్రి గారు చెప్పిన విషయాన్ని మనం అంతా కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సి. ఈరోజు జరుగుతున్నటువంటి విమానాశ్రయ ప్రారంభోత్సవం మోడీ గారి ఆశయ సాధనకు ఆయన యొక్క నిదర్శనంగా మనం అంతా కూడా భావించాలి. శ్రీ ఆనంద్ మాననీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ 27 ఏప్రిల్ 2017 షిమ్లా మే ఉడాన్ యోజనకి పహలి ఉడానుకు హరీ ఝండీ దిక్కాతే సమయ హమ్ ఆప్కే ప్రేరణాదాయ శబ్ద యాద్ హై జిహా అప్నే కహా థా హవాయ చప్పుల పహనే వాలా నాగరిక్ భీ హవాయి జహాజ్ మే దికే ఏ మేరా సప్నా హై ఆజ్ ఇస్ ఎయిర్పోర్ట్ కా యా ఉద్ఘాటన్ ఆప్కే విజన్ ఔర్ ప్రతిబద్ధత ఏక్ శాందార్ ఉదాహరణ ప్రస్తుత కర్తా హై. విత్తులారా, సామాన్యులకు పద్మ పురస్కారాలు అందించాలన్నా, సామాన్య ప్రజలు విమానయానం చేయాలన్నా, చివరికి నాలాంటి ఒక సామాన్య కార్యకర్తని కేంద్ర మంత్రిని చేయాలన్నా అది కేవలం నరేంద్ర మోడీ గారికే సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తున్నా. మాననీయ ప్రధానమంత్రి మోదీజీ, సామాన్య లోకంకో పద్మ పురస్కార్ దేనా హో, ఆమ్ జంతోకో హవాయి జహాజ్ కి యాత్రా కరోనా హో, యా ఫిర్ ముజ్ జైసే ఏక్ సామాన్య కార్యకర్తా కో పహచాన్ కార్ మంత్రి బనానా హో, ఏ సబ్ కేవల ఆప్కే నేతృత్వ మే హీ సబ్బో హో పాయా హై. ఆనరబుల్ ప్రెసిడెంట్ మినిస్టర్, వి ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విల్ బి ఫర్ అవర్ ఇండెప్టెడ్ టు యూ సార్. ఈ విధంగా పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్న మీకు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో, యువ నాయకుడు లోకేష్ గారి సారథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రగతికి మీ సహాయ సహకారాలు ఎప్పుడూ కావాలని సందర్భంగా కోరుతూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ సివిల్ ఏవియేషన్ శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారిని మాట్లాడవలసిందిగా మనవి.
2: అందరికీ నమస్కారం. కోట్లాది మంది దేశ ప్రజల తాలూకా ఆశయాలకు ప్రతీక, దేశ సమగ్రత కోసం, దేశ భద్రత కోసం, దేశ భవిష్యత్తు కోసం ప్రతీగా నిలిచినటువంటి ప్రధాన సేవకుడు, మనమందరం కూడా అభిమానించే నాయకుడు, మనమే కాదు ప్రపంచం గర్వించదగ్గ నాయకుడు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. అలాగే విజనరీ నాయకుడు, నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. అలానే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఆయనకి పదవులతో పని లేదు, జనం కోసం నిత్యం జీవించేటటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర గవర్నర్ గారు అబ్దుల్ నజీర్ గారు, అలాగే వేదికలు అలంకరించినటువంటి కేంద్ర మంత్రులు, అలాగే తెలుగు మన తెలుగు యువతకి ఒక ఆదర్శప్రాయమైనటువంటి నాయకత్వంతో ముందుకు నడిపిస్తున్నటువంటి సోదరులు నారా లోకేష్ అన్న గారికి, ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు గారికి, ఎమ్మెల్యే మాధవమ్మ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ఎంతో మంది జనప్రతినిధులకి, ఇక్కడికి విచ్చేసినటువంటి నా ఉత్తరాంధ్ర సోదర సోదరిమల్ల అందరికీ కూడా నా

హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఒక 12 సంవత్సరాలైతే ఒక పుష్కరం అంటాం, 100 సంవత్సరాలైతే శతాబ్దం అంటాం. అలాంటిది యుగానికి ఒక్కసారి వచ్చేటటువంటి కార్యక్రమం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం అని గర్వంగా ఈ ఉత్తరాంధ్ర బిడ్డగా, మీతో పాటు ఇక్కడ పుట్టినటువంటి వ్యక్తిగా, కింజరాపు ఎర్రన్నాయుడు గారి తాలూకా బిడ్డగా ఈరోజు గర్వంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఉత్తరాంధ్ర అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రపంచం వైపు చూసేవాళ్ళు. మనకి పని కావాలన్నా, మనకి ఏ అవకాశం కావాలన్నా, మనకి పొట్ట గడవాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా సరే ఉత్తరాంధ్ర అంతా కూడా ప్రపంచం వైపు చూసేది. కానీ ఈరోజు మన భోగాపురం ఎయిర్పోర్ట్ చూసిన తర్వాత ప్రపంచం ఉత్తరాంధ్ర వైపు చూస్తుందన్నది గర్వంగా మనందరం కూడా తెలియజేసుకోవాలి. అవకాశాలనిదిగా భోగాపురం విమానాశ్రయం మన ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవం కానుంది. అలాంటి ఈ విమానాశ్రయం ఒక 77,000 చదరపు అడుగులతో తయారవుతున్నటువంటి విమానాశ్రయం సుమారు 60 లక్షల కెపాసిటీతో తయారవుతుంది. ఎంఆర్ఓ కానీ ఎంతో మంది యువతి యువకులకి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఇక్కడ కలగబోతుంది. ఎడ్యూసిటీ ద్వారా రేపు భవిష్యత్తులో ప్రపంచంలో ఉన్నటువంటి ఏవియేషన్ వర్క్ ఫోర్స్ కి ట్రైనింగ్ మన ఉత్తరాంధ్రలో మన భోగాపురంలో జరగబోతుందని దానికి కూడా నేను ఎంతో గర్వపడుతున్నానని తెలియజేస్తున్నాను. అటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈరోజు ఈ భోగాపురం ఎయిర్పోర్టు మన అందరికీ కూడా సింహద్వారంలా ఉందని తెలియజేస్తున్నాను. ఇచ్చాపురం నుంచి పాతపట్నం, పాలకొండ, శ్రీకాకుళం, అలాగే బొబ్బిలి, పార్వతీపురం, విజయనగరం, అరకు, అనకాపల్లి, విశాఖపట్నం, ఈ ఉత్తరాంధ్రలో ఏ ప్రాంతం తీసుకున్నా సరే అందరికీ కూడా సమాన దూరంలో ఉన్నటువంటి ఈ భోగాపురం విమానాశ్రయం మనందరికీ కూడా సింహద్వారంలాగా పనిచేయబోతుందని తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరికీ కూడా తెలుసు, కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే సంవత్సరానికి ఒకసారి వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది. అలా మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఈరోజు ఉత్తర ద్వారంలో మన భోగాపురం ఈరోజు మనందరికీ కూడా తెరవబోతుంది. ఎంతో కాలం నుంచి ఎదురు చూపులు చూశాం మన ఉత్తరాంధ్రలో. ఆఖరికి గతంలో మీరు చూసుకుంటే కొంతమంది నాయకులు దీన్ని కించపరుస్తూ, విమర్శిస్తూ, ఈ ప్రాంతాన్ని కించపరుస్తూ ఎయిర్ బస్సు కూడా తిరగని ప్రాంతం అని వెక్కిలి నవ్వులు నడిగా నడిచారు. ఈరోజు వాళ్ళకి కళ్ళు తెరిచి చూడమంటున్నా ఎయిర్ బస్సులు దిగే ప్రాంతంగా ఉత్తరాంధ్ర మారింది. ఈరోజు ఎలక్ట్రిక్ బస్సులు వచ్చే ప్రాంతంగా ఉంది. రేపు పెద్ద పెద్ద కంపెనీలనంటే దేశంలో ఉన్న కంపెనీలు కాదు, అంతర్జాతీయంగా ఉన్న కంపెనీలన్నీ కూడా మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో, మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి రాబోతున్నాయి. వాళ్ళ బస్సులు కూడా ఇక్కడే తిరిగి మన యువతి యువకులకి అన్ని ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించబోతున్నాయి. ఇలాంటి పవిత్రమైనటువంటి భూమి మన ప్రాంతంలో తీసుకుంటే ఒక పక్కన ఆధ్యాత్మిక ఆలయాలు శ్రీకూర్మం, శ్రీముఖలింగం, అరసవెల్లి, సింహాచలం, అలాగే రామతీర్థాలు, పైడితల్లి అమ్మవారు, ఇలా ఎన్నో పవిత్రమైనటువంటి దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. మరొక పక్కన పర్యాటక రంగం, కొండలు, సముద్రం, అలాగే దానితో పాటు ఈరోజు ఉత్తరాంధ్ర దిశని మార్చే విధంగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వంలో గూగుల్ లాంటి సంస్థ ఇక్కడికి వస్తుంది. ఆర్సిలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ వచ్చింది, రైల్వే జోన్ మనకు వచ్చింది, మూలపేట పోర్టు మనకు వచ్చింది. ఇలా లెక్క పెట్టుకుంటూ వెళ్తే ఏ ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధి ఈరోజు మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరుగుతుందన్నది యువతీ యువకులందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఇక చేయాల్సింది మనం ఒక్కటే. మనకి రెండు విజన్లు ఉన్నాయి, స్వర్ణాంధ్ర విజన్ బై చంద్రబాబు నాయుడు గారు, వికసిత్ భారత్ విజన్ బై నరేంద్ర మోదీ గారు. మన యువతందరం కూడా కలిసి ఆ రెండు విజన్లు రెండు కళ్ళులాగా మనం అందరం కూడా ముందుకు నడిచి అత్యంత సుందరమైనటువంటి, శక్తివంతమైనటువంటి భారతదేశం తయారవడానికి ఈ రెండు విజన్లు కూడా మనం స్వీకరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి యువతి యువకులందరూ కూడా ముందుకు రావాలని మరొక్కసారి వాళ్ళందరికీ కూడా పిలుపునిస్తున్నాను. ఒక ఎయిర్పోర్ట్ ఎక్కడైనా నిర్మించామనంటే నేను కేంద్ర మంత్రిగా అయిన తర్వాత ప్రధానమంత్రి గారి చేతుల మీదకే సుమారు 16 ప్రాజెక్టులు ఇక్కడ ప్రారంభించాం భారతదేశంలో. కానీ ఏ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు కూడా ఇంత ఘనంగా 2-3 లక్షల మంది ప్రజల తాలూకా ఆశీర్వాదం మధ్యలో, ఇది ఏదో ఒక రాష్ట్ర పండుగ అంటున్నారు. ఇది కేవలం రాష్ట్ర పండుగ కాదు, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి ఇంటి పండుగ ఈరోజు ఈ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమం, అందరి గుండెల్లో ఉన్నటువంటి కార్యక్రమం. అటువంటి కార్యక్రమానికి మనం నిజమైన అర్థం ఈరోజు సహకారం చేశాం. అర్థం అనంటే భవ్యమైనటువంటి ఒక బిల్డింగ్ కట్టడమే కాదు, దానికి చరిత్ర గుర్తుండిపోయేలా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం, ఇది ఒక చరిత్ర అనేది కూడా తెలియజేసుకుంటున్నాను. అడవుల్లో ఎక్కడో వినేటటువంటి పేరు, అడవుల్లో వినేవాళ్ళం అల్లూరి సీతారామరాజు అని, అలాంటి ఆ పేరుని ప్రపంచం మొత్తం మారుమోగుతుంది.

0: అమెరికా వెళ్ళినా ఆస్ట్రేలియా వెళ్ళినా ఎక్కడికి వెళ్తున్నారనంటే అల్లూరి సీతారామరాజు గారి తాలూకా గడ్డ విమానాశ్రయానికి మేము వెళ్తున్నామని మన యాత్రికులందరూ కూడా గర్వంగా చెప్పుకునే స్థాయిలో ఈరోజు ఆ పేరును కూడా మన నరేంద్ర మోదీ గారి తాలూకా అధ్యక్షన కేంద్ర ప్రభుత్వం అంగీకరించి ఈరోజు పెట్టింది. ఇంత ఫోకస్ మన ఉత్తరాంధ్రలో పెట్టిన తర్వాత మీ అందరికీ కూడా ఒక్కటే తెలియజేస్తున్నాను, ఇంకా మనం ఎక్కడ కూడా ఆగకుండా ఉత్తరాంధ్రకి కళలకి రెక్కలు వచ్చే విధంగా మనమందరం కూడా ముందుకు వచ్చి ఈ అవకాశాలన్నీ ఎవరి కోసం, ఇవి రాజకీయ అవకాశాలు కాదు, ప్రజల కోసం యువత కోసం పెట్టినటువంటి అవకాశాలు, ఆ అవకాశాలని మనం అందిపుచ్చుకొని ప్రపంచంలో ఏ ఏ ప్రాంతాల గురించి మనం మాట్లాడతాం, ఇది ఎలా డెవలప్ అయింది అది అలా డెవలప్ అయిందని బాధ్యత మనం తీసుకుందాం. నాయకులుగా వాళ్ళ తాలూకా నిర్ణయాలను మనకి చెప్పారు, వాళ్ళ మాట నిలబెట్టుకున్నారు, అభివృద్ధి ఇక్కడికి తీసుకొని వచ్చారు, ఇక పని చేయాల్సింది మనం. మనం ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళి ఈ రోజు వచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకొని ఉత్తరాంధ్రని ఉత్తమాంధ్రగా తయారు చేద్దామని ఇక్కడ ఉన్నటువంటి యువతి యువకులందరికీ కూడా పిలుపునిస్తున్నాను. అలాగే మన ఆదరణీయ మాన్య ప్రధానమంత్రిజీ ఆప్కో ఫిర్సే మే భోగాపురం ఆర్ ఉత్తరాంధ్ర ప్రాంతకు క్షేత్రకు స్వాగత్ కర్తా హూ, మే ఇతనా ఎమోషనల్ హూ ఆజ్ క్యూంకి మే భీ ఇసీ ప్రాంత సే ఆతా హూ, కాఫీ సమయ సే హమ్ సున్తే ఆ రహే, మేరే బచ్పన్ సే సున్తే ఆ రహే, యహాన్ కోయి కిసీ కే లియే అవసర్ నహీ హై, ఉత్తరాంధ్ర సే లోగ్ బాహర్ జాతే రహతే హై కామ్ కే లియే, పర్ ఆప్నే వాదా నిభాయా, ఆప్కే మార్గదర్శన్ మే హమారే చంద్రబాబు జీ కే మార్గదర్శన్ మే యహాన్ పే జో ఇంపాసిబుల్ లగ్తా తా వో ఆజ్ పాసిబుల్ కర్కే దిఖాయా, ఏక్ గేట్వే జైసా విమానాశ్రయ ఆజ్ హమ్నే బనాయా, హవాయి అడ్డా బనాయా ఔర్ ఉస్కే సాథ్ హీ గూగుల్ జైసే బడే బడే జో గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ హై వో సబ్ భీ ఆజ్ విశాఖపట్నం హమారే ఉత్తరాంధ్ర మే ఆ రహే, యే హమారే సబ్ కే లియే హమారీ జో తాకత్ హై యహాన్ యువాన్ కే లియే యే బహుత్ బడే సౌభాగ్య కీ బాత్ హై, ఆప్నే అప్నా వాదా నిభాయా ఔర్ మే ఇస్ మంచ్ సే ఆప్కో వాదా దేతా హూ, హమారే ఉత్తరాంధ్ర కే యువా సే వాదా దేతా హూ కీ ఆప్కా జో విజన్ హై వికసిత్ భారత్ 2047 కా విజన్ మే ఉత్తరాంధ్ర కా హర్ యువా వ్యక్తి ఆప్కే సాథ్ ఖడా రహేగా, ఆప్కే సాథ్ కామ్ కరేగా, ఏక్ సశక్త్ సంరక్ష భారత్ బనానే కే లియే ఆప్కే సాథ్ హర్ కదమ్ మే యహాన్ కే సారే యువాయే ఆప్కే సాథ్ చల్నే కే లియే తయార్ హై, యే ఇస్ క్షేత్ర కా ఆప్కే సాథ్ హమారా వాదా హై ఔర్ యే వాదా నిభా కర్ రఖేంగే, ఆప్కో హమారే ఆదరణీయ చంద్రబాబు నాయుడు జీ కో మంచ్ పర్ బేటే సభీ కో దిల్ సే మే స్వాగత్ కర్తా హూ, ధన్యవాద్ భీ కర్తా హూ ఔర్ ఆప్కి యహాన్ వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది ఒకే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. భోగాపురం ఎయిర్పోర్ట్ ఈరోజు మనందరికీ కూడా చాలా గర్వంగా ఉంది, కానీ చరిత్రలో ఎప్పుడు కూడా నిలిచిపోయి ఉండాలి, గుర్తు కూడా పెట్టుకోవాలి. ఈ భోగాపురం విత్తనం వేసింది ఒకే ఒక్క నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను. 2014లో విభజించిన ఆంధ్రప్రదేశ్కి ఆయన ముఖ్యమంత్రి అయితే ఆయన ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి గ్రోత్ ఇంజన్ గా తయారు చేయాలనంటే ఇక్కడ విమానాశ్రయం పెట్టాలని మొట్టమొదటిగా ఆయన ఇచ్చేస్తే ఆ రోజు ఉత్తరాంధ్ర బిడ్డగా కేంద్ర మంత్రిగా అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారే ఉన్నారు. ఆ రోజు ప్రారంభించాం, మళ్ళీ యాదృచ్ఛికమో దైవ నిర్ణయమో ప్రజా సంకల్పమో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రధానమంత్రిగా ఉంటూ మళ్ళీ ఉత్తరాంధ్ర బిడ్డగా ఈ రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఇది జరిగిందనంటే ప్రజల తాలూకా విశ్వాసం ఈ కూటమి ప్రభుత్వం మీద ఎంత బలంగా ఉందో ఈ విమానాశ్రయం దానికి ప్రతీక అనేది మళ్ళీ మళ్ళీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి మరొక్కసారి నా తండ్రి గారు మరి స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు గారు కూడా ఈ వేదిక ద్వారా నమస్కరించుకుంటూ పెద్దలందరికీ కూడా నా తాలూకా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత చక్కనైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడానికి దింసా నృత్యం చేసినటువంటి వాళ్ళకి అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్, జై ఉత్తరాంధ్ర.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు గౌరవనీయులు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ హెచ్ఆర్డి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శ్రీ నారా లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా మనవి.

Honorable Chief Minister of Andhra Pradesh, Chandrababu Naidu Garu, me andarki, Ustad Bhagat Singh, naku anna samanamaina, Gaurava Upamukhyamantri, Pavan Kalyan Garu, naku prana samanamaina, Uttarandhra Prajalandarki peru perna, na hudayapurka namaskaralu. Bharat Mata Ki Jai! Bharat Mata Ki! Bharat Mata Ki! Uttarandhra utsaham adiripoyindi. Yerra Bassu Rani Ooriki Airport avasaramani kontamandi annaru. Uttarandhrani takku chusaru. Uttarandhra prajalni avamanincharu. Valki nenu ee roju samadhanam cheptunanu. Yerra Bassu Radana Chota Airport vachindi. Yerra Bassu Radana Chota Air Bus vachindi. Yerra Bassu Radana Chota mana Namo garu vacharu. Ide mana Uttarandhra Debba. Ardhamainda Raja. Swatantram kosam poradina veerudu. Alluri Sitaramaraj garu nadiyadina goppa prantham Uttarandhra. ఈ రోజు నుంచి ఈ నేల చరిత్ర పౌరుషం ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది. ఈరోజు కేవలం ఒక ఎయిర్పోర్ట్ ప్రారంభం మాత్రమే కాదు, మన నమో గారి వికసిత్ భారత్, మన సిబిఎన్ గారి విజన్ కలయక ఈరోజు ఉత్తరాంధ్ర భవిష్యత్తు మారే రోజు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుని వెళ్లే రోజు. ఈ నేలకు స్వాతంత్రం తెచ్చింది అల్లూరి సీతారామరాజ్ గారు అవుతే ఉత్తరాంధ్ర కళలకు రెక్కలిచ్చింది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. రైతుల త్యాగం, కార్మికుల కష్టం వల్ల ఈరోజు ఈ ఎయిర్పోర్ట్ మనం చేసుకుంటాం జరిగింది. అల్లూరి సీతారామరాజ్ గారు ఆయనలో ఉన్న పట్టుదల, పౌరుషం, దేశభక్తి నాకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిలో కంపడుతుంది. నమో కా మత్లబ్ హిమ్మత్, నమో కా మత్లబ్ విశ్వాస్, నమో కా మత్లబ్ సురక్షిత్ భారత్, నమో కా మత్లబ్ దుష్మన్ కో డర్. వికసిత్ హో, గరీబ్ కా కళ్యాణ్ హో, భవిష్యత్ కా గ్యారంటీ హో, హర్ సవాల్ కా ఏకీ జవాబ్ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. రాష్ట్ర విభజన వల్ల మనం చాలా నష్టపోయాం. కట్టుబట్టలతో మనం మన ప్రయాణం ప్రారంభించాం. అలాంటి అనాదిగా ఉన్న రాష్ట్రాన్ని ఆదుకున్న వ్యక్తి మన నమో. భారతదేశ వ్యాప్తంగా నమో అంటే నరేంద్ర మోడీ గారు, ఆంధ్ర రాష్ట్రంలో నమో అంటే నాయుడుజీ మోడీజీ గారు అద్భుతమైన జోడి. ఈరోజు ఈ కలియక వల్ల మనం అద్భుతంగా అభివృద్ధి చేసుకుని మనం ముందరికెళ్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ విన్నాం, ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ అంటే ఏంటో మన ప్రభుత్వం చేసి చూపిస్తుంది. మనందరం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, అనేక ఇబ్బందులు ఉన్నాయి, అయినా కూడా ఈరోజు మనం నడవగలుగుతున్నామంటే దానికి కారణం మన నమో ఇస్తున్న సహకారం. ఈరోజు ఎవరు ఉంచిన విధంగా మన రాష్ట్రంలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ తక్కువ సమయంలో మనం ప్రారంభించుకున్నాం. ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి పోలవరం, మన రాజధాని అమరావతికి నిధులు కేటాయించింది మన నమో. అంతేకాదు, దశాబ్దాలుగా మనకున్న కళ, విశాఖ రైల్వే జోన్ ని కూడా కేటాయించింది మన నమో. భారతదేశంలో ఏ ఉక్కు ఫ్యాక్టరీకి ఇవ్వకుండా కేవలం మనకే ఒక ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి విశాఖ ఉక్కుని కూడా కాపాడింది మన నమో. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్నాం. గూగుల్, ఆసిల్లర్ మిత్తల్, ఆమ్కా ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిందంటే దానికి కారణం కూడా మన నమో. మోడీజీ కా విజన్ ఆర్ నాయుడుజీ కా ఎగ్జిక్యూషన్ ఆర్ దోనో కా ఏకీ మిషన్ వికసిత్ ఉత్తరాంధ్ర. ఒక పక్కన మోడీజీ భారతదేశాన్ని ముందలు తీసుకెళ్తుంటే, ఇంకో పక్కన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి పదంలో పెట్టారు. ఇసి విశ్వాస్ నే ఆజ్ భోగాపురం కో వరల్డ్ మ్యాప్ మే ఏక్.

0: नई पहचान दी है एनडीए की कंचकोट उत्तरांध्र उत्तरांध्र अंटे एनडीए मन जगह एन क्लीन स्वीप अंदर अंके उत्तरांध्र अभिवृद्धि बाध्यता कूटमी प्रभुत्वर ऊंचा डेटा सेंटर्स वाई उक्कु फैक्टरी वाई अनेक परिश्रम विशाखपट्नम उत्तरांध्र अतक्कुंटा वस्तुन्नायि अदी माकु उत्तरांध्र कमिट्मेंट అద్భుతమైన నదులు అడవులు వనరులు ఉన్న ప్రాంతం మన ఉత్తరాంధ్ర ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రాని అభివృద్ధి పదంలో మనం పెడతం జరిగింది రాజ్యం నుంచి పారిశ్రామికవేత్తగా ఎదిగిన వ్యక్తి గ్రంధి మల్కార్జునరావు గారు రికార్డ్ టైంలో ఎయిర్పోర్ట్ నిర్మించి జన్మభూమి రుణం తీర్చుకున్నారు మన శ్రీకాకుళం ముద్దుబిడ్డ నాకు తమ్ముడు సమానమైన రాముని కూడా నేను అభినందించాలి ఎందుకంటే ఎవ్వరు ఊహించిన విధంగా 5 నెలల ముందల ఎయిర్‌పోర్ట్ పూర్తి చేసి గౌరవ ప్రధానమంత్రి చేతి మీదుగా దేశానికి అంకితం చేస్తాం కూడా జరిగింది ఈ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక అద్భుతమైన వరం ఉద్యోగాలు ఉపాధికి కేంద్రంగా మారిపోతుంది ఇంతేకాదు ఐటీ ఎలక్ట్రానిక్స్ హాస్పిటాలిటీ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కి వార్దిగా ఈ ఎయిర్‌పోర్ట్ మారబోతుంది రోడ్ రైల్ వాటర్ ఎయిర్ కనెక్టివిటీ వల్ల ఉత్తరాంధ్ర ఏకంగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక పవర్ ఇంజిన్ గా మారబోతుంది ఒకప్పుడు ఉత్తరాంధ్ర అంటే వెనకబడతాం ఉత్తరాంధ్ర అంటే వలసలు ఉత్తరాంధ్ర అంటే చిన్న చూపు అలాంటిది ఇప్పుడు ఉత్తరాంధ్ర అంటే ఉద్యోగాలు ఉత్తరాంధ్ర అంటే అభివృద్ధి ఉత్తరాంధ్ర అంటే బంగారు భవిష్యత్తు ఇక్కడున్న యువకులు విమానం ఎక్కి అవకాశాల కోసం వేరే దేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు అవకాశాలు విమానం ఎక్కి ఉత్తరాంధ్రకు వచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం మీ అందరికీ నేను హామీ ఇస్తున్నా ప్రజా ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లైంది గడిచిన 2 ఏళ్లలో ఇది 5వ సారి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి వస్తాం ఆంధ్రప్రదేశ్ అన్న ఆంధ్ర ప్రజలన్న ఆయనకు అపారమైన ప్రేమ ఆంధ్ర ప్రజలు కోరిన అన్ని కోరికలు గౌరవ ప్రధానమంత్రి గారు తీర్చుకుంటూ వస్తున్నారు మనందరూ ఒక్కసారి ఆలోచించాలి గుజరాత్ ఈరోజు ఇంత అభివృద్ధి చెందిందంటే అక్కడ కంటిన్యూస్ గా ఒకే ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో కూడా అభివృద్ధి పదంలో ముందలు నడవాలంటే మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించాల్సిన బాధ్యత ఆంధ్ర ప్రజలపైన ఉందని ఈ సభాముఖంగా కోరుకుంటున్నా సంక్షేమం అభివృద్ధి అనేది ప్రజా ప్రభుత్వాన్ని జోడెద్దుల బండి ఈరోజు వేదికమైన మీరు చూడండి ఒక్కసారి ఆలోచించండి ఆనాడు అశోక్ గజపతి రాజు గారు కేంద్రంలో సివిల్ ఏవియేషన్ మంత్రిగా ఉన్నప్పుడు వేసిన పునాది దాని తర్వాత మన రాము మోకా మంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పవన్ అన్న ఉప ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ని దేశానికి మనం అంకితం చేస్తున్నాం అది మా కమిట్మెంట్ అది మా పట్టుదల ఉత్తరాంధ్రాన్ని నంబర్ 1 చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం మీ అందరికీ తెలియజేసుకుంటూ పూరా ఈస్ట్ కోస్టల్ ఇండియా తేజీ సే ఆగే బడ్ రహా హై ఏ ఈస్ట్ ఇండియా కంపెనీ కా యుగ్ నహీ ఈస్ట్ కోస్టల్ ఇండియా కా యుగ్ హై సుందర్బన్ సే శ్రీహరికోట తక్ एनडीए की डबल इंजन सरकार रॉकेट की तरह विकास कर रहा है ये है नमो का ताकत और हमारा रिस्पॉन्सिबिलिटी है 2029 में फिर नमो भारत देश का प्रधानमंत्री बनने का ये है हमारा नमो इंत अद्भुत अवकाश उत्तरांध्र प्रजल की पेर पेर ना हृदयपूर्वक धन्यवाद मी अंदर दी सक जय हिंद అందరూ చెప్పాలి జై హింద్ జై హింద్
1: థాంక్యూ సార్ థాంక్యూ వెరీ మచ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ప్రసంగించవచ్చు

భారతదేశానికి యువ పురుషుడిగా వికసిత్ భారత్ మహాసంకల్పానికి దూరదృష్టి గల రూపకర్తగా ధర్మాన్ని భారతీయ శాశ్వత నాగరికత విలువలను పరిరక్షించడంలో ఆచంచల నిబద్ధతను కనపరుస్తూ తన దూరదృష్టి గల నాయకత్వంలో 140 కోట్ల భారతీయుల ఆశయాలకు నూతన స్ఫూర్తినిచ్చి దేశాన్ని అపూర్వ ప్రగతి పథంలో వేగంగా ముందుకు నడిపిస్తూ ఆత్మనిర్భరత స్ఫూర్తిని జాతి గొప్పతనాన్ని మరింత బలోపేతం చేసి

తన దూరదృష్టిగల నాయకత్వంలో 140 కోట్ల భారతీయుల ఆశయాలకు నూతన స్ఫూర్తినిచ్చి దేశాన్ని అపూర్వ ప్రగతి పథంలో వేగంగా ముందుకు నడిపిస్తూ ఆత్మనిర్భరత స్ఫూర్తిని జాతి గొప్పతనాన్ని మరింత బలోపేతం చేసి ప్రపంచ వేదికపై భారతదేశాన్ని ఆత్మవిశ్వాసంతో కూడిన గౌరవప్రదమైన స్థానం నిలబెట్టిన మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మన రాష్ట్ర ప్రజలందరి తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. వేదికపైన ఆశీనులైన ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి, విజనరీ లీడర్ శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ సివిల్ ఏవియేషన్ కింజారపు రామ్మోహన్ నాయుడు గారికి, ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ గోవా శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారికి, గౌరవ కేంద్ర మంత్రి వర్యులందరికీ, సోదర సమానులు శ్రీ నారా లోకేష్ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, విశిష్ట అతిథులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, మీడియా మిత్రులకు అందరికీ, భారీ సంఖ్యలో విచ్చేసిన ప్రజలందరికీ, అలాగే ఈ వేడుకను వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ, దేశ విదేశాల్లో ఉన్న భారతీయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఈ నేల బానిసగా ఉండదు, ఈ జాతి ఎవరికి తలవంచదని సవాల్ విసిరిన అసమాన్య విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారు, ఆయన పేరు మన ఎయిర్పోర్ట్కి పెట్టడం చాలా చాలా స్ఫూర్తిదాయకం. యాజ్ వి డెడికేట్ దిస్ ఎయిర్పోర్ట్ టు ద పీపుల్, వన్ థాట్ కమ్స్ టు మై మైండ్, అల్లూరి స్ఫూర్తి రెక్కలపై ప్రపంచాన్ని చేరే ఆంధ్రప్రదేశ్. Rooted in Alluri's ideals and driven by the aspirations of our people, Andhra Pradesh is ready to soar to greater heights. Ee roju mana gaurava pradhana mantri Sri Narendra Modi gar chethula meeduga Alluri Sitaramaraju antarjati vimanasriyaniki jatiki deenini ankitam cheyatam Andhra Pradesh abhivruddhi prasthanamlo oka nootana adhyayaniki nandi palukutundi. మోదీ గారి నాయకత్వంలో ఈరోజు 17,435 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి అంకితం కావడం, అలాగే నేషనల్ హైవే ప్రాజెక్ట్స్, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగడం మన రాష్ట్ర అభివృద్ధిలో చాలా కీలకమైన ఘట్టం. ఈ ప్రాజెక్ట్స్ కనెక్టివిటీని బలోపేతం చేయడం కాదు, ఎనర్జీ సెక్యూరిటీని పెంచి ఇండస్ట్రియల్ గ్రోత్కి మరింత వేగాన్ని అందించి యువతకి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి ఆంధ్రప్రదేశ్ని మరింత వేగంగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తాయి. ఒక దేశం కేవలం ప్రకటనలతో అభివృద్ధి చెందదు, ప్రజల కళ్ళ సాకారమయ్యే మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చెందుతుంది. సో ఆనరబుల్ మోదీజీ, యువర్ విజన్ ఆఫ్ వికసిత్ భారత్ అండ్ ఆత్మనిర్భర్ భారత్ ఇస్ ట్రాన్స్ఫార్మింగ్ ద నేషన్ అక్రాస్ ఎవ్రీ సెక్టర్, ఫ్రమ్ హైవేస్ టు రైల్వేస్, from ports to airports, from digital infrastructure to defense, manufacturing and renewable energy. Charitra kevalam mana nirminchina kattadalanu maatrame gurtinchukodu, vaati dwara nirmitamaina bhavishyattuni gurtinchukuntundi. Ee vishayam mee nayakatvamlo Andhra Pradesh ku labhistunna abhivruddhilo chaala chaala spashtanga kanipistam. Idivarike Visakhapatnamlo 2 lakhs crore paiga pettubadlu, andulo NTPC green hydrogen hub, జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, అలాగే అమరావతి కోసం 50,000 కోట్ల పెట్టుబడులు, రాయలసీమ అభివృద్ధికి 13,400 కోట్ల ప్రాజెక్టులు మన రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది వేస్తున్నాయి. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అట్ విశాఖపట్నం ఏర్పాటు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల ఆకాంక్షను సాకారం చేసింది. ఈ కార్యక్రమాలు మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు ప్రత్యక్షంగా పరోక్షంగా 20 లక్షల పైగా ఉపాధి అవకాశాలను సృష్టించి స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మరింత బలోపేతం చేస్తూ ఆర్థిక అభివృద్ధికి మరింత బలాన్ని అందిస్తున్నారు. అలాగే గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఆయన మార్గదర్శకత్వంలో, వారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో

అగ్రగామ రాష్ట్రముగా అవతరిస్తా ఉంది. ప్రత్యేకించి ఈ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం ఆ మహావీరుడికి నివాళి మాత్రమే కాదు, ఆయన ఆశయాలను ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించే చాలా చాలా గొప్ప నిర్ణయం. జి మల్లికార్జునరావు గారు, జిఎంఆర్ అందరి ప్రేమగా పిలుచుకున్న జిఎంఆర్ గారు, వారు దీన్ని కట్టడం శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చి, రాజాం నుంచి వచ్చి శ్రీకాకుళం వెనుకబాటుతనానికి ఆయన కృషిని ట్రస్టుల ద్వారా అందిస్తూ ఆయన నేతృత్వంలో ఆయన నాయకత్వంలో ఎయిర్పోర్ట్ నిర్మించడం మనందరికీ చాలా చాలా గర్వకారణం. ఈ సందర్భంగా మనందరం ఒక నిర్ణయం తీసుకోవాలి. పండ్లున్న చెట్టుకే రాళ్ళేస్తారంటారు. కష్టపడే కుటుంబ సభ్యుడు, తండ్రి కావచ్చు, పెద్ద కొడుకు కావచ్చు, అందరూ అతని మీద పడతారు, నువ్వు ఎక్కువ కష్టపడు ఎక్కువ తిట్లు తింటావు. అలాంటిది మనం ఎలాంటి పరిస్థితుల నుంచి వచ్చాం? భారతదేశం ఒక పరిస్థితిలో బంగారాన్ని కూడా తాకట్టు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల నుంచి దశాబ్దం పైనుంచి మూడోసారి ప్రధానమంత్రిగా ఆయన ఈ రోజున మన దేశాన్ని నడిపిస్తా ఉన్నారు. అలాంటి ప్రధానమంత్రిని చాలామంది ఆయన మీద మాట్లాడుతూ ఉంటే, ఆయన్ని అనకూడని మాట్లాడుతూ ఉంటే నా గుండె కదిలించేసింది, నా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. దేశం కోసం కష్టపడే వారికి ఇవా చివరికి మనం ఇచ్చేదేని? కొత్త తరానికి ఏం తెలుసు? ఆయన పడ్డ కష్టం, ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు మన ప్రధానమంత్రి గారు. ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి మనకి, ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. శత్రు దేశాలు, మన అభివృద్ధికి ఈర్ష్యపడే పశ్చిమ దేశాలు, వీటన్నిటినీ తట్టుకొని ఒకవైపు విదేశాల్లో ఉండే శత్రువులతో పోరాడాలి, దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్దామంటే అంతర్గత శత్రువులతో పోరాడాలి. అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది కేవలం మేమున్నాం మీ వెంట, మీ మీద మాట పడితే అది మా మీద పడ్డట్టే, అదే మనం వారికి ఇవ్వాల్సింది. నిజంగా ఆయన జంతర్ మంత్రులు అన్ని మాట్లాడుతూ ఉంటే నేను ఈ రోజున ప్రధానమంత్రి గారికి ఒకటే ఇస్తున్నాను, మిమ్మల్ని కొట్టే నాయకుడు లేడు ఈ భారతదేశంలో, రాబోడు. ఎందుకంటే మీరు పడ్డ శ్రమ, మీరు పడ్డ కష్టం ఎవరు తీసుకోలేరు. ఎన్ని బాధలు పడ్డా, ఎన్ని దెబ్బలు తిన్నా ఈరోజు మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. మన ఉత్తరాంధ్రకు ఎయిర్పోర్ట్లు వచ్చినాయి, 2 లక్షల పెట్టుబడులు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. కానీ ఇవన్నీ తట్టుకొని చేయాలి అంటే 144 కోట్ల తాలూకు ప్రజల ఆకాంక్షల్ని ఎంతోమంది వెనక్కి లాగుతున్నా, ఒకళ్ళు ముందుకు తీసుకెళ్లాలంటే ఎంతమంది తిడుతున్నా విమర్శిస్తున్నా తీసుకెళ్తున్నారంటే ఒకే ఒక నాయకుడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. నేను ఎందుకు తపన పడ్డాను? నేను అలయన్స్ కోసం ఎందుకు తపన పడ్డాను? మీ నాయకత్వం మాకు కావాలి ఎందుకు తపన పడ్డానంటే, ఈరోజు ఎయిర్పోర్ట్ ఆపేశారు, ఒక చిన్నపాటి ఎర్ర బస్సు కూడా రాని చోట ఎయిర్పోర్ట్ అవసరం లేదన్న వ్యక్తులకి సమాధానం ఇదే. ఇన్ని వేల మందికి ఇన్ని వేల కోట్ల పెట్టుబడి వచ్చింది అంటే, ఆశీస్సులు కావాలంటే దేశం కోసం నిలబడే నాయకుడికి మనం అండగా ఉంటే ఏం జరుగుద్దంటానికే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఈరోజు ప్రారంభోత్సవం నిలబెత్తు నిదర్శనం. ముఖ్యంగా 25 సంవత్సరాలు లోబడి ఉన్న పిల్లలున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, పిల్లల్ని సరైన దారిలో పెట్టడం, సరైన సంస్కారాలు నేర్పించడం చాలా చాలా అవసరం. ఈరోజు పొద్దున్న ప్రధానమంత్రి గారి స్టేట్మెంట్ చూశాను, ఆయన తిట్టిన ఎన్ని దూషించారో వారిని కూడా పెద్ద మనసుతోటి క్షమించారు ఆయన. అలాంటి ప్రధానమంత్రి గారికి మీ పాదాలకు నేను నమస్కారం తెలియజేస్తున్నాను. నిజంగా మీ ఉన్నతి, మీ ఔన్నత్యం ఈరోజు చాలా చాలా స్ఫూర్తిదాయకం. భారతదేశం మీ అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా, దేశ ప్రజలందరికీ కూడా ఒక నాయకుడు

0: దేవుడి కష్టాన్ని మనం వెంటనే గుర్తించలేం. ఆయన ఎంత తపన పడుతున్నారు, ఒక కుటుంబాన్ని నడపడం ఎంత కష్టపడుతున్నాం, 140 కోట్ల మంది ప్రజలు నడపడం ఎంత ఆషామాషి వ్యవహారం కాదు. ముందుకు తీసుకెళ్లే నాయకుడికి తెలుస్తుంది. అలాంటి వ్యక్తికి మనం ఏమి ఇవ్వగలం? దేశాన్ని నడిపించడం అంటే రామకార్యం లాంటిది. హనుమంతుడు లంకకు లంఘించినప్పుడు అనేక అవంతరాలు వచ్చినాయి, అనేక అడ్డంకులు వచ్చినాయి. రామకార్యం చాలా గొప్పది. అలాగే ఈరోజు ప్రధానమంత్రి గారు దేశాన్ని ముందుకు నడిపించేది బృహత్కార్యం, చాలా మహాకార్యం అది. అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది, హనుమంతుడికి మనం ఏమి ఇవ్వగలం? నువ్వెంత గొప్పగా లంఘించావు, ఎంత కష్టపడ్డావు, ఏ దేవతకైనా ఇవ్వాల్సిన స్తుతే. వాళ్ళు మన నుంచి ఏమి కోరుకోరు. ఒక తల్లిదండ్రులకి మనం ఏం కోరుకోరు, అమ్మ నువ్వు మా కోసం కష్టపడ్డావు, నాన్న నువ్వు మా కోసం కష్టపడ్డావు అని. అలాగే ఈ దేశ ప్రధానికి సెలవు తీసుకోకుండా పనిచేస్తున్న ఈ దేశ ప్రధానికి మనం ఇవ్వగలిగేది, మీరు మా కోసం ఎంత కష్టపడ్డారు, మీరు మా కోసం నేను నిరంతరం ఎంత శ్రమ తీసుకున్నారని చెప్పడమే మనందరి కర్తవ్యం. అలాంటి గౌరవ ప్రధానమంత్రి గారికి మనస్ఫూర్తిగా మీరు అనుకున్నంత కాలం అధికారం మీరు వద్దంటే వదలాలి, కానీ అధికారం మీ చేతుల్లోనే ఉంటుంది, దానికి మేమందరం నిరంతర కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, భారతమాత ముద్దుబిడ్డ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక్కసారి ఆయనకి ఇవ్వగలిగేది భారత్ మాతకి జయజయలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. భారత్ మాతాకి, గౌరవ ప్రధానమంత్రి గారికి మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ ఆశీస్సులు మా అందరికీ కావాలి, రాష్ట్రానికి కావాలని తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జయ భారత్ అండ్ జయ హింద్.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దూరదృష్టి, మౌలిక వసతుల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఈ మూడు అంశాల చుట్టూనే వారి దృక్పథం దృఢంగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అన్నది వారి లక్ష్యం. విమానాశ్రయాలు, పోర్టులు, పారిశ్రామిక కారిడార్స్, ఐటీ హబ్స్, లాజిస్టిక్స్ నెట్వర్క్స్, వీటి అభివృద్ధి వారి ప్రాధాన్యత వహిస్తారు. గౌరవనీయులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అమూల్య సందేశం.

భారత్ మాతాకి దేశభక్తి రావాలి మీ అందరిలో. భారత్ మాతాకి భారత్ మాతాకి తెలుగు తల్లికి తెలుగు తల్లికి అందరికీ నమస్కారం. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, ఆనరబుల్ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు, ఉప ముఖ్యమంత్రి మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, వేదికపైనున్న పెద్దలందరికీ, ఈరోజు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ ముందుగా శుభాకాంక్షలు. ఉత్తరాంధ్రలో కొత్త చరిత్రకు నాంది పలికేలా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సహకరించిన రైతులందరికీ ముందుగా పాదాభివందనం చేస్తున్నాను. మీరు కేవలం భూములు మాత్రమే ఇవ్వలేదు, ఉత్తరాంధ్రకు బంగారు భవిష్యత్ ఇచ్చారు. నేడు ఉత్తరాంధ్రకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది, ఉత్తరాంధ్రకి అంతర్జాతీయ ఐటీ దిగ్గజం గూగుల్ వచ్చింది, ఉత్తరాంధ్రకి ప్రపంచ స్థాయి స్టీల్ కంపెనీ ఆర్సీఆర్ మిత్తల్ వచ్చింది, ఇంకా ఎన్నెన్నో. ఇవన్నీ ఎలా వచ్చాయి ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రెండేళ్ల కింద విధ్వంసమైన రాష్ట్రం

కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మీ అందరికీ ఒక హామీ ఇచ్చాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామన్నాం, నిలబెట్టుకున్నాం. మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్న ఎయిర్పోర్టు ఉత్తర ఆంధ్రకు ఒక మణిహారం. నేను అందుకే పదే పదే చెప్తున్నాను, ఉత్తరాంధ్ర కలలకు రెక్కలొచ్చాయి. ఎర్ర బస్సు రాదన్నారు, ఎయిర్ బస్సు వచ్చింది. అవహేళన చేసిన వాళ్ళు అడ్రస్ లేకుండా పోయే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ఎన్నో ఈ ప్రాంత ఆశలని ఆకాంక్షల్ని తక్కువ చేశారు, అడ్డుపడ్డారు, అన్ని అధిగమించాం. అద్భుతమైన ఎయిర్పోర్ట్ ఈరోజు నిర్మాణమైందంటే ఇది ఉత్తరాంధ్రకే గర్వ కారణమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. కొత్త ఎయిర్పోర్టు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టుకున్నాం. పేరు తలుచుకుంటేనే గుండె ఉప్పొంగుతుంది. గిరిజనులతో కలిసి ఆయన చేసిన స్వాతంత్ర పోరాటం దేశం ఎప్పటికీ మరిచిపోదు. ఉత్తరాంధ్ర శక్తికి నిదర్శనం ఈ ఎయిర్పోర్టు. ఎందుకంటే ఈ ఎయిర్పోర్ట్ నిర్మించింది ఎవరో కాదు, ఉత్తరాంధ్ర వాసి జిఎంఆర్ ఈ ప్రాంత వాసే. ఇంకొక పక్క దీనికి తొలుగు అడుగు వేసిన అశోక్ గజపతి రాజు ఇక్కడి వారి ఏవియేషన్ మంత్రిగా నిర్మాణం పూర్తి చేసే బాధ్యత తీసుకున్న రామ్మోహన్ నాయుడుది కూడా ఉత్తరాంధ్రనే. ఇది ఉత్తరాంధ్ర సత్తా అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఉత్తరాంధ్ర దశ దిశ మార్చి కీలక ప్రాజెక్టు ప్రారంభానికి వచ్చిన మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాలి, వెంటిలేటర్ పైనున్న ఆంధ్రప్రదేశ్కి ఆక్సిజన్ ఇచ్చి ఈరోజు నిలబెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఆంధ్రుల సెంటిమెంట్ విశాఖ ఉక్కు నిలబెట్టింది ఎవరని గట్టిగా మీరు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎవరు ఎవరు విశాఖ రైల్వే జోన్ మంజూరు చేసి విభజన హామీని నెరవేర్చింది ఎవరు? పోలవరానికి సాయం చేసి గాడిన పెట్టింది ఎవరు? రాజధానికి నిధులిచ్చి పనులు పునఃప్రారంభించిన వ్యక్తి ఎవరు? 2027 భోగాపురంలో చెప్తున్నాను, పోలవరాన్ని పూర్తి చేసి మన ప్రధాని చేతుల మీద జాతికి అంకితం చేస్తామని హామీ ఇస్తున్నాం. 2028 అమరావతి మొదటి దశ పనులన్నీ పూర్తి చేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. దీనికి మనందరం థ్యాంక్స్ చెప్పాలనా లేదా అని అడుగుతున్నా, చెప్పాలనా లేదా అని అడుగుతున్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ధన్యవాదాలు, ధన్యవాదాలు. ఏఎస్ఆర్ ఎయిర్పోర్టు 2703 ఎకరాలు, 5641 కోట్ల రూపాయలు అద్భుతంగా వచ్చింది. ఎయిర్పోర్టుని ఫ్లయింగ్ ఫిష్ ఆకారం నిర్మించారు. మన తీర ప్రాంతాన్ని ఇది గుర్తు చేస్తుంది. అటు సముద్రం

ఇటు పచ్చని కొండల మధ్య విమాన ప్రయాణమే కొత్త అనుభూతిని తీసుకొస్తుంది. నేను చాలా విమానాశ్రయాలు చూశాను, కానీ భోగాపురం ఒక ప్రత్యేకమైన ఎయిర్పోర్ట్ అని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎయిర్పోర్ట్ లో అడుగడుగున తెలుగు కళలు సంస్కృతి కనిపిస్తున్నాయి. తెలుగు ముగ్గులు, ఏటి కొప్పాక బొమ్మలు, కూచిపూడి నృత్యం, తోలు బొమ్మలాట, బొబ్బలి వీణ, నాదస్వరం, లేపాక్ష నంది వంటివి ప్రతిబింబించేలాగా తీర్చిదిద్దారు. విశాఖ నుంచి భోగాపురాన్ని నిర్మించే బీచ్ కారిడారు ప్రకృతి అందాలతో మరింత ఆకర్షణ తెస్తుంది. గ్లోబల్ ఏరోస్పేస్ ఏవియేషన్ హబ్ కి జీఎంఆర్ మానస ఏవియేషన్ యూనివర్సిటీ, ఏఎస్ఐపీ సెమీకండక్టర్ ప్రాజెక్టు శంకుస్థాపన చేసుకున్నాం. జీఎంఆర్ విఎఫ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కి ప్రారంభించుకున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్టుతో తెలంగాణ దశ దిశ మారింది. భోగాపురం ఎయిర్పోర్టుతో ఉత్తరాంధ్ర దశ దిశ మారుతుంది. రెండు వేల పదహైదులో ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రకటన చేశాం. 19లో అనుమతులు తెచ్చి శంకుస్థాపన చేశాం. భోగాపురానికి నాడు కొబ్బరికాయ కొట్టింది మనమే, నేడు గుమ్మడికాయ కట్టింది మనమే, గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. ఈ రెండేళ్లలో ప్రధానమంత్రి గారి సహకారంతో ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టులకు సంబంధించి 6,13,00,000 పెట్టుబడులు, ఇవి పూర్తయితే 5,57,000 మందికి ఉద్యోగాలు వస్తాయని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఉత్తరాంధ్రలో వచ్చే 3 ఏళ్లలో 2,784 కోట్లతో 8 ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ఇది కాకుండా 65 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న నేరేడు బ్యారేజీని కేంద్రం క్లియర్ చేశారు. దశాబ్దాల కలని నిజం చేస్తాం. ఈ నెల 14వ తేదీన గోదావరి నీటిని ఉత్తరాంధ్రకి, ముఖ్యంగా అనకాపల్లికి తీసుకొచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. గోదావరి పోల వంశధారిని అనుసంధానం చేసే బాధ్యత తీసుకుంటాం. ఉత్తరాంధ్రలో టూరిజం, ఫార్మా, నేషనల్ హైవేలు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, రైల్వే కనెక్టివిటీ, రేర్ ఎర్త్ మినరల్స్, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, అరకు, పాడేరు సుందర ప్రాంతాలు లేనిదంటూ లేదు. వీటితో ఉత్తరాంధ్ర నుంచి వలసలు పోరు, వేరే ప్రాంతాల్లో శ్రీకాకుళం కాలనీలు ఉండవు, వేరే ప్రాంతం నుంచి ఉత్తరాంధ్రకు వలసలు వచ్చే రోజు తొందరలోనే ఉందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మిమ్మల్ని కోరేది ఒకటి, ప్రతి వ్యక్తికి అవసరమైన అవకాశాలు కల్పిస్తున్నాం, వాటిని అందిపుచ్చుకోండి. మీ జీవితాలకి మార్చుకుంటూనే సమాజం కోసం, ఈ ప్రాంతం కోసం పనిచేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈ సందర్భంలో నేను ఒక్క విషయం మీ అందరికీ గుర్తు చేయాలి. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆవేదన గుర్తు చేశారు. వీఆర్ ఇన్ ఇన్స్పైరింగ్ టైం. పిఎం సాబ్, మోడీ సాబ్, ఐఎమ్ టెల్లింగ్ యూ విత్ మై హార్ట్,

0: strategy. If we talk anything, I have seen in my past 5 decades career, 1978 I became first time MLA, 1980 I became minister, first time. I have seen a leader with clear clarity, always he works with a single agenda, nation first. I am asking one thing, how many leaders with dedication they have worked? In my experience, only one leader, that is Narendra Modi, has done extremely good work. He is having a clarity. Vikasit Bharat 2047. There are external factors. Somewhere, somewhere, in India there is a problem of LPG. This year, environmental imbalance, rainfall deficiency. With all these things, he is able to manage very effectively with less suffering. He is the leader, I'm telling you. India is going to become 2047 number one country in the world. It is possible with Narendra Modi ji. Always I am saying one thing. Right man, right time, right place is the blessing. Nation is blessed with his leadership. I am appealing entire nation. You have to think only one thing. Without Narendra Modi ji, we cannot imagine 2047. He is the tallest leader in the world. If we go to any country, everybody is respecting. That is the pride he brought for the nation. Hands off to him. All of us have to stand with him. Get to your lazy, nilabadukoni, sangee bhavani telijeyandi. Our commitment for the nation. Nation first, persons next. So I am very happy. Entire nation has to understand the amount of development, the amount of respect India is commanding globally. Only one man is leading, one leader is leading. That leader is Narendra Modi ji. We have to protect his leadership. All of us have to talk about it. Those who are criticizing him, they have to understand what they have contributed for this nation. He has done for the last 25 years extraordinary work. So with this, భారత దేశాన్ని నెంబర్ వన్ గా నిలబెట్టే శక్తి నరేంద్ర మోడీ గారికి ఉంది. తెలుగు జాతి చరిత్ర సృష్టించే శక్తి మనకుంది. అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ఐక్యంగా అడుగేద్దాం. అటు కేంద్రం ఇటు రాష్ట్రం కలిసి ముందుకెళ్దాం. తెలుగు జాతిని నెంబర్ వన్ గా చేసుకోవాలని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉత్తరాంధ్ర మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇంకా మీరు పేద అరుపులు అరవడానికి లేదు. ಉತ್ತರ ಆಂಧ್ರ ಉತ್ತಮ ಆಂಧ್ರ ನಂಬರ್ ಒನ್ ಆಂಧ್ರ ನಂಬರ್ ಒನ್ ప్రపంచంలో దేశం రావాలి విదేశ్ మరొకసారి మీ ఉత్సాహం చూశాను మీ కమిట్మెంట్ చూశాను ఇక్కడ ఎంతమంది ఉన్నారో ఎంతమంది బయటనున్నారు ఈరోజే మన గిరిజన పిల్లలు డిమ్సా డాన్స్ చేసి గిన్నీస్ రికార్డు తెప్పించారు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తెప్పించారు వాళ్ళందరినీ అభినందిస్తూ మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై తెలుగు తల్లి, జై హింద్.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఆ మధుర క్షణం ఆసన్నమైంది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం శుభ ప్రారంభోత్సవం ఆ ఉత్సవం, అలాగే ఇతర ప్రాజెక్టులని లాంఛనంగా ప్రారంభిస్తారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, అన్వీలింగ్ ఆఫ్ ద ప్లాక్ ఫర్ వేరియస్ ప్రాజెక్ట్స్ విచ్ ఎన్కంపాస్ ద షేర్డ్ విజన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మినిస్ట్రీ ఆఫ్ పవర్, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. అభీ హమ్ అనురోధ్ కర్తే హై हमारे माननीय प्रधानमंत्री जी बटन दबाकर आविष्करण और लोकार्पण करें.

0: energy and its integration with the national grid. Two additional transmission systems are being inaugurated. The Kurnool Wind and Solar Energy Zone Transmission System, developed at a cost of over 3,500 crore rupees, and the Anantapuram and Kurnool Solar Energy Zone Transmission Scheme, developed with an investment of over 800 crore rupees. Collectively, these transmission systems will strengthen the national grid by enabling reliable transmission of clean energy and support India's energy transition and sustainable development. The foundation stone is also being laid for the high-level bridge at Lingasamudram on NH-565 with an investment of over 25 crore rupees. Three completed road projects are being dedicated to the nation. These include the 27-kilometer Recharla-Gurubai-Gudem Greenfield Highway, developed at a cost of over 760 crore rupees. The 29-kilometer Gurubai-Gudem-Devarapalli Greenfield Highway, developed with an investment of over 930 crore rupees. And the 6-kilometer Tadipatri bypass on NH-67, constructed at a cost of 160 crore rupees. These corridors will promote regional linkages, enhance access to major religious destinations, improve safety and reduce travel distance. Together, these projects will improve connectivity, strengthen infrastructure, expand clean energy capacity and create direct and indirect employment opportunities across Andhra Pradesh. Under the leadership of Honorable Prime Minister Sri Narendra Modi ji, Honorable Chief Minister Sri N. Chandrababu Naidu Garu, and Deputy Chief Minister Pawan Kalyan, these projects mark another decisive step towards a Viksit Andhra Pradesh and a Viksit Bharat.
1: Thank you very much, ladies and gentlemen. Kuch naam itihas ka hissa bante hai. और कुछ नाम इतिहास रचते हैं ऐसे ही एक नाम एक संकल्प और एक प्रेरणा है आप पिछले 12 वर्षों से बिना थके बिना रुके देश और देशवासियों की सेवा निरंतर समर्पित एक कर्म योगी है आप अल्लूरी सीताराम राजू अंतर्राष्ट्रीय हवाई अड्डे पे आपका आत्मीय स्वागत करते हैं माननीय प्रधानमंत्री जी अभी हम अनुरोध करते हैं इस पावन अवसर पर हमें संबोधित करें और मार्गदर्शन करें लेडीज एंड जेंटलमैन ऑनरेबल प्राइम मिनिस्टर एड्रेस ट्रांसलेटेड बाय ऑनरेबल मिनिस्टर राम मोहन नायडू गारू
2: भारत माता की भारत माता की भारत माता की आंध्र प्रदेश के गवर्नर अब्दुल नजीर जी गोवा के गवर्नर और इस धरती के संतान अशोक गजपति राजू जी सीएम मेरे मित्र चंद्रबाबू नायडू जी डिप्टी सीएम भाई पवन कल्याण जी मंत्रिमंडल में मेरे साथी युवा ऊर्जा से भरे हुए भाई राममोहन नायडू जी चंद्रशेखर पेमसानी जी भूपति राजू श्रीनिवास वर्मा जी राज्य सरकार के मंत्री भाई नारा लोकेश जी उपस्थित अन्य जनप्रतिनिधिगण देवी और सज्जनों अमरीकी नमस्कारम
3: आंध्र प्रदेश गवर्नर अब्दुल नजीर गार की गोवा गवर्नर अशोक गजपति राजु गार की मन मुख्यमंत्री वर्यु चंद्रबाबु नायडु गार की उप मुख्यमंत्री सोदरुलु पवन कल्याण गार की మంత్రివర్గంలో నా సహచరులు రామ్మోహన్ నాయుడు గారికి చంద్రశేఖర్ పెమ్మసాని గారికి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారికి రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రివర్యులు నారా లోకేష్ గారికి ఇక్కడికి విచ్చేసిన ఇతర ప్రజాప్రతినిధులకు నా సోదర సోదరి మనులకు అందరికీ కూడా నమస్కారం
2: సాథ్యో ఆజ్ కా దిన్ ఆంధ్రప్రదేశ్ కే వికాస్ కే లియే

0: स्वर्ण आंध्र के विजन के लिए ये बहुत अहम है। मुझे आज बहुत शुभ अवसर पर एक शुभ मास में उत्तर आंध्र की इस पवित्र भूमि पर आने का सौभाग्य मिला है। मैं सबसे पहले भगवान श्री वराह लक्ष्मी नरसिंह स्वामी के चरणों में प्रणाम करता हूं। मैं श्री कुर्मनाथ स्वामी और मां पोंडितल्ली अम्मवारु को नमन करता हूं।
1: मित्रुलारा, ई रोजु आंध्र प्रदेश अभिवृद्धि की स्वर्णांध्र विजन को एंतो कीलकमैन रोजु। ई शुभ संदर्भंगा ई पवित्रमैन मासंलो ఈ పవిత్రమైన ఉత్తరాంధ్ర భూమికి రావడం నాకెంతో సౌభాగ్యంగా భావిస్తున్నాను. ముందుగా శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి పవిత్రమైన పాదాలకు నా నమస్కారాలు అర్పిస్తున్నాను. అలాగే కూర్మనాథ స్వామి వారికి, అమ్మ పైడితల్లి అమ్మవారికి నమస్కరిస్తున్నాను.
0: సాథ్యో, ఆజ్ యహా కరీబ్ 18,000 కరోడ్ రూపీస్ కీ विकास परियोजनाओं का शुभारंभ, लोकार्पण और शिलान्यास हुआ है। एयरपोर्ट के साथ साथ ये प्रोजेक्ट आंध्र की रोड कनेक्टिविटी से भी जुड़े हैं। इनमें एनर्जी सिक्योरिटी से जुड़े प्रोजेक्ट भी हैं। ये विकास कार्य इस बात के प्रतीक है कि इस समय आंध्र किस स्पीड से आगे बढ़ रहा है। मैं आप सभी को इन प्रोजेक्ट की बहुत बहुत शुभकामनाएं देता हूं।
1: मित्रुलारा, ई रोजु दादापु 18,000 कोट्ल रूपायलु विलुवैन अभिवृद्धि प्रोजेक्टुलु प्रारंभोत्सवं मरियु शंकुस्थापन चेसुकुंटुन्नां। एयरपोर्ट तो पाटु ई प्रोजेक्टुलु आंध्रप्रदेश लो रोड कनेक्टिविटी कूडा मरिंत बलोपेतं चेस्तायि। వీటిలో ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించిన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్కు ఎంత వేగంగా ముందుకు తీసుకొని వెళ్తున్నాయనడానికి ఒక నిదర్శనం. ఈ ప్రాజెక్టుల కోసం మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు.
0: సాథ్యో, ఆజ్ కా యే ఆయోజన్ నయా ఇతిహాస్ నయే రికార్డ్ ఇసే రచనే కా భీ హై। आज एक और विकास के नए रिकॉर्ड बन रहे हैं, तो साथ ही ढीमसा डांस का सांस्कृतिक रिकॉर्ड भी रचा गया है। और ये चंद्रबाबू की विशेषता है कि उन्होंने दो क्षितिजों को छुआ है। एक तरफ ऊंची आसमान को सुने वाली व्यवस्था एयरपोर्ट का निर्माण, और दूसरी तरफ मेरे यहां के आदिवासी बहनों के द्वारा ढीमसा नृत्य का विश्व रिकॉर्ड बनाना। मैं चंद्रबाबू के इस विजन को विशेष रूप से सराहना करता हूं।
1: मित्रुलारा, ई रोजु ఒక కొత్త చరిత్ర ఒక కొత్త రికార్డుని సృష్టించిన రోజు కూడా। ఒకవైపు అభివృద్ధిలో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి, మరోవైపు దింసా నృత్యం కూడా ఒక సాంస్కృతిక రికార్డును సృష్టించింది. ఇది చంద్రబాబు నాయుడు గారి విశిష్టత అనేది నేను తెలియజేస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక రెండు అంశాలను టచ్ చేశారు. ఒకటి నింగిని ఆకాశాన్ని అంటే ఎయిర్పోర్ట్ అయితే, మరొకటి గిరిజనుల సోదర సోదరీమణులతో ఈరోజు దింసా నృత్యంతో ఒక రికార్డు సృష్టించారు. ఇది చంద్రబాబు నాయుడు గారి విజన్. దీనికి నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను.
0: 13,000 से ज्यादा आदिवासी बहनों और बेटियों की प्रस्तुति, उनका उत्साह, उनका अनुशासन और आदिवासी संस्कृति का गौरव, यह दृश्य वाकई अद्भुत था। इसमें देश की विविधता की झलक भी थी और पीढ़ी दर पीढ़ी सहज कर रखी गई जनजातीय विरासत भी थी। मैं इस प्रस्तुति के लिए आप सभी का और

0: विशेष रूप से मेरी आदिवासी बहनों और बेटियों का बहुत बहुत अभिनंदन करता हूं।
1: 13,000 मंदी की पैगा गिरीजन पिल्लू मरी सोदरी मन तालूका प्रदर्शन वारी उत्साह वारी क्रमशिक्षण मन गिरीजन संस्कृति की संबंधी गौरव यह दृश्य निजंगा अद्भुत अनिपिंचिंदी దీనిలో మన దేశం తాలూకా వైవిధ్యత కనిపించింది అలాగే తరతరాలుగా సంరక్షించబడిన గిరిజన వారసత్వం కూడా ప్రతిబింబించింది ఈ అద్భుతమైన ప్రదర్శనకు మన గిరిజన పిల్లలకు సోదరీమణులకు అలాగే ఇక్కడ ఉన్న అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను
0: సాథ్యో ఈ ధర్తి అల్లూరి సీతారాం రాజుకి ధర్తి హై अल्लूरी सीताराम राजू जी ने जिस धरती पर आदिवासी हितों के लिए अपना जीवन समर्पित किया आज उसी धरती पर आंध्र प्रदेश के एक नए एयरपोर्ट की शुरुआत हो रही है। यह एयरपोर्ट आंध्र और उत्तर आंध्र की ग्रोथ का रनवे है। ये आंध्र के युवाओं के बेहतर भविष्य का लॉन्च पैड है। मैं आंध्र प्रदेश के लोगों को देश के लोगों को बहुत बहुत बधाई देता हूं।
1: मित्रुलारा ई नेला अल्लूरी सीतारामराजु गारी नेला अल्लूरी सीतारामराजु गारु ई गिरिजन हक्कुल कोसं तन जीवितानी अंकितं चेशारो ఆ పవిత్రమైన భూమిపైనే ఈరోజు ఆంధ్రప్రదేశ్కు ఒక కొత్త ఎయిర్పోర్ట్ ప్రారంభమవుతుంది ఈ ఎయిర్పోర్ట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక కొత్త రన్వేగా పనిచేస్తుంది ఇది ఆంధ్ర యువత యొక్క ఉజ్వల భవిష్యత్తుకు ఒక కొత్త లాంచ్ ప్యాడ్లా పనిచేస్తుంది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరియు దేశ ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు
0: సాధ్యం पहले जब एयरपोर्ट बनते थे तो एयरपोर्ट के नाम एक ही परिवार के नाम पर चढ़ जाते थे। हमने इस परंपरा को बदला। हमने अयोध्या में एयरपोर्ट का नाम वाल्मीकि के नाम से जोड़ा। हमने पंजाब में संत रविदास जी के नाम से एयरपोर्ट का नाम जोड़ा। और साथियों केंद्र की एनडीए सरकार ने निर्णय किया है कि इस नए एयरपोर्ट का नाम श्री अल्लूरी सीताराम राजू के नाम पर होगा। आंध्र प्रदेश का जो भी नागरिक इस एयरपोर्ट से यात्रा करेगा देश और दुनिया का जो भी नागरिक इस एयरपोर्ट से यात्रा करेगा उसे अल्लूरी सीताराम राजू जी के नाम से जनसेवा और राष्ट्र सेवा की प्रेरणा मिलेगी।
1: मित्रुलारा ఒక గతాన్ని మళ్ళీ గుర్తు చేసుకుందాం ఒక సందర్భంలో భారతదేశంలో ఏ ఎయిర్‌పోర్ట్ నిర్మించినా ఒక్క కుటుంబం తాలూక పేర్లే దానికి పెట్టేవారు ఆ చరిత్రని మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం తిరగరాసింది అయోధ్యలో ఎయిర్‌పోర్ట్ ప్రారంభిస్తే దానికి వాల్మీకి గారి పేరు పెట్టాం అలాగే పంజాబ్ లో సంత్ రవిదాస్ గారి పేరుతోని ఎయిర్‌పోర్ట్ ని ప్రారంభించాం అలాగే ఈ కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది ఈ కొత్త ఎయిర్‌పోర్ట్ కి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టాలనే నిర్ణయం తీసుకుంది ఈ ఎయిర్‌పోర్ట్ ద్వారా ప్రయాణించే ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడు అల్లూరి సీతారామరాజు గారి పేరుతో ప్రజా సేవకు దేశ సేవకు కూడా స్ఫూర్తి పొందుతారని తెలియజేస్తున్నాను
0: సాధ్యం बीते 12 ईयर्स में देश के एविएशन सेक्टर ने असाधारण प्रगति की है। 2014 तक देश में केवल 74 एयरपोर्ट ऑपरेशनल थे। आज ये संख्या 166 है। एक समय था जब हवाई उड़ानें सिर्फ बड़े शहरों तक सीमित थी। एनडीए सरकार में आज छोटे शहर के साधारण लोग भी फ्लाइट से आ जा रहे हैं
1: मित्रुलारा गत 12 సంవత్సరాల్లో దేశంలో విమానయాన రంగం ఒక అసాధారణమైన పురోగతిని సాధించింది 2014 వరకు దేశంలో కేవలం

0: 64 ఎయిర్పోర్ట్లు ఆపరేషనల్ గా ఉంటే ఈ రోజు ఆ సంఖ్య పెరిగి 166 ఎయిర్పోర్ట్లకి చేరుకుంది. ఒకప్పుడు విమానాశ్రయాలు, విమాన ప్రయాణాలు పెద్ద నగరాలకే పరిమితం అయ్యేవి. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో చిన్న పట్టణాల నుంచి సాధారణ ప్రజలు కూడా విమానాల్లో ప్రయాణిస్తున్నారని తెలియజేస్తున్నాను.
1: 12 ఇయర్స్ మే సిర్ఫ్ ఎయిర్పోర్ట్ కి సంఖ్య నహీ బడీ హై. హమారీ ఉడాన్ యోజన కే కారణ్ ఆజ్ గరీబ్ పరివార్ కే లోగో కో భీ జహాజ్ మే బైఠనే కా అవసర్ మిల్ రహా హై. ఇస్ యోజన నే గరీబ్ సే గరీబ్ కో అప్నా సప్నా పూరా కర్నే మే మదద్ కీ హై. కుచ్ దిన్ పహలే హీ సర్కార్ నే ఉడాన్ యోజన కే దూసరే ఫేజ్ కీ శురూఆత్ కీ హై. ఇస్ పర్ భీ 29,000 కరోడ్ రూపీస్ ఖర్చ్ కియే జాయేంగే.
0: మిత్రులారా, ఈ 12 సంవత్సరాల్లో కేవలం ఎయిర్పోర్ట్ స్థలక సంఖ్య మాత్రమే పెరగలేదు, మన ఉడాన్ పథకం వల్ల పేద కుటుంబాలకు చెందిన ప్రజలు కూడా మొదటిసారి విమానంలో ప్రయాణించే అవకాశం వాళ్ళందరూ పొందారు. ఈ పథకం అత్యంత పేదవారికి తమ కలలు నిజం చేసుకునే అవకాశం కూడా కల్పించింది. కొద్ది రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం ఉడాన్ పథకం తాలూకా ఫేజ్ 2ని కూడా ప్రారంభించింది. దీని ద్వారా దేశంలో 29,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతుందని తెలియజేస్తున్నాను.
1: సాథ్యో, ఏవియేషన్ సెక్టర్ మే దేశ్ నే ఏక్ ఔర్ బడా మైల్స్టోన్ హాసిల్ కియా హై. కుచ్ హీ దిన్ పహలే కాశీ మే జీ స్పోక్ ఎయిర్పోర్ట్ మోడల్ కా శుభారంభ హువా. ఆజ్ వహీ మోడల్ పంజాబ్ కే అమృత్సర్ తక్ పహుంచ్ గయా హై. इससे अमृतसर से 25 से ज्यादा इंटरनेशनल डेस्टिनेशन जुड़ जाएंगे. मैं इस उपलब्धि के लिए आंध्र की इस धरती से पंजाब के लोगों को भी बधाई देता हूं.
0: मित्रों,
1: हमारे आंध्र प्रदेश के पास हमेशा से विकसित भारत का ग्रोथ इंजन बनने का सामर्थ्य रहा है. आंध्र प्रदेश के विकास के लिए हमारे प्रयास డబల్ ఇంజిన్ కి స్పీడ్ సే ఆగే బడే. ఇస్కే లియే మేనే ఆంధ్ర కే లోగో సే డబల్ ఇంజిన్ సర్కార్ కా ఆశీర్వాద్ మాంగా థా. ఔర్ ఆజ్ చంద్రబాబు నాయుడు జీ కే నేతృత్వ మే, పవన్ కళ్యాణ్ జీ కే నేతృత్వ మే ఎన్డీఏ కి పూరి టీమ్ ఆంధ్రప్రదేశ్ కే లియే డబల్ స్పీడ్ సే కామ్ కర్ రహీ హై.
0: మిత్రులారా, విమానయాన రంగంలో దేశంలో మరో పెద్ద రైలు మైలురాయిని మనం సాధించాం. కొద్ది రోజుల క్రితమే కాశీలో ప్రారంభమైన స్పోక్ ఎయిర్పోర్ట్ మోడల్ ఈ రోజు పంజాబ్ లోని అమృత్సర్ వరకు కూడా విస్తరించింది. దీంతో అమృత్సర్ లో 25కి పైగా అంతర్జాతీయ గమ్యాలకు నేరుగా కనెక్ట్ అవ్వడానికి అవకాశం కలిగింది. ఈ విజయానికి ఆంధ్రప్రదేశ్ నేల నుంచే పంజాబ్ ప్రజలకు కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మిత్రులారా, వికసిత్ భారత్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ కూడా ఒక గ్రోత్ ఇంజిన్ గా నిలిచే సామర్థ్యం కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం డబుల్ ఇంజిన్ వేగంతో మా ప్రయత్నం ముందుకు సాగాలని నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కోసం ఆశీర్వాదాన్ని నేను కోరాను. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎన్డీఏ టీం మొత్తం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం డబుల్ వేగంతో పనిచేస్తుందని గర్వంగా తెలియజేస్తున్నాను.
1: साथियों, आज देश ब्लू इकोनॉमी को लगातार मजबूत कर रहा है. हमारा विजन है कि पूरा क्षेत्र कोस्टल इकोनॉमिक कॉरिडोर के रूप में विकसित हो. इसी लक्ष्य के साथ विशाखापट्टनम से कृष्णापट्टनम तक हमारे पुराने पोर्ट्स को आधुनिक रूप दिया जा रहा है. इसके अलावा मुलापेटा और रामायापट्टनम में हम नए पोर्ट भी बना रहे हैं.
0: మిత్రులారా, ఈ రోజు దేశం బ్లూ ఎకానమీని నిరంతరం బలోపేతం చేస్తుంది. మా విజన్ ఈ మొత్తం ప్రాంతాన్ని ఒక కోస్టల్ ఎకనామిక్ కారిడార్ గా అభివృద్ధి చేయడం. ఈ లక్ష్యంతో విశాఖపట్నం నుంచి కృష్ణపట్నం వరకు మన పాత పోర్ట్స్ అన్నిటినీ కూడా ఆధునీకరిస్తున్నాం. అదే సమయంలో మూలపేట మరియు రామాయపట్నంలో కొత్త పోర్ట్స్ ని కూడా మనం నిర్మించబోతున్నాం.
1: సాధ్యం పోర్ట్ డెవలప్మెంట్ కే సాత్ సాత్ పూరే ఆంధ్ర మే హైవే ఔర్ ఎక్స్ప్రెస్ వే కా నెట్వర్క్ తయారు హో రహా హై. విశాఖపట్నం రాయపూర్ ఎక్స్ప్రెస్ వే జైసే ప్రాజెక్ట్

0: మిత్రులారా, ఈ ప్రాంతం మొత్తం దేశంలోని ప్రధాన పారిశ్రామిక కేంద్రాలతో మరింత సులభంగా అనుసంధానం అవ్వడానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 100,000 కోట్ల రూపాయలు విలువైన రైల్వే ప్రాజెక్ట్స్ తాలూకా పనులు కూడా జరుగుతున్నాయి. రాష్ట్రంలో రైల్వే నెట్వర్క్ అంతా ఇప్పటికీ పూర్తిగా ఎలక్ట్రిఫికేషన్ అయ్యింది. అదేవిధంగా 70కి పైగా రైల్వే స్టేషన్లు కూడా ఆధునీకరిస్తున్నాం.
1: సాథియో, ఆది క్షేత్ర కే వికాస్ మే పిఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ భీ బడి భూమిక నిభా రహా హై. పిఎం గతి శక్తి కే మాధ్యమ్ సే ఇస్ పూరే క్షేత్ర మే రేల్, పోర్ట్ ఆర్ ఎయిర్పోర్ట్ కో ఏక్ సాథ్ జోడా జా రహా హై. జబ్ యహాన్ యే ఆధునిక లాజిస్టిక్ నెట్వర్క్ తయార్ హో జాయేగా తో ఉద్యోగో కో బెహతర్ కనెక్టివిటీ మిలేగీ, కిసానో కో ఫాయదా హోగా ఆర్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ భీ బడేగా.
0: మిత్రులారా, ఈ ప్రాంత అభివృద్ధితో పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. పిఎం గతిశక్తి ద్వారా రైల్ గాని, పోర్ట్ గాని, ఎయిర్పోర్ట్లు గాని ఒక సమగ్ర నెట్వర్క్ గా అనుసంధానం చేస్తున్నాం. ఈ ఆధునిక లాజిస్టిక్స్ నెట్వర్క్ పూర్తయిన తర్వాత పరిశ్రమలకు మరింత మెరుగైన కనెక్టివిటీ లభిస్తుంది, రైతులకి ప్రయోజనం చేకూరుతుంది, అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి కూడా మరింత పెరుగుతుంది.
1: సాథ్యో, ఆంధ్రప్రదేశ్ హమేషా భవిష్య కి సోచ్ రఖనే వాలా ప్రదేశ్ రహా హై. సాఫ్ట్వేర్, ఐటీ ఆర్ టెక్ సెక్టర్ మే ఆంధ్ర కే యువాఓ నే పూరీ దునియా మే అప్నా డంకా బజాయా హై ఆర్ ఇస్లియే సర్కార్ యహాన్ కే టాలెంట్ కో ఆంధ్రప్రదేశ్ కి డెవలప్మెంట్ పవర్ సే జోడ్నా చాహతీ హై.
0: మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ ఎప్పటి నుంచో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగే రాష్ట్రం. సాఫ్ట్వేర్ గాని, ఐటీ గాని, టెక్ రంగాల్లో గాని ఆంధ్రప్రదేశ్ యువత ప్రపంచ వ్యాప్తంగా తన ప్రతిభను చాటుకున్నారు. అందుకే ఇక్కడ యువత తాలూకా ప్రతిభను ఆంధ్రప్రదేశ్ తాలూకా అభివృద్ధి శక్తితో అనుసంధానం చేయాలని ప్రభుత్వం కోరుకుంటుంది.
1: హమారే టాలెంటెడ్ యువాఓ కి ప్రతిభ కా లాభ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ దేశ్ కో జ్యాదా సే జ్యాదా మిలే యే బహుత్ ఆవశ్యక్ హై. ఇస్కే లియే హమారా ఫోకస్ అబ్ సెమీ కండక్టర్ జేసే ఫ్యూచరిస్టిక్ టెక్ ఇండస్ట్రీ పర్ హై. విశాఖపట్నం మే నయే సెమీ కండక్టర్ ప్లాంట్ కా శిలాన్యాస్ ఇసీ దిశా మే ఏక్ బహుత్ బడా కదమ్ హై.
0: మన ప్రతిభావంతులైన యువత సామర్థ్యం ఆంధ్రప్రదేశ్ కే కాకుండా దేశానికి మరింత ఉపయోగపడాలి. అందుకే ఇప్పుడు మా దృష్టి సెమీ కండక్టర్ వంటి ఫ్యూచరిస్టిక్ టెక్ ఇండస్ట్రీస్ పై ఉంది. విశాఖపట్నంలో కొత్త సెమీ కండక్టర్ ప్లాంట్ తాలూకా శంకుస్థాపన ఆ దిశగా ఒక గొప్ప అడుగుగా నేను భావిస్తున్నాను.
1: చంద్రబాబు కే నేతృత్వమే హమారా ఆంధ్ర అబ్ సాఫ్ట్వేర్ కే సాత్ సాత్ మ్యానుఫ్యాక్చరింగ్ కా భీ హబ్ బనేగా. ఇస్సే ఆంధ్ర మే ఫ్యూచరిస్టిక్ జాబ్స్ తయారు హోగీ, టెక్ ఇండస్ట్రీస్ కే లియే నయా వాతావరణ తయారు హోగా.
0: చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఇకపై మన ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్వేర్ హబ్ మాత్రమే కాదు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా కూడా ఎదగబోతుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో ఫ్యూచరిస్టిక్ జాబ్స్ సృష్టించబడతాయి, టెక్ ఇండస్ట్రీస్ కు అనుకూలమైన ఒక కొత్త ఈకో సిస్టమ్ కూడా ఇక్కడ ఏర్పడుతుంది.
1: సాథ్యో, వరల్డ్ ఇకానమీ మే కహీ పై కిసీ భీ గ్రోత్ సెంటర్ కా నిర్మాణ సిర్ఫ్ ఏక్ ఫ్యాక్టరీ సే నహీ హో సక్తా, ఉస్కే లియే ఏక్ పూరే ఇకోసిస్టమ్ కి జరూరత్ హోతీ హై. ఆజ్ ఆంధ్రప్రదేశ్ మే హమ్ గ్రోత్ కా వహీ ఇకోసిస్టమ్ తయార్ కర్ రహే హై. చంద్రబాబు నాయుడు జీ వ్యక్తిగత స్తర్ పర్ దిన్ రాత్ మెహనత్ కర్తే హై, ఇసీ కా పరిణామ హై ఆజ్ దునియా కి కై బడీ బడీ కంపెనీయా యహాన్ నివేశ్ కర్నే అకలీ ఆనా చాహతీ హై.
0: మిత్రులారా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఏ గ్రోత్ సెంటర్ అయినా ఒక్క ఫ్యాక్టరీతో నిర్మించబడదు. దానికోసం ఒక పూర్తి ఈకో సిస్టమ్ ని మనం ఏర్పాటు చేయాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో మనం అలాంటి గ్రోత్ ఈకో సిస్టమ్ నే నిర్మించబోతున్నాం. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా రాత్రి పగలు రాష్ట్రం కోసం కష్టపడుతున్నారు. దాని ఫలితంగానే ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రముఖ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నాయి.
1: సాథ్యో, యహాన్ సెమీకండక్టర్ కే సాత్ సాత్

0: एआई इंफ्रा और डेटा सेंटर पर भी काम हो रहा है। गूगल ने भी यहां $15 बिलियन के एआई और क्लाउड इंफ्रास्ट्रक्चर कैंपस की घोषणा की है। और भी कई ग्लोबल कंपनी यहां नई संभावनाएं देख रही हैं। इसका बहुत बड़ा फायदा आंध्र प्रदेश के साथ साथ देश के यूथ को हो रहा है।
1: मित्रुलारा, इक्कड सेमीकंडक्टर तो पाटू एआई इंफ्रास्ट्रक्चर डेटा सेंटर्स रंगाल्लो कूडा वेगंगा पनुलु जरुगुतुन्नायि। गूगल कूडा इक्कड $15 बिलियन विलुवैन एआई मरियु क्लाउड इंफ्रास्ट्रक्चर कैंपस नी एर्पाटु चेयबोतुंदि। इंका अनेक अंतर्जातीय कंपनीलु कूडा इक्कड कोत्त पेट्टुबडुलकु अवकाशालु चूस्तुन्नायि। दीनि वल्ल आंध्रप्रदेश युवते काकुंडा देश युवतकु कूडा ओक्क गोप्प प्रयोजनं कलगबोतुंदि।
0: साथियों, आंध्र की इंडस्ट्रियल ग्रोथ स्टोरी केवल डिजिटल टेक तक ही सीमित नहीं है। नकापल्ली में केंद्र सरकार बड़े फार्मा पार्क के लिए भी सहयोग दे रही है। इसे आंध्र प्रदेश देश के एक बड़े फार्मा हब के रूप में भी विकसित होगा।
1: मित्रुलारा, आंध्र प्रदेश इंडस्ट्रियल ग्रोथ स्टोरी काकुंडा डिजिटल टेक वर्क परिमितं काकुंडा नक्कपल्लीलो केंद्र प्रभुत्वं योक्क भारी फार्मा पार्क एर्पाटुकु कूडा सहकरिस्तुंदि। दींतो आंध्र प्रदेश देशंलोने ओक प्रमुख फार्मा हब गा एदगबोतुंदनि तेलियजेस्तुन्नानु।
0: ग्रीन एनर्जी की फील्ड में भी अकेले रायलसीमा क्षेत्र में 5 लाख करोड़ रुपए से ज्यादा का इन्वेस्टमेंट हुआ है। मैं आज आंध्र प्रदेश के आप सभी लोगों को फिर विश्वास दिलाता हूं, हमारी सरकार ऐसी हर संभावनाओं को साकार करने के लिए दिन रात ये डबल इंजन सरकार काम करती रहेगी।
1: ग्रीन एनर्जी रंग में कूड़ा ఒక్క రాయలసీమ ప్రాంతంలోనే 5 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చాయి। ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నేను మరోసారి హామీ ఇస్తున్నాను, ఇలాంటి ప్రతి అవకాశాన్ని నిజం చేయడానికి ఆ కలని సాకారం చేయడానికి మా ప్రభుత్వం ఈ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రాత్రి ప్రగలు కృషి చేస్తూనే ఉంటుందని తెలియజేస్తున్నాను।
0: సాధ్యం ఆజ్ ఆంధ్రప్రదేశ్ మే హర్ సెక్టర్ మే किस स्पीड से काम हो रहा है इसका अंदाजा आप इस बात से लगा सकते हैं कि पिछले 3 यात्राओं में ही मैंने 2 लाख करोड़ रुपीज के प्रोजेक्ट का शुभारंभ यहां किया है।
1: मित्रुलारा, ई रोजु आंध्र प्रदेश लो प्रति रंग लो एंत वेगंगा अभिवृद्धि जरुगुतुंदो మనం ఒక్కసారి అంచనా వేయాలనంటే ఈ ఒక్క విషయం గమనించండి। నా గత 3 పర్యటనల్లో 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు నేను ఎక్కడే ప్రారంభించానని తెలియజేస్తున్నాను।
0: ముజే ఖుషీ హై కి ఆంధ్ర కీ ఇస్ వికాస్ యాత్రా మే ఉత్తర్ ఆంధ్ర భీ సశక్త హో రహా హై। హమ్ విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ वीआर को देश के बड़े औद्योगिक केंद्र के रूप में विकसित कर रहे हैं। हमारा लक्ष्य है वीआर एशिया का प्रमुख इकोनॉमिक हब बने। ये एयरपोर्ट से लेकर सेमीकंडक्टर यूनिट तक इसी मिशन का हिस्सा है।
1: ये अभिवृद्धि प्रयाणों लो उत्तरांध्र कोड़ा मरिंत बलोपेतम अवुतुन्नंदुकु नाकेंतो आनंदंगा उंदी। మనం విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ ను దేశంలో ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి మనం చేస్తున్నాం। మన లక్ష్యం బీఆర్ ను ఆసియా ఖండంలోనే ఒక ప్రముఖ ఎకనామిక్ హబ్ గా తీర్చిదిద్దడం। దీనికి ఎయిర్‌పోర్ట్ నుంచి సెమీకండక్టర్ యూనిట్ వరకు జరుగుతున్న ప్రతి కార్యక్రమం ఆ లక్ష్యంలో భాగమే అనేది కూడా నేను తెలియజేస్తున్నాను।
0: సాధ్యం హమారి సర్కార్ కా మంత్ర హై ఇన్వెస్ట్మెంట్ సే एम्प्लॉयमेंट, इसलिए सरकार ने अपनी तरफ से भी इन्वेस्टमेंट बढ़ाया है और हम प्राइवेट सेक्टर को भी इन्वेस्टमेंट के लिए प्रेरित कर रहे हैं। आप भी जानते हैं जब इन्वेस्टमेंट बढ़ता है

0: तो मैन्युफैक्चरिंग बढ़ती है, मैन्युफैक्चरिंग बढ़ती है तो एक्सपोर्ट बढ़ता है, एक्सपोर्ट बढ़ता है तो रोजगार के नए अवसर बनते हैं, और रोजगार बढ़ता है तो लोगों की आमदनी बढ़ती है, परिवारों की जिंदगी बेहतर होती है। और आंध्र प्रदेश में हम यही होते देख रहे हैं।
1: मित्रुलारा, मा प्रभुत्वं तालूका मंत्रं పెట్టుబడి నుంచి ఉపాధి వరకు, అందుకే ప్రభుత్వం తనవంతుగా కూడా పెట్టుబడులు పెంచుకుంటూ పోతుంది. అదే సమయంలో ప్రైవేట్ సెక్టర్ తాలూకా పెట్టుబడులు కూడా వాళ్ళు ఇంకా ఎక్కువగా పెట్టేలా ప్రోత్సహిస్తుంది. మీ అందరికీ తెలుసు, పెట్టుబడులు పెరిగితే తయారీ రంగం పెరుగుతుంది, తయారీ రంగం పెరిగితే ఎగుమతులు పెరుగుతాయి, ఎగుమతులు పెరిగితే కొత్త ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఈ కొత్త ఉద్యోగ అవకాశాలు పెరిగితే ప్రజల తాలూకా ఆదాయం పెరుగుతుంది, ఆ పెరిగినప్పుడు కుటుంబం తాలూకా జీవితాలు మరింత మెరుగుపడతాయి. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఈ మార్పుని మనం కల్లారా చూస్తున్నాం.
0: సాధ్యం ముజే పూరా విశ్వాస్ హై. आज यहां जितने भी प्रोजेक्ट की शुरुआत हुई है, जिनकी नींव रखी गई है, वो सारे प्रोजेक्ट स्वर्ण आंध्रा और विकसित भारत के संकल्प को पूरा करने में बहुत बड़ा योगदान देंगे. चंद्रबाबू जी के नेतृत्व में आंध्र प्रदेश विकसित भारत के सपने को पूरा करने के लिए एक बहुत बड़ा ऊर्जा स्रोत बन रहा है. मैं एक बार फिर इन सभी परियोजनाओं के लिए आंध्र प्रदेश के लोगों को बहुत बहुत बधाई देता हूं, बहुत बहुत धन्यवाद.
1: मित्रुलारा, ఈ రోజు ప్రారంభమైన శంకుస్థాపన జరిగిన ప్రతి ప్రాజెక్ట్ కూడా స్వర్ణాంధ్ర మరియు వికసిత్ భారత్ సంకల్పాలను సాకారం చేయడంలో ఎంతో గొప్ప పాత్ర పోషిస్తుందనే నమ్మకం నాకుంది. మరి చంద్రబాబు నాయుడు గారి తాలూకా నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వికసిత్ భారత్ విజన్ కు ఒక పెద్ద పెద్ద శక్తిగా ఉజ్వలంగా ఉజ్వలిస్తుంది. మరోసారి ఈ అన్ని ప్రాజెక్టుల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు, అలాగే ఇక్కడికి విచ్చేసిన సోదర సోదరిమణులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కరిస్తున్నాను.
0: भारत माता की
1: जय,
0: भारत माता की
1: जय,
0: भारत माता की
1: जय.
0: बहुत बहुत धन्यवाद.

0: ಉತ್ತರಾಂಧ್ರನೇ ಉತ್ತಮ ಆಂಧ್ರಗ ತೀರ್ಚಿದಿದ್ದಾಲನೇ ಕೇಂದ್ರ ಪೌರ ವಿಮಾನಯಾನ ಶಾಖ ಮಂತ್ರಿ ಕಿಂಜರಾಪು ರಾಮ್ಮೋಹನ್ ನಾಯ್ಡು పిలుపుతో సంక్షేమం అభివృద్ధి జోడెద్దులుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాయని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాటతో నదుల అనుసంధానంతో నీటి కొరత తీరుస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాగ్దానంతో కొనసాగిన ప్రసంగాలు అనంతరం మాన్య ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ చేతుల మీదుగా అల్లూరి సీతారాం రాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం ఇతర శంకుస్థాపనలు ఆపై ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా రాకపోకలు సాగించే ప్రతి ప్రయాణికుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుని తలుచుకుని స్ఫూర్తిని పొందుతారనే ఆశాభావం వ్యక్తం చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఉత్తేజపూరిత ప్రసంగంతో వేదికపై కార్యక్రమాలు ముగిశాయి.
1: ఇది ముగింపు కాదు, ఆనంద విమానం గగనతలానికి ఎగిరింపు, అంతర్జాతీయంగా భారతీయ అభివృద్ధి ఎదిగింపుగా భావిస్తూ భారత ప్రధాని గౌరవనీయ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఉత్తరాంధ్ర విజయనగరం జిల్లా భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. తిరిగి ఆకాశవాణి స్టూడియోస్కి వెళ్దాం.
2: మీరింతవరకు గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారిచే విజయనగరం జిల్లా భోగాపురంలో శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు శ్రీ రాంభట్ల నృసింహశర్మ, కుమారి ఎన్ మణి. ఈ వ్యాఖ్యానం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారమైంది.

ఇదే ప్రసారంలో 1:30 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ ఇన్లో సినిమా పాటలు వింటారు. మహిళా శ్రోతలు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్ 2727244 2727288.

2:30 సైనిక్ మాధురి. అంశం లోక్గీత్. నిర్వహణ శ్రీమతి శిక్షా శర్మ.

అలాగే 3 గంటలకు ప్రాంతీయ వార్తలు వింటారు. తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాణిజ్య ప్రకటనలు.
1: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
0: ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.
2: అబ్ గరీబో కి జాయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థే, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ NCSE 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. NCSE, మీ ప్రతిభకు జాతీయ వేదిక.
2: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలికినా
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. RBI అంటుంది,
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: ఆకాశవాణి

విశాఖపట్నం కేంద్రం. మహిళా వాణి స్త్రీల కార్యక్రమం.

ఈనాటి మహిళావాణి శ్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ ఇళ్ల సినిమా పాటలు వింటారు. మహిళా శ్రోతలు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్ 2727244, అలాగే 2727288. విశాఖేతరులు అయితే 0891 జత చేసి ఫోన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక పాట విందాం.

0: హలో
1: హలో, బాగున్నారండి?
0: హలో, బాగున్నారండి?
1: శుభమధ్యాహ్నం.
0: శుభ మధ్యాహ్నం మీకు కూడాను. మీ పేరండి?
1: సుమలత అండి, కాకర్లో నుంచి.
0: ఓకేనండి. ఏ సినిమాలో పాట కావాలి?
1: గోవింద గోవింద సినిమాలోనండి. అందమా అందమా అందనట్టి అందమా, ఆ పాట కావాలండి.
0: ఓకేనండి, తప్పకుండా మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాను, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే, థ్యాంక్ యూ.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. బాగున్నారా?
1: బాగున్నామండి. మీరు?
0: మేము బాగున్నామండి. మీ పేరు చెప్పండి.
1: సూర్య కుమారి ఫ్రమ్ గాజువాక.
0: ఓకే, సినిమాలో పాట కావాలి మీకు?
1: దేశోద్ధారకుల మూవీలో స్వాగతం ధర ఆ సాంగ్ అండి.
0: ఓకేనండి.
1: నా భోగపురం విమానాశ్రయం ప్రారంభమవుతుంది కదా.
0: అవును, అయిపోయింది. చెప్పండి.
1: మనం చెప్పేద్దామండి.
0: అయ్యో, తప్పకుండా. ఓకేనండి. ఓకే, మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాను, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ.
1: నమస్తే.
0: నమస్తే.

0: బాగున్నామండి.
1: ఓకే, మీ పేరు చెప్పండి.
0: నా పేరు జ్యోతి అండి, పిఠాపురం నుంచి మాట్లాడుతున్నాను.
1: ఓకే, ఏ సినిమాలో పాట కావాలి?
0: సూర్యవంశంలో సాంగ్ కావాలండి.
1: ఓకే ఓకేనమ్మా, మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాను, వినండి.

0: హలో,
1: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. బాగున్నారా?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: బాగున్నానండి. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి నన్ని ప్రేణ మాట్లాడుతున్నాను మేడం.
0: ఓకేనండి. ఏ సినిమాలో పాట కావాలి?
1: రామరెడ్డి రాముడు అయితే మూవీ కనులలో వినిపిస్తారా మేడం?
0: ఓకే, తప్పకుండా. మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాను, వినండి.
1: ఓకే, థ్యాంక్స్ మేడం.
0: థ్యాంక్ యూ.

0: हेलो हेलो,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. బాగున్నారా?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా మేడం?
0: బాగున్నానండి. మీ పేరు చెప్పండి.
1: నా పేరు తెలిసెల పద్మావతి, విజయనగరం నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: ఓకేనండి. ఏ సినిమాలో పాట కావాలి?
1: బడిపంచు సినిమాలో అది బూచాడమ్మ బూచాడు మీకు ఎట్లా పాట మేడం?
0: తప్పకుండానండి. మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాను, వినండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి.

మీరు ఇంతవరకు మహిళావాణి హలో బాగున్నారా ఫోనిల్లో సినిమా పాటలు విన్నారు. ఈనాటి మహిళావాణి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: और बाजार तक पहुंच से जुड़ी समस्याओं का समाधान करने से जुड़ी पहलों पर सहमत हुए। यूक्रेन की राजधानी कीव पर रूस ने रात भर बैलिस्टिक मिसाइलों और ड्रोन से हमले किए। इसमें 9 लोगों की मौत हो गई और 22 घायल हो गए। ये हमला पूरे यूक्रेन में रूस के बड़े पैमाने पर मिसाइल और ड्रोन हमले के ठीक 2 दिन बाद हुआ है, जिसमें 10 नागरिकों की मौत हो गई थी और 50 से ज्यादा लोग घायल हो गए थे। रक्षा मंत्री राजनाथ सिंह ने आज राजश्री पुरुषोत्तम दास टंडन की जयंती पर श्रद्धांजलि अर्पित की है। श्री सिंह ने कहा कि देश सेवा के प्रति उनका समर्पण आने वाली पीढ़ियों के लिए हमेशा प्रेरणा का स्रोत बना रहेगा। और अंत में मुख्य समाचार एक बार फिर। प्रधानमंत्री नरेंद्र मोदी ने आंध्र प्रदेश के विजयनगरम जिले के भोगपुरम में ग्रीनफील्ड अल्लूरी सीताराम राजू अंतर्राष्ट्रीय हवाई अड्डे का उद्घाटन किया। प्रधानमंत्री ने आधारभूत ढांचे और ऊर्जा क्षेत्र के लिए 18,000 करोड़ रुपए की विभिन्न परियोजनाओं का भी शुभारंभ किया। जम्मू कश्मीर में कुलगाम जिले में कल हुए आतंकी हमले में घायल दूसरे मजदूर की मौत। 19 किलोग्राम के वाणिज्यिक एलपीजी गैस सिलेंडर की कीमत लगभग 200 रुपए कम हुई। उड़ीसा में महानदी के जलस्तर में लगातार बढ़ोतरी से बाढ़ की स्थिति गंभीर। और ताइपे ओपन बैडमिंटन में तन्वी शर्मा महिला सिंगल्स के फाइनल में पहुंची। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వాతావరణం. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు అందించిన వాతావరణ వివరాలు. వాల్తేర్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 31.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.1 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 1.4 మిల్లీమీటర్లు. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.4 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం చదురుమదురుగా వర్షం పడినట్లుగా నమోదైంది. వాతావరణం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి అక్కడక్కడ వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం కలదు. ఆంధ్ర తీర ప్రాంతాలలో సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులకు రాగల 5 రోజుల వరకు వాతావరణ సూచన ఏమీ లేదు. ఆంధ్రేతర ప్రాంతాలలో సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులకు రాగల 5 రోజుల వరకు వాతావరణ సూచన. దక్షిణ తమిళనాడు తీరాన తీరం వెంబడి, అలాగే దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలలో బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీస్తూ, ఈ గాలుల వేగం 60 కిలోమీటర్ల వరకు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని సూచించడమైనది. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సైనిక్ మాధురి.
2: सभी सैनिक भाइयों और बहनों को आपकी शिखा की ओर से स्नेह भरा नमस्कार। आज हम एक ऐसे विषय पर बात करने जा रहे हैं जो हमारी संस्कृति, हमारी परंपराओं और हमारी लोक स्मृतियों का जीवंत आधार है। और आज का विषय है लोकगीत, हमारी सांस्कृतिक धरोहर। लोकगीत का अर्थ है जनसाधारण द्वारा रचे गए, पीढ़ी दर पीढ़ी गाए जाने वाले गीत। ये गीत केवल गीत नहीं होते, बल्कि पूरे समाज की सामूहिक भावनाओं, परंपराओं, जीवन अनुभवों और लोक चेतना की अभिव्यक्ति होते हैं। लोकगीतों में हमारी मिट्टी की सौंधी खुशबू, लोक जीवन की सरलता और भारतीय संस्कृति की आत्मा बसती है। आइए आगे बढ़ने से पहले सुन लेते हैं एक प्यारा सा गीत।

ధ్వని ధ్వని ధ్వని ధ్వని ధ్వని ధ్వని ధ్వని ధ్వని ధ్వని ధ్వని ధ్వని ధ్వని ధ్వని ధ్వని ధ్వని ధ్వని ధ్వని ధ్వని ధ్వని ధ్వని ధ్వని ధ్వని ధ్వని ధ్వని ధ్వని ధ్వని ధ్వని ధ్వని ధ్వని ధ్వని ధ్వని ధ్వని ధ్వని ధ్వని ధ్వని ధ్వని ధ్వని ధ్వని ధ్వని ధ్వని ధ్వని ధ్వని ధ్వని ధ్వని ధ్వని ధ్వని ధ్వని ధ్వని ధ్వని ధ్వని ధ్వని ధ్వని ధ్వని ధ్వని ధ్వని ధ్వని ధ్వని ధ్వని ధ్వని ధ్వని ధ్వని ధ్వని ధ్వని

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పబ్లిక్ పరీక్షల్లో అనుచిత పద్ధతుల నివారణకు సంబంధించిన 2026 సవరణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ భోగాపురంలో నూతనంగా నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈ మధ్యాహ్నం ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ కలలను సాకారం చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను తగ్గిస్తున్నట్లు చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. సవరించిన ధరలు ఈ రోజు నుంచి అందుబాటులోకి వస్తాయి. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో అత్యుత్తమ ప్రతిభ చూపి పతకాలు సాధించిన మన క్రీడాకారులకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి అభినందన తెలియజేశారు. పబ్లిక్ పరీక్షల్లో అనుచిత పద్ధతుల నివారణకు సంబంధించిన 2026 సవరణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ బిల్లుకు పార్లమెంట్ గురువారం నాడు ఆమోదం తెలిపింది. పబ్లిక్ పరీక్షల్లో అక్రమ పద్ధతులకు పాల్పడే వారి పట్ల కఠిన వైఖరిని అవలంబిస్తూ శిక్షలు, విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు బిల్లు వీలు కల్పిస్తుంది. విద్యార్థుల సురక్షిత భవిష్యత్ లక్ష్యంగా చట్టపరంగా పటిష్టమైన వ్యవస్థను రూపొందించి పరీక్షా విధానంలో పారదర్శకత, సమగ్రత, నిష్పాక్షికత ఉండేలా బిల్లు రూపొందించబడింది. అక్రమ పద్ధతులకు పాల్పడిన వారికి 10 ఏళ్ల వరకు కారాగారం, 10 కోట్ల రూపాయల జరిమానా, దోషుల ఆస్తి జప్తు వంటివి ఈ బిల్లులో భాగమయ్యాయి. రాష్ట్రపతి ఆమోదంతో న్యాయ మంత్రిత్వ శాఖ ఇందుకు సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా భోగాపురంలో నూతనంగా నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం టర్మినల్ బిల్డింగ్ను ఈ మధ్యాహ్నం ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయంలోని అత్యాధునిక సౌకర్యాలను పరిశీలించారు. 5,640 కోట్ల రూపాయల వ్యయంతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో నిర్మించిన ఈ విమానాశ్రయం ఏటా 60 లక్షల ప్రయాణికులకు సేవలు అందించే సామర్థ్యం కలిగి ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థలు, ఆటోమేటెడ్ బ్యాగేజ్ నిర్వహణ, బయోమెట్రిక్ ప్రాసెసింగ్ నూతన విమానాశ్రయం ప్రత్యేకతలు. అంతకుముందు అక్కడికి చేరుకున్న ప్రధానమంత్రికి రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సహా పలువురు కేంద్ర, రాష్ట మంత్రులు పాల్గొన్నారు. లక్షలాది ప్రజలు హాజరవుతున్న ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర సంస్కృతిని ప్రతిబింబించేలా 13,000 మంది ధింసా కళాకారులు చేసిన నృత్యం ఆకర్షణగా నిలిచింది. సభను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి భారీ మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ది ఊతంతో స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ కలలను సాకారం చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు.
1: मुझे पूरा विश्वास है आज यहाँ जितने भी प्रोजेक्ट की शुरुआत हुई है, जिनकी नींव रखी गई है, वो सारे प्रोजेक्ट स्वर्ण आंध्रा और विकसित भारत के संकल्प को पूरा करने में बहुत बड़ा योगदान देंगे. आंध्र प्रदेश विकसित भारत के सपने को पूरा करने के लिए एक बहुत बड़ा ऊर्जा स्रोत बन रहा है. मैं एक बार फिर इन सभी परियोजनाओं के लिए आंध्र प्रदेश के लोगों को बहुत बहुत बधाई देता हूं.
0: రాష్ట్రాన్ని ఆసియాలోనే అత్యుత్తమ పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం

0: ఆంధ్రప్రజలకు లాభాన్ని చేకూరుస్తోందని అన్నారు.
1: आज यहां करीब 18,000 करोड़ रुपीज की विकास परियोजनाओं का शुभारंभ, लोकार्पण और शिलान्यास हुआ है. एयरपोर्ट के साथ साथ ये प्रोजेक्ट आंध्र की रोड कनेक्टिविटी से भी जुड़े हैं. इनमें एनर्जी सिक्योरिटी से जुड़े प्रोजेक्ट भी हैं. ये विकास कार्य इस बात के प्रतीक है कि इस समय आंध्र किस स्पीड से आगे बढ़ रहा है.
0: కార్యక్రమంలో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త విమానాశ్రయ నిర్మాణం వల్ల ఇక ఉత్తరాంధ్రకు వలసలు పెరుగుతాయని అన్నారు.
2: ఉత్తరాంధ్రలో టూరిజం, ఫార్మా, నేషనల్ హైవేలు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, రైల్వే కనెక్టివిటీ, రేర్ ఎర్త్ మినరల్స్, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, అరకు, పాడేరు, సుందర ప్రాంతాలు లేనిదంటూ లేదు. వీటితో ఉత్తరాంధ్ర నుంచి వలసలు పోరు.
0: పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర ప్రజలకు సింహద్వారం వంటిదని, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ప్రధానమంత్రి ఈరోజు రాష్ట్రంలో మొత్తం 18,000 కోట్ల రూపాయలు విలువ చేసే పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ పర్యటన ముగిసిన అనంతరం ప్రధాని కర్ణాటక చేరుకుని అక్కడ స్వామి వివేకానంద సాంస్కృతిక యువ కేంద్రం వివేక స్మారకను ప్రారంభిస్తారు. 81,000 చదరపు అడుగుల ప్రాంతంలో ఏర్పాటైన ఈ కేంద్రంలో ఎగ్జిబిషన్ హాల్, 4D ఎక్స్పీరియన్స్ కేంద్రం, 700 మందికి సరిపడే సమావేశ మందిరం, గ్రంథాలయం, ధ్యానయోగ కేంద్రాలున్నాయి. ఇక పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే విద్యార్థులకు అవసరమయ్యే సౌకర్యాలను కూడా వివేక స్మారక కలిగి ఉంది. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు తగ్గించాయి. ఈ నిర్ణయం రెస్టారెంట్లు, హోటళ్లు, తదితర ఆహార వ్యాపార సంస్థలకు ఊరట కలిగిస్తుందని భావిస్తున్నారు. సవరించిన ధరలు ఈ రోజు నుంచి అందుబాటులోకి వస్తాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ వెల్లడించింది. కుల్గాం కేలం ప్రాంతంలో నిన్న సాయంత్రం జరిగిన ఉగ్రదాడిలో గాయాల పాలైన కార్మికులు 2 మృతి చెందారు. ఈ సంఘటన పట్ల లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ఒక్కో కుటుంబానికి కుల్గాం జిల్లా యంత్రాంగం ప్రకటించిన 6 లక్షల రూపాయల ఆర్థిక సహాయానికి అదనంగా ముఖ్యమంత్రి సహాయ నిధించి 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల పట్ల భారత్ ఆందోళన చెందుతున్నట్లు మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీకి తెలియజేశారు. నిన్న సాయంత్రం అరాక్చీతో జరిపిన టెలిఫోన్ సంభాషణలో వాణిజ్య నౌకలు, ప్రయాణికులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామని, ఇటువంటి చర్యలకు పాల్పడిన ఎవరినీ భారత్ సమర్థించబోదని అన్నారు. గత 24 గంటల్లో తమ భూభాగంలోకి సెవుటా నగరంలోకి 60,000కు పైగా మొరాకో శరణార్థులు ప్రవేశించడంతో స్పెయిన్ తీవ్ర అభ్యంతరం తెలియజేసింది. దాంతో వీటి కట్టడికి ఇటలీ సరిహద్దుల వద్ద రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ చర్య వల్ల వైమానిక సేవలు, నౌకా రవాణా ప్రభావితం కానున్నాయి. 29 ఐరోపా దేశాలకు సులభమైన రవాణా సదుపాయాన్ని అందించే స్పెయిన్ షెంజెన్ సౌకర్యం కూడా ప్రస్తుతం నిలిచిపోనుంది. ఇటలీ భద్రత, యూరోపియన్ యూనియన్ సరిహద్దులను కాపాడేందుకు ఈ చర్య అనివార్యమైందని ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజాని వెల్లడించారు. కట్టడి చర్యలు నెల రోజుల పాటు అమల్లో ఉంటాయని వివరించారు. గ్లాస్కోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారతీయ క్రీడాకారులు నిన్న అత్యుత్తమ ప్రతిభ కనపరిచి జూడోలో 2 బంగారు పతకాలు, జావెలిన్ త్రోలో 2 పతకాలు, డీకాథలాన్లో తొలి కాంస్య పతకాన్ని సాధించారు. కామన్వెల్త్ గేమ్స్లో తొలిసారి జూడో విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించిన అస్మితా డే, హర్ష్ సింగ్ చరిత్ర సృష్టించారు. ఇక మహిళల 57 కిలోల విభాగంలో యామిని మౌర్య మరో రజత పతకాన్ని అందించారు. అథ్లెటిక్స్లో ఒలింపియన్ నీరజ్ చోప్రా పురుషుల జావెలిన్ త్రోలో రజతాన్ని గెలుచుకోగా యశ్వీర్ సింగ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. డీకాథ్లాన్లో తేజస్వి శంకర్ కాంస్యాన్ని సాధించి క్రీడా చరిత్రలో తన పేరును లిఖించుకున్నారు. భారతీయ బాక్సర్లు అత్యుత్తమ ప్రదర్శనతో సెమీఫైనల్లో స్థానాలను ఖరారు చేసుకున్నారు. విజేతలకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందనలు తెలియజేశారు. స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, రచయిత రాజశ్రీ పురుషోత్తమ్ దాస్ టండన్ జయంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్ర్య సమరం ముమ్మరంగా సాగుతున్న రోజుల్లో స్ఫూర్తిని నింపే రచనలతో పురుషోత్తమ్ దాస్ జాతిని జాగృతం చేశారని

లండన్ జాతికి చేసిన సేవలను మరువజాలమని తరతరాలకు ఆయన స్ఫూర్తిగా నిలుస్తారని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఒడిశాలో వరద భీభత్సం కొనసాగుతోంది. రాష్టంలోని నదులు పొంగి ప్రవహిస్తుండటంతో అనేక గ్రామాలు నీట మునిగిపోయాయి. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ ఈరోజు హెలికాప్టర్ ద్వారా భద్రక్, బాలసోర్, జాజ్పూర్, కేంజర్ సహా ఇతర వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తున్నారు. అధికారులతో సహాయ పునరావాస చర్యలను సమీక్షిస్తున్నారు. కాగా ఇతర జిల్లాల్లో వరద నీరు తగ్గుముఖం పట్టడంతో తిరిగి మామూలు పరిస్థితులు నెలకొంటున్నాయి. గతరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో కేరళలో పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలు, వరద పరిస్థితులు నెలకొన్నాయి. 14 జిల్లాల్లో అతి భారీ వర్షాలు సూచిస్తూ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. 3 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. ముఖ్యాంశాలు మరోసారి. పబ్లిక్ పరీక్షల్లో అనుచిత పద్ధతుల నివారణకు సంబంధించిన 2026 సవరణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ భోగాపురంలో నూతనంగా నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈ మధ్యాహ్నం ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ కలలను సాకారం చేసుకునేందుకు కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను తగ్గిస్తున్నట్లు చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. సవరించిన ధరలు ఈ రోజు నుంచి అందుబాటులోకి వస్తాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తా బులెటిన్ వినవచ్చు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ కొత్త రికార్డులు నమోదు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలోని రాచర్ల అటవీ బీట్లో పులి మరణించిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం నమోదు గడువును ఈ నెల 15వ తేదీకి పొడిగించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఇక వార్తల్లోని వివరాలు. అభివృద్దిలో ఆంధ్రప్రదేశ్ కొత్త రికార్డులు నమోదు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానమంత్రికి తిమ్సా నృత్య ప్రదర్శనతో స్వాగతం పలికారు. అంతకుముందు విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రధానమంత్రి మాట్లాడుతూ,
1: ये धरती अल्लूरी सीताराम राजू की धरती है. अल्लूरी सीताराम राजू जी ने जिस धरती पर आदिवासी हितों के लिए अपना जीवन समर्पित किया, आज उसी धरती पर आंध्र प्रदेश के एक नए एयरपोर्ट की शुरुआत हो रही है. ये एयरपोर्ट आंध्र और उत्तर आंध्र की ग्रोथ का रनवे है. ये आंध्र के युवाओं के बेहतर भविष्य का लॉन्च पैड है. मैं आंध्र प्रदेश के लोगों को, देश के लोगों को बहुत बहुत बधाई देता हूं.
0: అంతకుముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, భోగాపురం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారమన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల కలలకు రెక్కలొచ్చాయని ఆయన పేర్కొంటూ,
2: మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్న ఎయిర్పోర్టు ఉత్తరాంధ్రకు ఒక మణిహారం, ఉత్తరాంధ్ర కలలకు రెక్కలొచ్చాయి. అద్భుతమైన ఎయిర్పోర్ట్ ఈ రోజు నిర్మాణం అయిందంటే ఇది ఉత్తరాంధ్రకి గర్వ కారణమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. కొత్త ఎయిర్పోర్ట్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టుకున్నాం. పేరు తలుచుకుంటేనే గుండె ఉప్పొంగుతుంది. గిరిజనులతో కలిసి ఆయన చేసిన స్వాతంత్ర పోరాటం దేశం ఎప్పటికీ మరిచిపోదు.
0: నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలోని గిద్దలూరు డివిజన్ రాచర్ల బీటులో పులి మరణించిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో పులుల పాత్ర అత్యంత కీలకమని, ఒక పులి ప్రాణం కోల్పోవడం ఆందోళన కలిగించే విషయమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఘటన అడవులు, వన్యప్రాణుల సంరక్షణ బాధ్యతను

0: మరోసారి గుర్తు చేస్తుందని చెప్పారు. పులి మరణానికి గల కారణాలను వెలికి తీయటానికి టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ను సమగ్ర పారదర్శక విచారణ నిర్వహించాలని ఆదేశించినట్లు వెల్లడించారు. విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంతో ప్రపంచం ఉత్తరాంధ్ర వైపు చూస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. విమానాశ్రయ ప్రారంభోత్సవం సందర్భంగా ఈరోజు నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఎడ్యూసిటీ ద్వారా ప్రపంచంలోని విమానరంగ సిబ్బందికి ఇక్కడే శిక్షణ ఇస్తారని చెప్పారు. 77,000 చదరపు అడుగులతో తయారవుతున్న విమానాశ్రయంతో ఎంతో మందికి ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొంటూ
1: 77,000 చదరపు అడుగులతో తయారవుతున్నటువంటి భోగాపురం విమానాశ్రయం ఎంతో మంది యువతి యువకులకి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఇక్కడ కలగబోతుంది. ఎడ్యూసిటీ ద్వారా రేపు భవిష్యత్తులో ప్రపంచంలో ఉన్నటువంటి ఏవియేషన్ వర్క్ ఫోర్స్ కి ట్రైనింగ్ మన ఉత్తరాంధ్రలో మన భోగాపురంలో జరగబోతుందని దానికి కూడా నేను ఎంతో గర్వపడుతున్నానని తెలియజేస్తున్నాను. అటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ రోజు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ మన అందరికీ కూడా సింహద్వారంలా ఉందని తెలియజేస్తున్నాను.
0: ప్రస్తుత

0: వచ్చే అవకాశం ఇక్కడ కలగబోతుంది. ఎడ్యూసిటీ ద్వారా రేపు భవిష్యత్తులో ప్రపంచంలో ఉన్నటువంటి ఏవియేషన్ వర్క్ ఫోర్స్ కి ట్రైనింగ్ మన ఉత్తరాంధ్రలో మన భోగాపురంలో జరగబోతుందని దానికి కూడా నేను ఎంతో గర్వపడుతున్నానని తెలియజేస్తున్నాను. అటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ రోజు ఈ భోగాపురం ఎయిర్పోర్టు మన అందరికీ కూడా సింహద్వారంలా ఉందని తెలియజేస్తున్నాను.
1: ప్రస్తుత ఖరీఫ్ సీజన్కు సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద వరి మినహా నోటిఫై చేసిన అన్ని ఖరీఫ్ పంటలకు బీమా నమోదు గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. వాస్తవానికి ఈ పంటలకు బీమా నమోదు గడువు జులై 31 ముగియాల్సి ఉండగా రాష్టంలో ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రాష్ట ప్రభుత్వం కేంద్ర వ్యవసాయ శాఖతో పాటు బీమా సంస్థలతో గడువు పొడిగింపునకు చర్చలు జరిపిందని వెల్లడించారు. రెండు వేల 2047 నాటికి మాదక ద్రవ్య రహిత భారతదేశ నిర్మాణ లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు దేశవ్యాప్తంగా నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అభియాన్ను ప్రారంభించనున్నారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల భాగస్వామ్యంతో మైభారత్ ఆధ్వర్యంలో 100 వారాల పాటు ఈ జాతీయ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ తెలిపింది. మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి యువతలో అవగాహన కల్పించడానికి, దేశ నిర్మాణానికి వారు దోహదపడేలా ప్రోత్సహించడానికి మేరా యువ భారత్ దేశవ్యాప్త నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మేరా యువ భారత్ రాష్ట డైరెక్టర్ వెంకట్ ఉజ్వల తెలిపారు. విజయవాడలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: నషా ముక్త్ అభియాన్ వికసిత్ భారత్ సంకల్ప్ ప్రోగ్రామ్స్ టుమారో ఆనరబుల్ పిఎం సర్ విల్ అడ్రెస్ ద యూత్ ఆఫ్ దిస్ కంట్రీ ఎస్పెషలీ టు ఎరాడికేట్ డ్రగ్స్ అండ్ క్యాంపెయిన్ మోడ్ ప్రోగ్రామ్ టు జనరేట్ అవేర్నెస్ ఫర్ డ్రగ్ డి అడిక్షన్. సో యూత్ ఆర్ అపీల్డ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ టు ఇన్వాల్వ్ టు గెట్ ఇన్ టచ్ విత్ డిస్టిక్ ఆఫీసర్స్ ఆఫ్ మై భారత్ డిస్టిక్ యూత్ ఆఫీసర్స్ ఆర్ యూ కెన్ లాగిన్ టు myBharat.gov.in అండ్ యూ కెన్ టేక్ ఎ ప్లెడ్జ్ ఆన్లైన్ అండ్ యూ కెన్ జనరేట్ ఎ సర్టిఫికెట్ ఆల్సో. సో దిస్ ఇస్ ఎ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ అండ్ బిన్ opportunity for every youth to participate in this beautiful program.
1: ఉత్తరాంధ్ర జిల్లాలు మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పింఛన్ల పంపిణీ ఈ రోజు కొనసాగుతోంది. ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల సిబ్బంది లబ్ధిదారులకు ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కలెక్టర్ చెదలవాడ నాగరాణి పాలకోడేరు మండలం విస్సా కోడేరులో లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. అలాగే శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం జానకంపల్లి గ్రామంలో కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ లబ్ధిదారులకు పింఛను నగదును అందజేశారు. స్వాతంత్ర్యోద్యమ కాలంలో తన ప్రసంగాలతో యువతలో స్ఫూర్తి రగిలించిన లోకమాన్య బాలగంగాధర్ తిలక్ వర్ధంతి ఈరోజు. 1856 జులై 23వ తేదీన బొంబాయి సమీపంలోని రత్నగిరి పట్టణంలో జన్మించిన ఆయన స్వరాజ్య సాధన దిశగా ప్రజలను ముందుకు నడిపించారు. స్వరాజ్యం నా జన్మ హక్కు అని నినదించి దానిని ఎప్పటికైనా సాధించి తీరుతామంటూ స్వాతంత్ర్యోద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించారు. సంపూర్ణ స్వరాజ్య ఉద్యమానికి పితామహుడిగా నిలిచిన బాలగంగాధర్ తిలక్ 1920 ఆగస్టు 1వ తేదీన తుదిశ్వాస విడిచారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో బీసీ వసతి గృహాలు, గురుకులాల్లో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు కాచి చల్లార్చిన నీరు, చల్లార్చిన తాగునీరు, తాజాగా తయారు చేసిన ఆహారాన్ని మాత్రమే అందించాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థుల్లో అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య సేవలు అందించాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ఏమాత్రం నిర్లక్ష్యం సహించేది లేదని స్పష్టం చేశారు. అర్హులైన పైప్డ్ నేచురల్ గ్యాస్ పీఎన్జీ వినియోగదారులకు దీపం పథకం లబ్ధిదారులకు ఇస్తున్న విధంగా రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పవర్ సరఫరాల శాఖ కార్యదర్శి కె కన్నబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల్లో పథకం అమలుకు అవసరమైన మార్గదర్శకాలను స్పష్టం చేశారు. ఆధార్తో అనుసంధానమైన బ్యాంకు ఖాతాల్లో నగదు బదిలీ విధానంలో రాయితీ జమ చేయాలని సూచించారు. ఎల్పీజీ నుంచి పైప్డ్ నేచురల్ గ్యాస్కు మారే లబ్ధిదారులు తమ ఎల్పీజీ కనెక్షన్ సిలిండర్లను సంబంధించిన గ్యాస్ ఏజెన్సీలకు అప్పగించాలన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ కొత్త రికార్డులు నమోదు చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలోని రాచర్ల అటవీ వీటిలో పులి మరణించిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పథకం నగదు గడువును ఈ నెల 15వ తేదీకి పొడిగించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 3:20 దాటి 5 సెకండ్లు. ఈనాటి ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై రెండో ప్రసారం ప్రారంభం. అంతవరకు సెలవు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై సాయంత్రం ప్రసారాలు వింటారు. ప్రకటించిన కార్యక్రమం యువవాణి. యువజనుల కార్యక్రమం కొద్ది క్షణాల్లో. యువవాణి యువజనుల కార్యక్రమం

యోజనల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. నేను ఇప్పుడు మీకు సరికొత్త విషయాలను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ప్రతిరోజు కూడా కొత్తది నేర్చుకునే అలవాటు చేసుకోవాలి మనం. ఈ రోజుల్లో డిగ్రీ ఒకటి ఉంటే సరిపోదు కదా. ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు కొత్త విషయం నేర్చుకోవడానికి కేటాయించాలి. కంప్యూటర్ స్కిల్స్ కావచ్చు, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కావచ్చు, డిజిటల్ మార్కెటింగ్, ఏఐ టూల్స్, వీడియో ఎడిటింగ్, ఇలాంటి నైపుణ్యాలు భవిష్యత్తులో మంచి అవకాశాలను తెచ్చిపెడతాయి. చిన్న చిన్న కోర్సులతో ప్రారంభించి నేర్చుకున్నది ప్రాక్టికల్గా ఉపయోగించడం కూడా అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజు కొంచెం కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటే ఏడాది తర్వాత చాలా పెద్ద గొప్ప మార్పు కనిపిస్తుంది. నిరంతరం నేర్చుకోవడమే విజయానికి తొలిమెట్టు అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కార్యక్రమంలో ముందుగా ఛాలెంజ్ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన ఆచార్య ఆత్రేయ సాహిత్యం వింటారు. సంగీతం ఇళయరాజా.

ఎంత టాలెంట్ ఉన్నా సరే దాన్ని సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోతే వచ్చే అవకాశాలన్నీ మనం మిస్ అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకని మాట్లాడే తీరు కానీ వినే అలవాటు కానీ ఆత్మవిశ్వాసంతో అభిప్రాయం చెప్పడం చాలా ముఖ్యం. ప్రతిరోజు పుస్తకాలు చదువుతూ ఉండాలి, అలాగే న్యూస్ కూడా ఫాలో అవుతూ ఉండాలి. అద్దం ముందు మాట్లాడడం, స్నేహితులతో ఎప్పటికప్పుడు చర్చించుకోవడం వలన కమ్యూనికేషన్ స్కిల్

మెరుగుపడే అవకాశం ఉంటుంది. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఉద్యోగంలోనే కాదు జీవితంలో కూడా గొప్ప గౌరవాన్ని పొందే ఛాన్స్ ఉంటుంది. కార్యక్రమంలో ఇప్పుడు రోజా ఈ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత మోహన్ పాడిన రాజశ్రీ సాహితి ఉంటారు, సంగీతం ఏఆర్ రెహమాన్.

ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే, టైం అందరికీ ఒకేలా ఉంటుంది, కానీ దాన్ని సరిగ్గా ఉపయోగించేవారే ముందుకు వెళ్ళగలుగుతారు. ప్రతిరోజు కూడా ఏ రోజు చేయాల్సిన పనులను వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ముఖ్యమైన పనులకు సంబంధించిన వాటికి ప్రాధాన్యతనిస్తూ ఉండాలి. సోషల్ మీడియా, మొబైల్ మీద ఎక్కువసేపు టైంని వేస్ట్ చేసుకోకుండా చదువుకోవడం, స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవడం, హెల్త్ గురించి కాడ కాస్త కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండడం, టైంని ఎక్కువగా గౌరవించే వ్యక్తుల్ని మనం గౌరవిస్తూ ఉంటే, గుర్తిస్తూ ఉంటే, మనం ఫాలో అవుతూ ఉంటే మనకి కూడా సక్సెస్ అనేది అదే రేంజ్లో దొరుకుతుంది అనేది ఇందులో ఇంటర్నల్గా ఉండే మరొక విషయం. అనురాగ దేవత సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి సుందరరామూర్తి సాహిత్యం, సంగీతం చక్రవర్తి.

సరే, ఎప్పటికప్పుడు చదువుకుంటూ ఉండాలి, కొత్త విషయాలను తెలుసుకోవాలి అని చెప్పావు కదా. కేవలం బుక్స్ సరిపోతే చదువుకుంటే సరిపోతుందా అని చాలామందికి ఒక డౌట్ వస్తుంది. నేర్చుకున్న విషయాన్ని ఎప్పటికప్పుడు ఇంప్లిమెంట్ చేస్తూ ఉండాలి. ఇంటర్న్షిప్లు చేయడం, చిన్న చిన్న ప్రాజెక్టులు చేస్తూ ఉండడం, వాలంటీర్గా పనిచేస్తూ ఫ్రీలాన్స్ వర్క్స్ని టేకప్ చేస్తూ ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేస్తూ ఉండాలి. ఈ ఎక్స్పీరియన్స్ ఇంటర్వ్యూస్లో మనకి స్పెషల్గా ప్రత్యేకంగా ఒక ప్లాట్ఫామ్ని గుర్తింపునిస్తుంది. తప్పులు చేయడానికి భయపడకుండా వాటి నుంచి ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండడమే మనం చేయాల్సిన పని అని చాలామంది ఎక్స్పీరియన్స్ పొందిన వాళ్ళు, ఇందులో ఎక్స్పర్ట్స్ చెబుతున్నటువంటి గొప్ప మాట. కార్యక్రమంలో ఇప్పుడు జీవన జ్యోతి.

ఈ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యం అంటారు, సంగీతం కెవి మహాదేవన్.

ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి అని చెప్పిన నేను మీకు మరో మాట చెప్తున్నాను. స్కిల్స్తో పాటు మంచి యాటిట్యూడ్ని కూడా మనం డెవలప్ చేసుకోవాలి. మంచి మ్యాన్కైండ్, మంచి మనస్తత్వం, ఇవి చాలా అవసరం. అపజయం వచ్చినప్పుడు నిరుత్సాహపడిపోకుండా దాన్ని ఒక లెసన్గా తీసుకోవాలి. ప్రతిరోజు నిర్ణయించిన పనిని ఎప్పటికప్పుడు పూర్తి చేసేలా అలవాటు పడాలి. మనం క్రమశిక్షణను అలవాటు చేసుకోవాలి. అలాగే హెల్త్, ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ ఉంచాలి. వ్యాయామం చేస్తూ ఉండాలి, టైంకు నిద్రపోతూ ఉండాలి, పాజిటివ్గా ఆలోచన విధానాన్ని అలవాటు చేసుకోవాలి. కష్టపడే తత్వాన్ని, క్రమశిక్షణ కలిసి వస్తే ఎవరికైనా సరే, ఎలాంటి టార్గెట్ అయినా సరే సులువుగా నెరవేరిపోయి అందిపుచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది నిపుణులు చెబుతున్న మాట. సరే, ఇప్పుడు గ్రీక్ వీరుడి సినిమా కోసం హేమచంద్ర, ఎంఎం మానస పాడిన అనంత శ్రీరామ్ సాహిత్యం వింటారు. సంగీతం తమన్, ఈ పాటను తమన్ కూడా పాడాడు.

మీకు ముగింపుకు ఒక మాట చెప్తాను. యూత్, మనం కేవలము డబ్బు సంపాదించడంలోనే ఎక్కువగా దృష్టి పెట్టకూడదు. నేర్చుకునే నైపుణ్యాన్ని, స్కిల్స్ని, ఈరోజు ఎంత గొప్పగా స్కిల్స్ని మనం పెంచుకుంటే రేపటి విజయానికి అదే బలమైన పునాది అవుతుంది అనే విషయాన్ని ఎవరైతే గుర్తుంచుకుంటారో, ఎవరైతే అలా ముందుకు సాగుతారో వారికి ఎప్పుడూ కూడా సక్సెస్ అనేది టాప్ రేంజ్లో ఉంటుందనేది గుర్తుంచుకోవాలి. మరిన్ని మంచి విషయాలతో మళ్ళీ మనం మాట్లాడుకుందాం. టేక్ కేర్.

మీరింతవరకు యువవాణి యువజనుల కార్యక్రమం విన్నారు. ఈ ప్రసారంలో సినిమా పాటల కార్యక్రమం ఎప్పుడెప్పుడు ఉంటుందనేది మళ్ళీ చెప్తాను. కార్యక్రమంలో ఇప్పుడు సంధ్యా రాగాలు 1980-2000 సంవత్సరం మధ్యకాలంలో విడుదలైన కొన్ని సినిమాల్లోని పాటల్ని ఇప్పుడు మీరు వినబోతున్నారు.

0: మీరు విన్న పాట సప్తపది సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసుసిల పాడింది. వినబోయే పాట మయూరి సినిమా కోసం ఎస్ జానకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడింది.
1: ధి ధి తై తా తై ధి తి తై.

మనం సంధ్యారాగాలు శీర్షికన 1980-2000 మధ్యకాలంలో విడుదలైన సినిమాల్లో నుంచి కొన్ని పాటలను వింటున్నాం. వినబోయే పాట శివ. ఈ సినిమా కోసం ఇళయరాజా సంగీత సారథ్యంలో వేటూరి సుందరరామూర్తి సాహిత్యాన్ని ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాటగా వింటారు.

కార్యక్రమంలో ఇప్పుడు క్షణం క్షణం సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం సంగీతం ఎంఎం కీరవాణి.

ఆదిత్య 369. ఈ సినిమా కోసం ఇళయరాజా సంగీత సారథ్యంలో వేటూరి సుందరరామూర్తి సాహిత్యాన్ని జిక్కి ఎస్పి శైలజ పాటగా వింటారు.

మీరింతవరకు సంధ్యా రాగాలు 1980-2000 మధ్యకాలంలో విడుదలైన కొన్ని సినిమాల్లో నుంచి పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు వాతావరణ వివరాలు తెలుసుకుంటారు. విశాఖపట్నం వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు అందించిన సమాచారం మేరకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలు, యానాం తీర ప్రాంతాల్లో ఆకాశం ప్రధానంగా మేఘావృతమై ఉండి అక్కడక్కడ జల్లులు లేదా వర్షంతో కూడిన జల్లులు కురిసే సూచన ఉన్నట్లుగా పేర్కొన్నారు. విశాఖపట్నం వాల్టేర్లో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రత 29.3 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 26.1 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం గుర్తించతగ్గట్టుగా నమోదైంది. పౌర విమానయాన కేంద్రంలో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రత 30.2 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 26.4 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం గుర్తించతగ్గట్టుగా ఉంది. వాల్తేరులో నమోదైన తేమ శాతం 92% ఉంది. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన తేమ శాతం 82% ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలు, యానాం తీర ప్రాంతాల్లో సముద్రంలో చేపలు పట్టేవారికి ప్రత్యేకమైన వాతావరణ సూచన ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఈ ప్రసారంలో 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. తర్వాత8:40 తిరిగి 9:30 తెలుగు సినిమా పాటలు వింటారు. 8:15 దిస్ వీక్ ఇన్ పార్లమెంట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 అఖిల భారత సంగీత సభా కార్యక్రమంలో భాగంగా చిన్మయి సిస్టర్స్గా పేరొందిన ఉమా రాధిక గాత్ర యుగలం ప్రసారమవుతుంది.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. అనంతరం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. అనంతరం సంస్కృతంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి వెలువడతాయి.
1: This is Akashvani, the news read by Valsa Williams.

సారైతే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. వార్తల్లోని ముఖ్య అంశాలు. భోగాపురంలో నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. స్వర్ణాంధ్ర వికసిత్ భారత లక్ష్యాల సాధనకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం కీలక పాత్ర పోషిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గోదావరి ప్రవాహం అంతకంతకు పెరుగుతుండటంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. వార్తల వివరాలు. విజయనగరం జిల్లా భోగాపురంలో నూతనంగా నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం పీపీపీ పద్ధతిలో 5,640 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో నిర్మించిన ఈ విమానాశ్రయం ఏటా 60 లక్షల మంది ప్రయాణికుల రాకపోకల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ ఆధారిత వ్యవస్థలు, బయోమెట్రిక్ ప్రాసెసింగ్, ఆటోమేటెడ్ లగేజ్ హ్యాండ్లింగ్ వంటి అత్యంత ఆధునిక సాంకేతిక వసతులతో ఈ ఎయిర్పోర్ట్ను తీర్చిదిద్దారు. విమానాశ్రయంలోని ప్రధాన అంశాలు, అత్యాధునిక సౌకర్యాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రధానమంత్రికి వివరించారు. అనంతరం ప్రధానమంత్రి రాష్ట్రంలో దాదాపు 18,000 కోట్ల రూపాయల విలువైన పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు దృశ్య మాధ్యమంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. విశాఖపట్నం తర్లువాడలో ఏఎస్ఐపి టెక్నాలజీస్ సెమీకండక్టర్ ప్యాకేజింగ్ టెస్టింగ్ యూనిట్కు శంకుస్థాపన చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్లో తొలి సెమీకండక్టర్ తయారీ కేంద్రం. కర్నూలులోని విండ్ సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ వ్యవస్థను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. అనంతపురంలో 2,500 మెగావాట్లు, కర్నూలులో 1,000 మెగావాట్ల సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ పథకాలను ప్రారంభించారు. ఖమ్మం దేవరాపల్లి గ్రీన్ఫీల్డ్ 4 వరుసల ఎక్స్ప్రెస్ వే, తాడిపత్రి 4 వరుసల బైపాస్ రహదారులను ప్రధానమంత్రి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రగతిపథంలో శరవేగంగా పయనిస్తోందని, భారీ మౌలిక వసతులు, పారిశ్రామిక అభివృద్ధి ద్వారా స్వర్ణాంధ్ర వికసిత్ భారత లక్ష్యాల సాధనకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భోగాపురంలో ఈరోజు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభించిన అనంతరం భారీ బహిరంగ సభనుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు. ఈ నూతన విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక రన్వే లాంటిదని, రాష్ట్ర యువత ఆకాంక్షలకు లాంచ్ ప్యాడ్గా నిలుస్తుందని నరేంద్ర మోదీ అభివర్ణించారు. స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరును ఈ విమానాశ్రయానికి పెట్టడం ద్వారా భావితరాల్లో దేశభక్తి, ప్రజాసేవ స్ఫూర్తి రగులుతుందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: అల్లూరి సీతారామరాజు జీనే ఆదివాసీ హితో కే లియే అప్నా జీవన్ సమర్పిత్ కియా. ఆజ్ ఉసీ ధర్తీ పర్ ఆంధ్రప్రదేశ్ కే ఏక్ నయే ఎయిర్పోర్ట్ కీ శురువాత్ హో రహీ హై. యే ఎయిర్పోర్ట్ యే ఆంధ్ర కే యువాఓ కే బెహతర్ భవిష్య కా లాంచ్ ప్యాడ్ హై. దేశ్ ఔర్ దునియా కా జో భీ నాగరిక్ ఇస్ ఎయిర్పోర్ట్ సే యాత్రా కరేగా ఉసే అల్లూరి సీతారామరాజు జీ కే నామ్ సే జన సేవా ఆర్ రాష్ట్ర సేవకి ప్రేరణ మిలేగి.
0: 2014లో దేశంలో 74గా ఉన్న విమానాశ్రయాల సంఖ్య ప్రస్తుతం 166కు చేరిందని, ఉడాన్ పథకం సామాన్యులకు సైతం విమాన ప్రయాణాన్ని చేరువు చేసిందని గుర్తు చేశారు. పీఎం గతిశక్తి కింద పోర్టులు, జాతీయ రహదారులు, రైల్వేస్, లాజిస్టిక్స్ అభివృద్ధి ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేస్తున్నామని ప్రధానమంత్రి తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులు అమలులో ఉన్నాయని, 70కి పైగా రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని తెలిపారు. విశాఖపట్నంలో సెమీకండక్టర్ ప్రాజెక్ట్, గూగుల్ ప్రతిపాదిత ఏఐ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్, నక్కపల్లిలో రాబోతున్న ఫార్మా పార్క్, గ్రీన్ ఎనర్జీ రంగంలో భారీ పెట్టుబడులతో రాష్ట్రం భవిష్యత్ సాంకేతిక కేంద్రంగా అవతరిస్తోందన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పూర్తి సహకారం అందిస్తున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, ఈ విమానాశ్రయంతో ఉత్తరాంధ్రకు పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు, కొత్త అవకాశాలు వస్తాయన్నారు. ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలిపిన ముఖ్యమంత్రి

0: మంత్రి, రాష్ట్రంలో భారీ అభివృద్ది ప్రాజెక్టులకు మద్దతుగా నిలుస్తున్న ప్రధానమంత్రికి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ 2047 లక్ష్యం ఖచ్చితంగా సాకారమవుతుందని, ఉత్తరాంధ్ర యువత దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నిర్ణీత సమయంలోగా అమరావతి పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి సందర్భంగా పేర్కొంటూ,
1: 2027 పోలవరాన్ని పూర్తి చేసి మన ప్రధాని చేతుల మీద జాతికి అంకితం చేస్తామని హామీ ఇస్తున్నాం. 2028 అమరావతి మొదటి దశ పనులన్నీ పూర్తి చేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తామని మీ అందరికి హామీ ఇస్తున్నాను. అల్లూరి సీతారామరావు స్ఫూర్తితో ఐక్యంగా అడుగేద్దాం, అటు కేంద్రం ఇటు రాష్ట్రం కలిసి ముందుకెళ్దాం.
0: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి ప్రవాహం అంతకంతకు

0: 2027 పోలవరాన్ని పూర్తి చేసి మన ప్రధాని చేతుల మీద జాతికి అంకితం చేస్తామని హామీ ఇస్తున్నాం. 2028 అమరావతి మొదటి దశ పనులన్నీ పూర్తి చేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తామని మీ అందరికి హామీ ఇస్తున్నాను. అల్లూరి సీతారామరావు స్ఫూర్తితో ఐక్యంగా అడుగేద్దాం, అటు కేంద్రం ఇటు రాష్ట్రం కలిసి ముందుకెళ్దాం.
1: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 12.6 అడుగుల నీటిమట్టం పెరిగింది. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజ్ 175 గేట్లు ఎత్తి 10 లక్షల క్యూసెక్లకు పైగా నీటిని దిగువకు వదులుతున్నారు. భద్రాచలం నుంచి భారీగా వరద వస్తుండటంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ప్రవాహం పెరుగుతోంది. రాత్రికి 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి యువతలో అవగాహన కల్పించడానికి నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమాన్ని రేపు నిర్వహిస్తున్నట్లు మేరా యువ భారత్ రాష్ట్ర డైరెక్టర్ వెంకట ఉజ్వల తెలిపారు. విజయవాడలో ఆయన ఈరోజు మాట్లాడుతూ కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడా మంత్రిత్వ శాఖకు సంబంధించిన మైభారత్ ఆధ్వర్యంలో సుమారు 10,000 చోట్ల దాదాపు 1,00,000 మంది యువతతో దృశ్య మాధ్యమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముచ్చటించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా విజయవాడ లోక్భవన్లో గవర్నర్తో కలిసి మైభారత్ కార్యకర్తలు నషాముక్తి ప్రతిజ్ఞ చేయనున్నట్లు చెప్పారు. దేశంలో మాదక ద్రవ్యాల నివారణలో యువతను భాగస్వాములను చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ను ప్రారంభించారని తెలిపారు. భోగాపురం వద్ద అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా పాడేరు ఐటీడీఏ ఆధ్వర్యంలో 13,000 మంది పాల్గొన్న దింసా నృత్య ప్రదర్శన గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించడం పట్ల గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి హర్షం వ్యక్తం చేశారు. దీనివల్ల గిరిజనుల సాంస్కృతిక వారసత్వానికి అంతర్జాతీయ స్థాయిలో విశిష్ట గుర్తింపు లభించిందన్నారు. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, కళావైభవం ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రాచుర్యం పొందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికి కృషి చేసిన ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, జిల్లా యంత్రాంగం, కళాకారులందరికీ మంత్రి అభినందనలు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భోగాపురంలో నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ లక్ష్యాల సాధనకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం కీలక పాత్ర పోషిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గోదావరి ప్రవాహం అంతకంతకు పెరుగుతుండటంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 8:30 జాతీయ వార్తలు వింటారు.

0: the day. And today being Saturday, we'll also be taking calls from you, our listeners, on any queries that you may have on business, economic and stock market matters. But do remember that we do not address stock or company specific queries. You can call us on these numbers 2331-4444, 2371-7117 and 2331-0464. These are Delhi numbers, so listeners do remember.
1: Agaswani Visakhapatnam Kendram Sayam Samiram.
2: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ NCSE 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. NCSE, మీ ప్రతిభకు జాతీయ వేదిక. ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ NCSE 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. NCSE, మీ ప్రతిభకు జాతీయ వేదిక. ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ NCSE 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. NCSE, మీ ప్రతిభకు జాతీయ వేదిక.
1: గుంజన్ ఈనాటి కార్యక్రమంలో టెహరావ్ కి ఆహామియాత్ కుచ్పల్ ఆప్నే లియే ఈ అంశంపై డాక్టర్ నిర్మలాదేవి చిట్టెళ్ళ గారి ప్రసంగం వింటారు.
3: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక. ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
4: ఏ ఆకాశవాణి కా విశాఖపట్నం కేంద్ర హే ప్రస్తుత హే హమారా హిందీ కార్యక్రమ గుంజన్. ఆజ్ ఆప్ సునేంగే డాక్టర్ నిర్మలా దేవీ చిట్టెల్లా సే ఠెహరావ్ కీ అహమియత్ కుచ్ పల్ అప్నే లియే పర్ ఏక్ వార్తా.
5: జీవన్ గతిశీల్ హే, పల్ పల్ బదల్తీ జిందగీ మే రఫ్తార్ కీ ఇస్ హోడ్ మే కహీ ఖో గయా హే ఠెహరావ్. హడబడీ హర్ చీజ్ మే, बेचैनी हर बात में, न कोई सुकून न कोई संतोष, प्रतिस्पर्धा के कारण ठहराव से वंचित रहते जाते हैं. जरा देखो इस नज़ारे को, सब कुछ ठहरा हुआ है. यह जल, यह आकाश और धरती, रुक जाओ कुछ देर ही यहीं, हर लालसा को त्याग कर. वाह, कितनी अद्भुत पंक्तियाँ हैं. కవి నే కితనా సహీ కహా హే, భాగ దౌడ్ కి ఇస్ జిందగీ మే కుచ్ దేర్ ఠెహర్నా హే. బహతా పానీ రమతా జోగీ, కభీ ఏక్ జగా నహీ టిక్ సక్తే ఠెహర్ సక్తే. యహ భీ కహా జాతా హే కి బహతా పానీ నిర్మల్ హోతా హే, ఉసీ

0: पानी जब स्थिर हो जाता है तो उसमें घुली मिट्टी नीचे बैठ जाती है और स्वच्छ पानी ऊपर तैरने लगता है। मन को रोकने पर यही होता है। सकारात्मक उपयोगी विचार प्रभावी होकर पूर्णता को प्राप्त होते हैं, जिससे जीवन को एक सार्थक गति मिलती है। कार्य करता है हमारा शरीर, लेकिन उसे चलाता है हमारा मस्तिष्क, और मस्तिष्क को चलाने वाला है मन। मन की उचित गति के अभाव में ना तो मस्तिष्क सही कार्य कर सकेगा और ना ही शरीर। इसलिए शरीर को सही गति प्रदान करने के लिए मन को रोकना और उसे सकारात्मकता प्रदान करना अनिवार्य है। जितना हम भागदौड़ करते हैं, उतना ही हम आनंद से कोसों दूर चले जाते हैं। जीवन में आनंद पाने के लिए जीवन की गति तथा विचारों के प्रवाह को नियंत्रित कर उन्हें संतुलित करना जरूरी होता है। यही हमें सहज होना सिखाता है। जब हम सहज होकर स्वचेतना से जुड़ते हैं, तब आत्मा में स्थिर हो पाते हैं। जब हम जीवन में ठहरना सीख जाते हैं, तभी हम बाहरी शोर से परे हटकर अपनी आत्मा की आवाज़ सुन पाते हैं और जीवन के प्रति एक गहरी कृतज्ञता एवं शांति का अनुभव करते हैं। यही वास्तविक आनंद है। अतः मन को सकारात्मक दिशा में ठहराएं, स्थिर करें, ऊर्जा का संचय करें, तनाव से मुक्त होकर आंतरिक प्रसन्नता को प्राप्त करें। भागती इस दौड़ में जरा ठहर कर तो देख, मंजिलों से परे रास्तों को समझ कर तो देख। मौन में छिपी है आत्मा की गूंज कहीं, आंतरिक शोर को शांत करके तो देख। ठहराव ही तो सृजन की पहली सांस है, खुद से मिलने का यही असली एहसास है। खुद से मिलने का यही असली एहसास है।
1: अभी आप सुन रहे थे डॉक्टर निर्मला देवी चिट्टिला से ठहराव की अहमियत कुछ पल अपने लिए पर एक वार्ता। इसी के साथ आज का गुंजन कार्यक्रम यहीं समाप्त होता है। अगले कार्यक्रम की प्रतीक्षा कीजिए।
2: మీరింతవరకు గుంజన్ విన్నారు. ఇప్పుడు ఫిట్నెస్ మంత్ర. నిజమైన ఆరోగ్యకరమైన డైట్ అంటే ఏమిటి? శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అందేలా సమతౌల్యమైనటువంటి ఆహారం తీసుకోవడం, మన రోజువారీ ఆహారంలో బియ్యం లేదా రాగి, జొన్న, సజ్జ లాంటి ధాన్యాలు, పప్పులు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పాలు లేదా పెరుగు, ఎగ్స్ తినే వాళ్ళని బట్టి, ప్రోటీన్లు అవసరాన్ని బట్టి తింటూ ఉండాలి. ఇవన్నీ కలిపి శరీరానికి శక్తిని అందించడంతో పాటు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. ప్రతిరోజు అల్పాహారం తప్పకుండా తీసుకోవాలి. ఉదయం భోజనం మానేయకుండా, శరీరం బలహీన పడిపోకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎవరి మటుకు వాళ్ళకే ఉంటుంది. మధ్యాహ్నం కూడా సమతుల్యమైన భోజనం తీసుకోవాలి. రాత్రి తేలికపాటి ఆహారం తీసుకుంటే జీర్ణక్రియ బాగుంటుంది అని నిపుణులు చెబుతున్నమాట. అలాగే రోజుకి కనీసం 2-3 లీటర్ల నీరు తాగడం, మంచినీళ్ళు తాగడం ఆరోగ్యానికి చాలా అవసరమని చెప్తున్నారు. ఇప్పుడు ఒక సినిమా పాట. గీతాంజలి సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడింది. సాహిత్యం వేటూరి సుందరరామూర్తి, సంగీతం ఇళయరాజా.

సరే, మనం సాయం సమీరం కార్యక్రమంలో వికాసం గురించి కూడా కాసేపు మాట్లాడుకుందాం. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అనేది కేంద్ర ప్రభుత్వం పేద బలహీన వర్గాల ప్రజలకు ఆర్థిక భద్రత కల్పించడానికి ప్రారంభించిన ఒక ముఖ్యమైన పథకం. ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు ఆహారం, ఆర్థిక సహాయం అందించడానికి ఈ పథకాన్ని అప్పట్లో అమలు చేశారు. ఈ పథకం ద్వారా అర్హులైన వారికి రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు ఉచితంగా బియ్యం, గోధుమలు, పప్పుధాన్యాలు ఇవ్వడం, దీనివల్ల కోట్లాది మంది పేద కుటుంబాలకు ఆహార భద్రత లభించడం అనేది జరిగింది. అవసరమైన సమయంలో ప్రజలకు అండగా నిలవడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. ప్రభుత్వం కాలానుగుణంగా ఈ పథకానికి సంబంధించిన నిబంధనలు, అమలు విధానంలో మార్పులు చేస్తూ వస్తోంది. అందువలన తాజా వివరాల కోసం సమీపంలోని రేషన్ దుకాణం లేదా అధికారికి సంబంధించిన సమాచారాన్ని పరిశీలిస్తే, వారిని వెళ్ళి కన్సల్ట్ చేస్తే ఈ అవకాశాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. కార్యక్రమంలో ఇప్పుడు మరొక పాటను మీకోసం వినిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సినిమా పేరు

0: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం 7:15 ఉంటుంది. కార్యక్రమంలో ఉత్తర కోస్తా జిల్లాలకు వర్షాభావ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంట ప్రణాళిక అంశంపై డాక్టర్ కెవి రమణమూర్తి, ప్రధాన శాస్త్రవేత్త, ప్రిన్సిపల్ వ్యవసాయ కళాశాల గారి ప్రసంగం.

7:45 సినిమా పాటలు, 8:15 ఢిల్లీ కేంద్రం నుంచి దిస్ వీక్ ఇన్ పార్లమెంట్, 8:40 తెలుగు సినిమా పాటలు వింటారు. 9:15 స్పాట్ లైట్, 9:30 స్వర్మాలిక సినిమా పాటలు. రాత్రి 10:00 అఖిల భారత సంగీత కార్యక్రమంలో భాగంగా చిన్మయీ సిస్టర్స్ గాత్ర యుగులం వింటారు. రేపటి ప్రసారాలను కొన్ని ముఖ్యాంశాలు. 6:00 దేశభక్తి గీతం, జయము జయము బృందగానం, రచన కరుణశ్రీ, సంగీతం శ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్. 6:10 భక్తి రంజని. రేపటి కార్యక్రమంలో సూర్యనారాయణ మేలుకొలుపు, సూర్యదండకం, సన్నతి గీతాలు వింటారు. చింతన 6:30 రేపటి కార్యక్రమంలో బైబిల్ సూక్తులు రెవరెండ్ డాక్టర్ రక్షణానందం గారిచే ప్రసారమవుతుంది. 6:35 పొలం పనులు రేపటి కార్యక్రమంలో, బెట్ట పరిస్థితుల్లో పశుపోషణ జాగ్రత్తలు శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే సమాచారం వింటారు. 7:00 ప్రసార విశేషాలు. 7:15 ఈ మాసపు పాట, చిన్ననాటి స్నేహితులం రచన శ్రీ ఎస్టీజి వరదరాజు, సంగీతం డాక్టర్ ద్వారం త్యాగరాజు, గాయకులు శ్రీ అంగడి శివప్రసాద్, శ్రీమతి మూల శ్రీలత. 7:20 ఉదయ సమీరాలు రేపటి కార్యక్రమంలో, రేపటి నేటి మాటలో భారతదేశ జాతీయ పతాక నిర్మాత పింగళి వెంకయ్య గారి జయంతి అంశం, న్యాయవాది నాటక నటుడు దర్శకుడు బళ్ళారి రాఘవ జయంతి అంశాలు ఉంటాయి. లేఖావళి శ్రోతల ఉత్తరాలకు సమాధానాలు, మా కార్యక్రమాలపై మీ స్పందనను 7416172999 నంబర్కి వాట్సాప్ ద్వారా స్పందించడానికి అవకాశం ఉంది. తర్వాత పుష్పంజలి భక్తి గీతాలు సమాచారం అని వింటారు. 8:30 పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖ సిహెచ్ శ్రీనివాసరావు గారిచే ప్రసారమవుతుంది. 8:35 కర్ణాటక సంగీతం సమన్వయ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 9:35 పాటల పల్లకి. 10:00 వార్తావాహిని. 10:30 ఆప్కీ మన్ పసంద్. 11:00 మధురిమ పాత తెలుగు సినిమా పాటలు. 12:10 మధుమంజరి తెలుగు సినిమా పాటలు. 12:40 భక్తి సంగీతం. రేపటి కార్యక్రమంలో శ్రీమతి ఏ నాగపార్వతి గారు పాడిన కొన్ని లలిత భక్తి గీతాలు వింటారు. 1:30 మహిళావాణి మహిళల కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో బ్రెస్ట్ ఫీడింగ్ అంశంపై డాక్టర్ ఐవి పద్మావతి గారితో పరిచయం, శ్రీమతి డి శ్రీదేవి గారిచే ప్రసారమవుతుంది. వాతావరణ వివరాలు 2:30 2:31 బాలభారతి పిల్లల కార్యక్రమంలో రేపు సిల్వర్ ఓక్స్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం. 3:00 తెలుగు నాటకం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. రేపటి సాయంకాలం ప్రసారంలో 5:00 యువవాణి, 5:30 సంధ్యారాగాలు. 5:55 ఉద్యోగ సమాచారం. 6:00 సమాచార వాణి. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:30 సాయం సమీరం. 7:00 ప్రసార విశేషాలు. 7:10 పల్లెసీమలు. వ్యవసాయదారుల కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో పంటల్లో పురుగులు, తెగుళ్ళు, జీవన ఎరువులు, విత్తన శుద్ధులు ప్రసంగం వింటారు. విజయనగరం వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం స్వాతి గారి చేత. 7:45 తిరిగి 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు. 8:00 దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ తెలుగు అనువాదం మనసులో మాట వింటారు. 8:30 జాతీయ వార్తలు తెలుగులో. 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు. రాత్రి 10:00 రవివాసరి అఖిల భారత సంగీత సభ కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో శ్రీ సుధాకర్ దేవల్చే ఖయాల్ గాత్రం ఉంటుంది. రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్య అంశాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. యువతకి ఉపాధి కల్పన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, తయారీ రంగాలపై దృష్టి కేంద్రీకరిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నషా ముక్త భారత్ అభియాన్ను ప్రధానమంత్రి రేపు ప్రారంభిస్తారు. స్వేచ్ఛ అంటే స్వార్థ ప్రయోజనాలు కాదని, దేశ ప్రయోజనాలను సర్వప్రథమం చేసుకోవడమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెప్పారు. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో

0: లూజ్ బాక్సర్లు జస్మిన్ లంబోరియా, ప్రీతి పవార్ బంగారు పథకాలు గెలుచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం మైసూర్లో స్వామి వివేకానంద కల్చరల్ యూత్ సెంటర్ వివేక్ స్మారకాన్ని ప్రారంభించారు. 1892 మైసూర్కు స్వామి వివేకానంద చారిత్రక సందర్శన జ్ఞాపకార్థంగా ఈ స్మారకాన్ని నిర్మించారు. ఆ సమయంలో ఆయన మైసూర్ దివాన్ సర్ కె శేషాద్రి అయ్యర్ను కలుసుకున్నారు. షికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనాలలో పాల్గొనడానికి అమెరికా ప్రయాణానికి మైసూర్ మహారాజు శ్రీ చామరాజేంద్ర వడియార్ నుంచి స్వామి వివేకానంద ఆర్థిక సహాయం పొందారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ స్వామి వివేకానంద నిజమైన భారత్ ఆత్మను ప్రతిబింబించారని చెప్పారు. దేశ యువత ప్రపంచ వృద్ధికి చోదక శక్తిగా నిలుస్తోందని ఆయన నొక్కి చెప్పారు.
1: స్వామి వివేకానందీ యువాఓ కీ శిక్షా కో రాష్ట్ర నిర్మాణ కా మజబూత్ ఆధార్ మాన్తే థే. ఉన్హోనే స్వయమే దేఖా థా కి కైసే దునియా కే దేశ్ అప్నే యువాఓ కో శిక్షిత్ బనా రహే. భారత్ కే యువానే ఏక్ లంబీ యాత్రా తయ్ కీ. ఆజ్ వో యువా దునియా కే వికాస్ కో గతి దే రహా హై.
0: అంతకుముందు ప్రధానమంత్రి వివేక స్మారకాన్ని తిరిగి చూశారు. అక్కడ స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ధ్యానంలో కాసేపు కూర్చుని అనంతరం స్మారక ప్రాంగణంలో మొక్క నాటారు. కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, గవర్నర్ థావర్చంద్ గెహ్లోట్, రామకృష్ణ మఠం అధ్యక్షుడు శ్రీమత్ స్వామి గౌతమానందజీ మహారాజ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి చెందుతోందని, పెద్ద ఎత్తున మౌలిక వసతులు, పారిశ్రామిక అభివృద్ధి ద్వారా స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ లక్ష్యాలను సాకారం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి తెలియజేశారు. విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. విమానాశ్రయం, రోడ్డు, ఇంధన మౌలిక సదుపాయాలతో సహా సుమారు 18,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్రాల, ఎన్డీఏ ప్రభుత్వాల హయాంలో జరుగుతున్న వేగవంతమైన పురోగతిని ప్రతిబింబిస్తున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ కొత్త విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఉత్తరాంధ్ర వృద్ధికి ఒక రన్వే లాంటిదని, రాష్ట్ర యువత ఆకాంక్షలకు ప్రయాణ వేదిక అని ఆయన అభివర్ణించారు.
1: ముజే పూరా విశ్వాస్ హై ఆజ్ యహాన్ జితనే భీ ప్రాజెక్ట్ కీ శురువాత్ హుయి హై, జిన్కీ నీవ్ రఖీ గయీ హై, వో సారే ప్రాజెక్ట్ స్వర్ణ ఆంధ్ర ఆర్ వికసిత్ భారత్ కే సంకల్ప్ కో పూరా కర్నే మే బహుత్ బడా యోగదాన్ దేంగే. ఆంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ కే సప్నే కో పూరా కర్నే కే లియే ఏక్ బహుత్ బడా ఊర్జా స్రోత్ బన్ రహా హై.
0: భవిష్య తరాల్లో దేశభక్తి, ప్రజాసేవాభావాన్ని నింపేందుకు విమానాశ్రయానికి స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టినట్లు మోదీ ప్రకటించారు. భారత్ పౌర విమానయాన రంగం వేగంగా విస్తరిస్తోందని, 2014లో 74గా ఉన్న ఆపరేషనల్ విమానాశ్రయాల సంఖ్య ఇప్పుడు 166 పెరిగిందని, ఉడాన్ పథకం ద్వారా సామాన్యులకు కూడా విమాన ప్రయాణం అందుబాటులోకి వచ్చిందని ప్రధానమంత్రి తెలియజేశారు. విశాఖపట్నంలో సెమీకండక్టర్ ప్రాజెక్ట్, గూగుల్ ప్రతిపాదిత ఏఐ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్, నక్కపల్లిలో రాబోయే ఫార్మా పార్క్, అలాగే హరిత ఇంధన రంగంలో భారీ పెట్టుబడుల గురించి కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారు. నషా ముక్త్ యువ ఫర్ వీక్స్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా 100 వారాల దేశవ్యాప్త జనభాగీదారీ ప్రచారానికి ఈ ప్రారంభోత్సవం నంది పలుకుతుంది. దేశవ్యాప్తంగా 10,000కు పైగా ప్రాంతాల నుంచి యువత ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మై భారత్ స్వచ్ఛంద కార్యకర్తలు, నేషనల్ సర్వీస్ స్కీమ్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, యూత్ క్లబ్లు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఎన్జిఓలు, కార్మిక సంఘాల యువజనుల విభాగాలతో పాటు 125కు పైగా ఆధ్యాత్మిక భాగస్వామ్య సంస్థలు కూడా వర్చువల్గా ఈ కార్యక్రమంలో చేరతాయి. ఈ ప్రచారంలో భాగంగా మాదక ద్రవ్యరహిత సమాజాన్ని నిర్మించడంలో అవగాహన కల్పించడానికి, ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా ప్రతి ఆదివారం వీకెండ్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండేలా ప్రేరేపించడం, వారి సమాజాల్లో సానుకూల సామాజిక మార్పుకు వారిని రాయబారులుగా మారేలాగా ప్రోత్సహించడం నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ప్రధాన ఉద్దేశం. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ 106వ వర్ధంతి సందర్భంగా పూణెలో నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్కు 2026 లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని ఈరోజు ప్రదానం చేశారు. లోకమాన్య తిలక్ స్మారక ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన ఈ అవార్డును కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమం

0: అమిత్ షా మాట్లాడుతూ భారత జాతీయ భద్రతను బలోపేతం చేయడంలో అజిత్ దోవల్ విశేషమైన కృషి చేశారని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అనేక కీలకమైన జాతీయ భద్రతా నిర్ణయాలను అమలు చేయడంలో దోవల్ కీలక పాత్ర పోషించారని, దేశానికి ఆయన అందించిన అసాధారణ సేవల గుర్తింపుగా ఈ పురస్కారం లభించిందని చెప్పారు. ఈ సత్కారాన్ని స్వీకరించిన అజిత్ దోవల్ మాట్లాడుతూ ఈ గుర్తింపు తనకెంతో వినమ్రత కలిగించిందని చెప్పారు. దేశభక్తి, త్యాగం, అచంచలమైన కర్తవ్య దీక్ష వంటి లోకమాన్య తిలక ఆదర్శాలను యువత అలవర్చుకోవాలని అజిత్ దోవల్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. స్వేచ్ఛ అనేది కేవలం ఇష్టానుసారం ప్రవర్తించే స్వాతంత్రం మాత్రమే కాదని, జాతి ప్రయోజనాలకి అన్నిటికంటే మొదటి స్థానం ఇచ్చే బాధ్యతని ఆయన పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో భారత్ మరింత బలమైన, సమర్థవంతమైన దేశంగా ఎదుగుతోందని దోవల్ చెప్పారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు ఎగ్నాట్ షిండే, సునేత్రా పవార్, పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహన్, లోక్మాన్య తిలక్ స్మారక ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ రోహిత్ తిలక్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 7వ తేదీన రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఒక జాతీయ కార్యక్రమం నిర్వహిస్తుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరవుతారు. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, సహాయ మంత్రి పవిత్ర మార్గరీటా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. భారత్లో గొప్ప చేనేత వారసత్వాన్ని ఘనంగా నిర్వహించేందుకు, దేశ సాంస్కృతిక ఆర్థిక అభివృద్ధికి చేనేత వస్త్ర పరిశ్రమ అందించిన కృషిని గుర్తించేందుకు ఈ వేడుక ఎంతగానో దోహదం చేస్తుందని జౌళి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా 2020 గాను సంతోప్ కబీర్ చేనేత అవార్డుల జాతీయ పురస్కారాలు ప్రదానం చేయడం కూడా ఒక ముఖ్యమైన అంశం. ఆగస్టు 10వ తేదీన జరగవలసిన సాధారణ నెలవారీ బదిలీతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల బదిలీలో అదనపు వాయిదా కింద కేంద్ర ప్రభుత్వం ఈరోజు 1,09,019 కోట్ల రూపాయలు విడుదల చేసింది. రాష్ట్రాలు మూలధన అభివృద్ధి వ్యయాలను వేగవంతం చేసేందుకు మరింత వెసులుబాటు కల్పించడమే ఈ అదనపు వాయిదా ఉద్దేశమని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఉత్తరప్రదేశ్ 19,208 కోట్ల రూపాయలతో అత్యధిక వాటాను పొందగా, ఆ తర్వాతి స్థానంలో బీహార్ 10,845 కోట్లు, మధ్యప్రదేశ్ 8,010 కోట్లు అందుకున్నాయి. పశ్చిమ బెంగాల్కు 7,866 కోట్లు, మహారాష్ట్రకు 7,022 కోట్లు ఇచ్చారు. చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా వివిధ వాటాలను అందజేశారు. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారత్ 8 స్వర్ణ పతకాలు, 15 రజత పతకాలు, 7 కాంస్య పతకాలతో సహా మొత్తం 30 పతకాలను సాధించి ఈవేళ 6వ స్థానానికి చేరుకుంది. భారతీయ బాక్సర్లు జాస్మిన్ లంబోరియా, ప్రతీప్ పవర్ తమ తమ విభాగాల్లో ఫైనల్స్లో అద్భుత విజయం సాధించి స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నారు. ప్రీతి మహిళల 54 కిలోల బాక్సింగ్ టైటిల్ను గెలుచుకోగా, ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన జాస్మిన్ మహిళల 57 కేజీల ఫైనల్లో మరో స్వర్ణ పతకం సాధించారు. పురుషుల షార్ట్ పుట్ F57 విభాగంలో సోమన్ రాణా స్వర్ణ పతకం, శుభం జ్యువెల్ రజతం సాధించడంతో భారత్ పారా అథ్లెటిక్స్లో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. కామన్వెల్త్ గేమ్స్ పురుషుల షార్ట్ పుట్ F57 విభాగంలో భారత్కి ఇది తొలి స్వర్ణ పతకం కాగా, ఈ విభాగంలో దేశానికి ఇదే తొలి డబుల్ పోడియం ఫినిష్ కావడం అనేది విశేషం. మహిళల బాక్సింగ్ విభాగంలో స్వర్ణ పతకాలు సాధించిన ప్రతీప్ పవార్, జాన్స్పిన్ లంబోరియాను ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య అభినందించారు. విశేషాలు మరొకసారి. యువతకి ఉపాధి కల్పన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, తయారీ రంగాలపై దృష్టి కేంద్రీకరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నషాముక్త్ భారత్ అభియాన్ ప్రధానమంత్రి రేపు ప్రారంభిస్తారు. స్వేచ్ఛ అంటే స్వార్థం కాదని, దేశ ప్రయోజనాలను సర్వప్రథమం చేసుకోవడమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెప్పారు. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో ఈవేళ బాక్సర్లు జాస్మిన్ లంబోరియా, ప్రీతి పవర్ బంగారు పతకాలు గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం.
6: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమ ప్రాయోజితులు
4: కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा,
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवर। కృషి ఏవం కిసాన్ కళ్యాణ మంత్రాలయం.
6: రైతు సోదరి సోదరిమణులకు నమస్కారం. ప్రస్తుతం మన ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. సరైన సమయానికి వానలు పడడం లేదు. మరి మన పంటల సరళిని మార్చుకోవాల్సిన పరిస్థితులు కూడా వస్తున్నాయి. వానలు ఏ సమయానికి పడితే మనం ఏ పంటని వేసుకోవాలి అనేటువంటి సమాచారం మనకి ఉంటే పంటల సాగు మనకు చాలా సులువవుతుంది. అందుకే ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో మొదటిగా ఉత్తర కోస్తా జిల్లాలకు వర్షాభావ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను మనకి అందిస్తున్నవారు వ్యవసాయ ప్రధాన శాస్త్రవేత్త మరియు రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి రమణమూర్తి గారు. వీరు అందించే సూచనలు వినేద్దామా మరి.
7: ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా ప్రాంతంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అలాగే అనకాపల్లి జిల్లాల్లో వ్యవసాయం ప్రధానంగా నైరుతి ఋతుపానాలపై ఆధారపడి ఉంటుంది. ఈ ప్రాంతంలో పంటల పెరుగుదల, దాని తాలూకా ఉత్పాదకత నిర్ణయించడంలో ఋతుపవన వర్షాలు సకాలంలో ప్రారంభమవడం, అదేవిధంగా సమానంగా విస్తరించడం అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయి. అయితే ఇటీవల కాలంలో వాతావరణ మార్పుల ప్రభావంతో వర్షపాత నమూనాల్లో గణనీయమైన వైవిధ్యం కనిపిస్తోంది. భారత వాతావరణ శాఖ అంటే IMD విడుదల చేసిన తాజా దీర్ఘకాలిక అంచనా ప్రకారం జూన్ 2026 ఎల్నీనో పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనివల్ల ఖరీఫ్ సీజన్లో అంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉత్తర కోస్తా ప్రాంతంలో సాధారణం కంటే తక్కువ ఋతుపవన వర్షాలు అలాగే కరువు లాంటి పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. ఇటువంటి అనిశ్చిత వాతావరణ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలు రూపొందించవలసిన అవసరం ఉంది. సాధారణ విత్తనాలు నాటే కాలం కంటే ఋతుపవనాలు ఆలస్యంగా ప్రారంభమయ్యే వివిధ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ ఉత్తర కోస్తా జిల్లాల కోసం ఈ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఈ ప్రణాళికలో తేలికపాటి మరియు బరువైన వర్షాధార నేలలకు అనువైన ప్రత్యామ్నాయ పంటలు, వాటి అనుకూల రకాలు మరియు ఆయా పరిస్థితులకు తగిన పంటలు, దాని విధి విధానాలు సూచించబడ్డాయి. అదనంగా ఈ కరువు పరిస్థితులు అలాగే వర్షపాత వ్యత్యాసాల ప్రభావాన్ని తగ్గించేందుకు తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలు కూడా తెలుసుకుందాం. ఈ సిఫార్సులను అనుసరించడం ద్వారా అందుబాటులో ఉన్న నేల తేమను సమర్థవంతంగా వినియోగించడం కాకుండా పంట నష్టాలను తగ్గించడం మరియు ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా దిగుబడులు సాధించడం సాధ్యమవుతోంది. అయితే ఈ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అన్నది ఈ 4 జిల్లాలకు ముందుగా చెప్పడం జరుగుతోంది. ఈ 4 జిల్లాల్లో ముఖ్యంగా నేలలు 2 రకాలుగా ఉన్నాయి. 1 వర్షాధార తేలికపాటి నేలలు, 2 వర్షాధార బరువైన నేలలు. శ్రీకాకుళం విషయానికి వస్తే సాధారణంగా ఈ జిల్లాలో చెరుకు, వేరుశనగ, సజ్జ, పెసర, మినుము, కంది, రాగి వంటి పంటలు వేస్తుంటారు. అయితే ఇంతవరకు కూడా వర్షాలు పడని ప్రాంతాలు ఏమైనా ఉంటే అంటే 4వ వారం వరకు కూడా పడకపోతే మనం వేసుకోవాల్సిన పంటల ప్రణాళికలు ఏంటంటే కంది, సజ్జ, రాగి వంటి పంటలు మాత్రమే

తెలుసుకోగలం. అదే కాకుండా ఆగస్టు 2వ వారం వరకు కూడా సరైన వర్షాలు నమోదు అవ్వకపోతే మనం వేసుకోదగ్గ పంటలు ఏంటంటే కంది, జొన్న, రాగి వంటి పంటలు. అలాగే శ్రీకాకుళంలో వర్షాధార బరువైన నేలలకు సాధారణంగా ఏంటంటే వేసే పంటలు మొక్కజొన్న, పత్తి, చెరుకు, మినుము, పెసర, కంది, జొన్న, సజ్జ, రాగి ఇటువంటి పంటలు రైతులు వేస్తుంటారు. ఇప్పటి వరకు కూడా వర్షాలు నమోదు అవ్వకపోతే, అంటే జూలై 4వ వారం వరకు కూడా వర్షాలు పడకపోతే మనం వేసుకోదగ్గ పంటలు ఏంటంటే మొక్కజొన్న, పత్తి, చెరుకు, కంది, జొన్న, సజ్జ, రాగి. ఇదే విధంగా ఆగస్ట్ 2వ వారం వరకు కూడా సరైన వర్షపాతం నమోదు అవ్వకపోతే అప్పుడు మనం వేసుకోవాల్సిన పంటలు ఏంటంటే పత్తి, కంది పంటను కొంచెం దగ్గర దగ్గరగా నాటుకోవాలి, అంటే 90 సెంటీమీటర్లు మొక్కకి మొక్కకి మధ్య 10 సెంటీమీటర్లు. అలాగే జొన్న పంట, రాగి పంట వీటిని వేసుకోవచ్చు. ఇక విజయనగరం జిల్లా విషయానికి వస్తే సాధారణంగా వర్షాధార తేలికపాటి నేలల్లో వేసే పంటలు ఏంటంటే మొక్కజొన్న, నువ్వులు, చెరకు, వేరుశనగ, పెసర, మినుము, కంది, రాగి వంటి పంటలు. ఇక్కడ జూలై 4వ వారానికి వేసుకోదగ్గ పంటలు ఏంటంటే కంది, సజ్జ, రాగి వంటి పంటలు. అలాగే ఆగస్టు 2వ వారం వరకు కూడా మనకి వర్షం లేకపోతే అక్కడ వేసుకోవాల్సిన పంటలు ఏంటంటే కంది, జొన్న, రాగి వంటి పంటలు వేసుకోవచ్చు. ఇదే కాకుండా విజయనగరంలో వర్షాధార బరువైన నేలల్లో సాధారణంగా మొక్కజొన్న, నువ్వులు, పత్తి, చెరకు, వేరుశనగ, సజ్జ, రాగి, మినుము, పెసర, కంది, జొన్న పంటలు ఎక్కువగా వేస్తుంటారు. ఇందులో ఇప్పటి వరకు పంటలు వేసుకోలేక ఇప్పుడు మాత్రమే మనకి వర్షాలు వస్తే, అంటే జూలై 4వ వారంలో వర్షాలు పడితే వేసుకోదగ్గ పంటలు ఏంటంటే మొక్కజొన్న, చెరుకు, పత్తి, కంది, జొన్న, సజ్జ, రాగి వంటి పంటలు వేసుకోగలుగుతాము. ఇక ఆగస్టు 2వ వారం వరకు కూడా వర్షాలు లేవు, అప్పుడు కానీ వర్షాలు నమోదైతే వేసుకోదగ్గ పంటలు ఏంటంటే పత్తి, కంది దగ్గర దగ్గరగా నాటుకోవడం, అలాగే జొన్న, రాగి. ఇవి ముఖ్యంగా ఈ 2 జంతాలకి సంబంధించిన విషయాలు. ఇక మనకి విశాఖపట్నం అలాగే అనకాపల్లి జిల్లాలు కూడా ఉన్నాయి. వీటిల్లో ఏంటంటే విశాఖపట్నంలో సాధారణంగా తేలికపాటి భూముల్లో నువ్వులు, సజ్జ, వేరుశనగ, పెసర, మినుము, రాగి వంటి పంటలు వేస్తూ ఉంటారు. ఇప్పటికిప్పుడు మనం జూలై 4వ వారం వేసుకోవాల్సిన పంటలు 2 ఉన్నాయి. ఒకటి సజ్జ, లేదంటే రాగి. మిగతా పంటలు వేసుకునే అవకాశం లేదు. అలాగే ఆగస్టు 2వ వారంలో వర్షాలు పడితే ఒక రాగి పంట మాత్రమే మనం వేసుకోగలం. ఇదే విశాఖ జిల్లాలో బరువైన నేలలు ఉన్నాయి. వాటిల్లో సాధారణంగా రైతులు వేసే పంటలు ఏంటంటే నువ్వులు, సజ్జ, వేరుశనగ, మొక్కజొన్న, పెసర, మినుము లాంటి పంటలు వేస్తుంటారు. అయితే జూలై 4వ వారానికి వేసుకోదగ్గ పంటలు ఏంటంటే మొక్కజొన్న, సజ్జ, రాగి వంటి పంట వేసుకోవచ్చు. చివరిగా ఏంటంటే వర్షాలు ఆగస్టు 2వ వారం వరకు కూడా లేకపోయినట్లయితే కేవలం ఒక రాగి పంట మాత్రమే మనం వేసుకోగలం. ఇక అనకాపల్లి జిల్లాకు వస్తే సాధారణంగా తేలికపాటి భూముల్లో రైతాంగం వేసే పంటలు ఏంటంటే చెరకు, సజ్జ, నువ్వులు, పెసర, మినుము, కంది వంటి పంటలు ప్రధానంగా వేస్తుంటారు. అయితే జూలై 4వ వారానికి కానీ వర్షాలు వస్తే అప్పటికి మనం వేసుకోదగ్గ పంటలు ఏంటంటే చెరకు, కంది, సజ్జ, రాగి వంటి పంటలు. అలాగే ఆగస్టు 2వ వారానికి కానీ వర్షాలు పడితే కంది, రాగి, సజ్జ వంటి పంటలు వేసుకోవచ్చు. అనకాపల్లి జిల్లాలో బరువైన నేలలు కూడా ఉన్నాయి. వాటిల్లో ప్రధానంగా రైతాంగం వేసే పంటలు ఏంటంటే చెరకు, సజ్జ, నువ్వులు వేస్తుంటారు. కేవలం అది జూన్ 1వ వారం వరకు మాత్రమే వేస్తారు. అలాగే మొక్కజొన్న, మినుము, పెసర, కంది, రాగి వంటి పంటలు వేస్తారు. అయితే జూలై 4వ వారం వర్షాలు పడితే వేసుకోదగ్గ పంటలు ఏంటంటే చెరకు, రాగి, కంది వంటి పంటలు మాత్రమే వేసుకోవడం, మిగతా పంటలు వేసుకునే అవకాశం లేదు. అలాగే ఆగస్టు 2వ వారానికి వస్తే అప్పుడు కంది దగ్గర దగ్గరగా విత్తుకోవాలి, అలాగే రాగి పంట, ఈ 2 పంటలు మాత్రమే మనం వేసుకునే అవకాశం ఉంది. ఇదే కాకుండా ప్రధానంగా ఏంటంటే ఈ ఉత్తర కోస్తా ప్రాంతంలో వరి ప్రధానమైన పంట. అయితే ఇప్పటికే చాలా మటుకు వరి నాడుమడులు వేశారు, ఉడుపులకు కూడా సిద్ధమవుతున్నారు రైతాంగం. ఇలాంటి ఉత్తర తీర ప్రాంతంలో వరి వేసే ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక ఏంటంటే ముఖ్యంగా ఈ 2 జిల్లాలో తీసుకున్నట్లయితే శ్రీకాకుళం, విజయనగరం, ఈ 2 జిల్లాల్లో సాధారణంగా

వరి పప్పుధాన్యాలు, వరి మొక్కజొన్న, వరి నువ్వులు, వరి వేరుశనగ ఈ పంటల సరళి కానీ ముఖ్యంగా కాలవలు అలాగే చెరువులు నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా వేసే పంటల సరళి. అయితే ఈ తేలికపాటి లేదంటే బరువైన నేలల్లో ఇప్పటికే మనకి వరి పంట వేసినట్లయితే అందులో ఈ జూలై 4వ వారానికి వేసుకోదగ్గ వరిలో ఉన్న రకాలు ఏంటంటే MTU 1262, 1224, 1121, 1061, 1318, 1064, 7029, 1282, 1232. ఇదే కాకుండా సాంబా మషూరి అలాగే NLR 3349 ఈ రకాలు మాత్రం వేసుకోవచ్చు. అంటే కొద్దిగా మనకి దీర్ఘకాలిక రకాలు కూడా వేసుకునే అవకాశం జూలై 4వ వారం వరకు ఉంది. ఇదే కాకుండా ఇప్పుడు వర్షాలు లేవు, ఆగస్టు 2వ వారం మాత్రమే వర్షాలు వచ్చినట్లయితే ఈ పరిస్థితి మారి మనం ఎక్కువగా స్వల్ప అలాగే మధ్యస్థ కాలపరిమితి గల రకాలు వరి రకాలు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో వేసుకోదగ్గ రకాలు ఏంటంటే MTU 1224, 1121, 1293, 1290, 1282, NLR 3349 వంటి రకాలు వేసుకోవచ్చు. ఇదే కాకుండా ఒకవేళ నర్సరీ వేసుకోకుండా డైరెక్ట్ వెట్ సీడింగ్ అంటాము, అంటే నేరుగా దమ్ము చేసిన పొలంలో విత్తనాలు జల్లుకోవడం, ఈ రకమైన పద్ధతికి కూడా వెళ్ళే అవకాశం ఉంది వర్షాలు ఆలస్యమైతే. ఇలాంటప్పుడు MTU 1121, NLR 3349 లాంటి రకాలు వేసుకోవాలి. అయితే పూర్తిగా అసలు వర్షాలు రాకుండా ఉండి కాలువలు కానీ చెరువుల కింద కానీ పూర్తిగా అసలు నీరు లేకుండా ఉన్న పరిస్థితుల్లో ఉండుంటాయి, ఎందుకంటే వర్షాలు లేకపోవడం వల్ల అలాంటి పరిస్థితులు ఉండుంటే మాత్రం ఈ వరి పంటను పూర్తిగా మార్చుకొని పెసర లేదంటే పశుగ్రాస జొన్న లాంటి పంటలని సెప్టెంబర్ మాసంలో వేసుకోవాలి. ఇదే కాకుండా మనకి అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో కూడా ఎక్కువగా ఈ వరిని వేస్తూ ఉంటారు. ఇందులో కూడా సాధారణంగా మనకి వేసే పంటల సరళి ఏంటంటే వరి పప్పుధాన్యాలు, వరి నువ్వులు, వరి మొక్కజొన్న లాంటి పంటల సరళిని ఎక్కువగా ఈ కాలువల కింద అలాగే చెరువుల కింద వేసుకుంటూ ఉంటారు. అయితే ఈ జూలై 4వ వారం వరకు కూడా వేసుకోదగ్గ వరి రకాలు ఏంటంటే RGL 2537, MTU 1262, MTU 1224, 1121, 1061, 1318, 1064, 7029, 1282, 1232. ఈ రకాలే కాకుండా సాంబా మషూరి అంటే BPT 5204, అలాగే NLR 3349 ఈ రకాలను ఇప్పటికీ కూడా మనం వేసుకునే అవకాశం ఉంది. ఇది కాకుండా ఆగస్టు 2వ వారం వరకు కూడా అసలు వర్షాలు పడని పరిస్థితి ఉండుంటే అలాంటప్పుడు మనం మధ్యస్థ లేదంటే స్వల్పకాలిక రకాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అలాంటి రకాలు ఏంటంటే MTU 1224, MTU 1121, MTU 1293, MTU 1290, MTU 1282, అలాగే NLR 3349. ఇదే కాక ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వరిని దమ్ము చేసి నేరుగా విత్తే పరిస్థితి కూడా ఉంది. అలాంటప్పుడు MTU 1121 కానీ NLR 3349 కానీ వేసుకునే అవకాశం ఉంది. ఇదే కాకుండా అసలు పూర్తిగా వరి వేసే పరిస్థితి లేనట్లయితే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా పూర్తిగా మన సెప్టెంబర్ మాసంలో వరిని వదిలేసి పెసర కానీ పశుగ్రాస జొన్న కానీ ఇలాంటి పంటలకి వెళ్ళవలసిన ఆవశ్యకత ఉంది. ఈ ఉత్తర కోస్తా ప్రాంతంలో మనకి కొంతమేర అంటే కొన్ని జిల్లాల్లో ఈ గిరిజన మండలాలు ఉన్నాయండి. ఆ గిరిజన మండలాన్ని సాధారణంగా మనం ఏంటంటే ఎత్తైన గిరిజన వ్యవసాయ వాతావరణ మండలం అని అంటాము. ఇందులో ప్రధానంగా శ్రీకాకుళంలో ఒక 5 గిరిజన మండలాలు ఉన్నాయి. వాటిలో కూడా ఈ తేలికపాటి నేలలు ఉన్నాయి. సాధారణంగా ఏంటంటే ఇక్కడ వరి నువ్వులు అన్నది ప్రధాన పంటల సరళి. ఇప్పటికిప్పుడు మనం వేసుకోవాలనుకుంటే ఇప్పుడు వేసుకోవాల్సిన వరి రకం ఏంటంటే MTU 1121, 1232, 1282. ఇది కాక ఇంకా తేలికపాటి నేలలు ఉంటే

0: రాగి పంట వేసుకునే అవకాశం ఉంది. ఆగస్టు 2వ వారం వరకు కూడా వర్షాలు లేకపోతే పూర్తిగా వరిని వదిలేసి మినుము కానీ పెసరు కానీ ఈ పంటలకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది శ్రీకాకుళం గిరిజన మండలాల్లో. ఇక్కడే ఈ గిరిజన మండలాల్లో ఉన్నటువంటి బరువైన నేలల్లో వరి తర్వాత మినుము ఇది పంటల సరళి. ఇప్పటికిప్పుడు మనము వరిలో MTU 1121, 1232, 1282 లాంటి రకాలు వేసుకోవచ్చు. అలాగే రాగి పంటను కూడా వేసుకునే అవకాశం ఉంది. ఆగస్టు 2వ వారంలో కానీ మనకు వర్షాలు పడినట్లయితే ఈ వర్షాధార భూముల్లో వరిలో స్వల్పకాలిక రకాలైనటువంటి MTU 1121, MTU 1290, అలాగే 1293, 1224, NLR 3349 ఇలాంటి రకాలు వేసుకోవచ్చు. ఇంకా కూడా ఆలస్యమైనట్లయితే సెప్టెంబర్కి వస్తే ఇంకా మినుము కానీ పెసరు లాంటి పంటలు వేసుకునే అవకాశం ఉంది. అలాగే పార్వతీపురం జిల్లాలో అంటే మన్యం జిల్లాలో ఇక్కడ 10 గిరిజన మండలాలు ఉన్నాయండి. ఇందులో తేలికపాటి నేలల్లో వరి నువ్వులు అన్నది ఎక్కువగా వేస్తారు. ఇప్పుడు మనం వరి వేసుకునే పరిస్థితి లేదు అక్కడ. మినుము కానీ పెసరు కానీ అంటే ఇప్పుడు 4వ వారం కానీ ఆగస్టులో కానీ సెప్టెంబర్లో కానీ ఈ పంటలు మాత్రమే వేసుకోగలం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి బరువైన నేలల్లో వరి మినుము సాధారణమైన పంటల సరళి. అయితే ఇక్కడ వరిలో MTU 1318 కానీ 1271 కానీ RNR 15048 ఈ రకం కానీ వేసుకునే అవకాశం ఉంది. ఈ రెండు రకాలు కాకుండా మనకి ఆగస్టు 2వ పక్షంలో మనకి వర్షాలు పడినట్లయితే వరిలో స్వల్పకాలిక రకాలైనటువంటి NLR 3349, MTU 1121, 1290, 1293 ఈ రకాలు వేసుకోవాలి. ఇక అల్లూరి సీతారామరాజు జిల్లా, ఇందులో కూడా తేలికపాటి నేలలున్నాయి, అలాగే బరువు నేలలున్నాయి. ఇందులో ముఖ్యంగా మిశ్రమ పంట ఎక్కువగా సాగు చేస్తుంటారు రైతు సోదరులు. సాధారణంగా ఇక్కడ ఏంటంటే రాగి, కొర్ర, సామ కలిపి వేయడం జరుగుతూ ఉంటుంది. ఇదే పంటల సరణి మనం ఈ 4వ వారం వరకు కూడా కొనసాగించే అవకాశం ఉంది. అయితే ఒకవేళ వర్షాలు పడినట్టయితే, ఆగస్టు 2వ పక్షంలో పడినట్లయితే అప్పుడు మాత్రం పూర్తిగా పంటలను మార్చేసి రాజ్మా చిక్కుడు కానీ, వలిసలు అంటే నైజర్ అంటాము ఈ పంట కానీ, ఈ రెండు పంటలు వేసుకోవాలండి ఆగస్టు 2వ పక్షంలో. ఇక బరువైన నేలలో ఏంటంటే ఇప్పటికిప్పుడు మనకేంటంటే వరిలో RGL 25-37 ఇంకా కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇప్పుడు మాన్సూన్ స్టార్ట్ అయ్యి 6 వారాలైంది కాబట్టి ఇప్పటికి కూడా ఎక్కడైనా వర్షాలు లేకపోతే అలాంటి ప్రాంతాల్లో వరిలో ఈ రకాన్ని మార్చి RNR 15048 అనే రకం వేసుకోవాలి. అలాగే మనకి వర్షం ఆగస్టు 2వ పక్షం వరకు కూడా లేకపోతే అలాంటి పరిస్థితుల్లో వరిలో RNR 15048 కానీ, NLR 3349 కానీ వేసుకునే అవకాశం ఉంది. ఇదే కాకుండా ఇక్కడ గిరిజన ప్రాంతంలో ముఖ్యంగా ఈ పోలవరం జిల్లా కూడా ఉంది. ఇందులో 11 మండలాలు ఉన్నాయండి. ఇందులో తేలికపాటి నేలల్లో సాధారణంగా రైతాంగం మొక్కజొన్న, రాగి, కొర్ర, సామ వంటి పంటలు పండిస్తుంటారు. ఇప్పటికిప్పుడు మనం వేసుకోదగ్గ పంటలు ఏంటంటే మినుము కానీ పెసరు కానీ వేసుకోగలం. అలాగే ఆగస్టులో కూడా ఇవే పంటలు వేసుకోవాలి. ఇక బరువైన నేలల్లో వరి మినుము సాధారణమైన పంటల సరళి. ఇందులో 4వ వారం వరకు కూడా వేసుకోదగ్గ పంటలు ఏంటంటే వరిలో MTU 1318, 1271, అలాగే RNR 15048 ఈ రకాలను వేసుకోవచ్చు. లేదా వరి పూర్తిగా వేసుకోలేని పరిస్థితులు ఉండుంటే మాత్రం మినుము కానీ పెసరు కానీ వేసుకోవాలి. ఆగస్టు 2వ వారం వరకు కూడా వర్షాలు లేకపోతే అప్పటికప్పుడు మనకి వర్షాలు పడితే అప్పుడు మనం వేసుకోవాల్సిన రకాలు ఏంటంటే వరిలో స్వల్పకాలిక రకాలైనటువంటి RNR 3349 కానీ, MTU 1121 కానీ, MTU 1290 కానీ, MTU 1293 ఈ రకాలు మనం వేసుకునే అవకాశం ఉంది. ఇవి మనకి ప్రత్యామ్నాయ పంటల సరళి.
1: విన్నారు కదా, ఉత్తర కోస్తా జిల్లాలకు వర్షాభావ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక. ఈ అంశం గురించి వ్యవసాయ ప్రధాన శాస్త్రవేత్త మరియు రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి రమణమూర్తి గారు అందించిన సూచనలు, మరి రైతులు ఈ సూచనలు సలహాలు పాటించి లబ్ధి పొందగలరని ఆశిస్తున్నాము. ఇప్పుడొక జానపద గీతం వింటారు.
2: బావిలో బచ్చాలి కూరాంజయ్యా.

ఈరోజు మన కార్యక్రమంలో ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అందించిన అంశం వర్మీ కంపోస్టు తయారీ. వానపాములు సేంద్రియ పదార్థం ఎక్కువగా గల నేలల్లో బొరియలు చేస్తూ నేలను గుల్లగా చేస్తూ ఉంటాయి. వీటికి సేంద్రియ పదార్థంతో మిళితమైన మట్టి ఆహారం. అంటే 70% మట్టిని 30% నుంచి 33% వరకు సేంద్రియ పదార్థాన్ని ఆహారంగా తీసుకుంటాయి. కొన్ని ప్రత్యేకమైన వానపాములు 90% సేంద్రియ పదార్థం, కేవలం 10% మట్టిని ఆహారంగా తీసుకుంటాయి. సేంద్రియ పదార్థంతో మిళితమైన మట్టిని ఆహారంగా తీసుకుని విసర్జన చేసిన పదార్థమే వర్మీ కంపోస్ట్ అంటాం. వానపాములు తీసుకున్న ఆహారం జీర్ణ వ్యవస్థలో అనేక రూపాంతరాలు చెంది అనేక రసాయనాలతో మిళితమైన పదార్థాన్ని విసర్జించడం వల్ల ఆ పదార్థంలో పోషకాలతో పాటు చాలా రకాల విటమిన్లు, ఎంజైమ్లు ఉండడం వల్ల వర్మీ కంపోస్టు విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. పశువులు తినగా మిగిలిన గడ్డి, చెరకు చెత్త, పాడైపోయిన కూరగాయలు, పళ్ళు ఇలాంటి వ్యర్థ పదార్థాలన్నీ సేకరించి పశువుల పేడతో కలిపి ఒకచోట ఉంచి కుళ్ళనివ్వాలి. ఈ విధంగా కుళ్ళిన పదార్థంతో తొట్టెలు సగం వరకు నింపాలి. దీనిమీద చదరపు మీటర్కు 1000 చొప్పున వానపాములు వదిలిపెట్టాలి. వీటి మీద మరలా కుళ్ళిన వ్యర్థ పదార్థాలని వేసి తొట్టెని పూర్తిగా నింపాలి. ఈ విధంగా చేసినప్పుడు 3 తొట్టెలకు 12,000 వానపాములు సరిపోతాయి. 1 టన్ను వ్యర్థ పదార్థాల నుండి 600 నుంచి 700 కిలోల వరకు వర్మీ కంపోస్టు తయారవుతుంది. వర్మీ కంపోస్టు వల్ల లాభాలేమిటి అంటే, వర్మీ కంపోస్ట్లో 1 నుంచి 1.5% నత్రజని, 0.8% భాస్వరం, 0.8% పొటాష్తో పాటు కాల్షియం, మెగ్నీషియం, రాగి, ఇనుము, జింకు వంటి సూక్ష్మ పోషకాలు, విటమిన్లు, ఎంజైమ్లు, హార్మోన్లు ఉండడం వల్ల మొక్కల పెరుగుదల బాగా ఉండి దిగుబడులు బాగా పెరుగుతాయి. నేల నీటి నిల్వ సామర్థ్యం పెంచుతుంది. నేల యొక్క ఆమ్ల లేదా క్షార లక్షణాలని తొలగించుకోవచ్చు. మొక్కలకి చీడపీడల్ని తట్టుకునే శక్తి కూడా వస్తుంది. కూరగాయల్లో రుచి, పూలలో వాసన, ఆహార నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. పర్యావరణ కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది. వర్మీ కంపోస్టు వాడే విధానాన్ని ఒకసారి చూస్తే, వివిధ పంటలకి ఎకరానికి 1 టన్ను వేసుకోవచ్చు. ఈ విధంగా వర్మీ కంపోస్ట్ని తయారు చేసుకుని భూముల్లో వాడితే గనక అన్ని రకాల లాభాలు, అలాగే పర్యావరణానికి కూడా మేలు చేకూరుతుందన్నమాట. శాస్త్రవేత్తల సూచనలు విన్నారు కదా?

0: రంగన్నా, మన రంగన్న తోటలో కొబ్బరి మొక్కలు చూసావా? రెండు మూడైతే ఎట్లున్నాయో తెలుసా?
1: ఏమైంది?
0: ముందేమోనంట పంకగారిందంట, తర్వాతేమోని ఆకులన్నీ పోయి అసలు ఒక్కొక్క చెట్టు ఎట్టుందనుకుంటున్నావు? పెన్సిల్లాగుందప్పన్నా. అసలు ఇలా అయితే మనకు ఆదాయం ఎట్లా? అసలు మొత్తం పోద్దుగా అప్పన్నా.
1: ఓహో, అదా? అదేలే, మొదట్లో గమనించుండడు, కాండం మీద అంతా అక్కడక్కడ ఈ బంకకారి ఉంటది.
0: కారిందంట?
1: అది గానోడర్మా అనే ఒక రకమైన శిలీంద్ర జబ్బు. దీనికి మనకున్నటువంటి ఒకే ఒక మార్గం ట్రైకోడర్మా విరిడి. ట్రైకోడర్మా విరిడిని తెచ్చి భూమిలో చుట్టూ గనక కలిపినట్లయితే కనీసం రోగం రానాటికి రాకుండా చూసుకోవచ్చు.
0: అయితే ట్రైకోడర్మా వేసుకున్నట్లయితే మనం దీన్ని నివారించవచ్చు అంటాం.

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: మీరింతవరకు కిసాన్ వాణి ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, స్వరమాలిక, తెలుగు సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా చెలియా ఈ సినిమా కోసం చిన్మయీ శ్రీపాద, అభయ్ జోధ్పూర్ పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం, సంగీతం ఇఆర్ రెహమాన్.

స్వీయ సంగీత సారథ్యంలో ఎస్ తమన్ సుచిత్రతో కలిపి పాడిన కృష్ణ చైతన్య సాహితి, వింటారు సినిమా పేరు వైశాలి.

శ్రోతలకు ఒక గమనిక. రేపటి ఉదయం ప్రసారంలో 9:35 గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు విశాఖపట్నం భోగాపురంలో ఈరోజు ప్రారంభించిన అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం రేడియో నివేదిక వింటారు. సమర్పణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి గారు. సాంకేతిక సహకారం శ్రీ ఎస్ లక్ష్మీకాంత్ గారు, శ్రీ కె విశ్వేశ్వరరావు గారు, శ్రీ డి రమేష్ నాయుడు గారు. ప్రకటన విన్నారు. ఇప్పుడు లయన్. ఈ సినిమా కోసం మణి శర్మ సంగీత సారథ్యంలో భాస్కర్ భట్ల సాహిత్యాన్ని సింహ సుధ ఆలపించగా వింటారు.

కార్యక్రమంలో వసంత కోకిల సినిమా కోసం ఇళయరాజా సంగీత సారథ్యంలో గోపీ సాహిత్యాన్ని ఎస్ జానకి పాడగా వింటారు.

సినిమా పాటలు వింటున్నారు. మా అమ్మ దేవత ఈ సినిమా కోసం ఘంటసాల పి సుశీల పాడిన రాజశ్రీ సాహిత్యం వింటారు. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు.

కార్యక్రమంలో శ్రావణమాసం సినిమా కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం కౌసల్య పాడిన చిన్నీచరణ్ రాజ్కుమార్ల సాహిత్యం సంగీతం వందే మాతరం శ్రీనివాస్.

0: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ NCSE 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. NCSE, మీ ప్రతిభకు జాతీయ వేదిక.
1: శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు విశాఖపట్నం భోగాపురంలో ప్రారంభించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంపై రేడియో నివేదిక రేపు ఉదయం 9:35 ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి గారు, సాంకేతిక సహకారం శ్రీ ఎస్ లక్ష్మీకాంత్ గారు, శ్రీ కె విశ్వేశ్వరరావు గారు, శ్రీ డి రమేష్ నాయుడు గారు. ప్రకటన విన్నారు. ఈ ప్రసారంలో తిరిగి 8:40 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వినొచ్చు. అలాగే 10:00 జాతీయ సంగీత సభ కార్యక్రమంలో భాగంగా ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి చిన్మయీ సిస్టర్స్గా అందరూ పిలిచే ఉమా రాధిక గాత్ర యుగలం ప్రసారమవుతుంది. ప్రకటనలు విన్నారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. భోగాపురంలో నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జాతికి అంకితం చేశారు. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పీజీ 2026 పరీక్షను సురక్షితంగా పారదర్శకంగా నిర్వహిస్తామని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా స్పష్టం చేశారు. గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో మహిళల బాక్సింగ్ విభాగంలో భారత్ 2 స్వర్ణ పతకాలను సాధించింది. ప్రస్తుత నైరుతి ఋతుపవనాల సీజన్ 2 అర్ధభాగంలో దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జాతికి అంకితం చేశారు. దీంతోపాటు రాష్ట్రంలో రహదారులు, విద్యుత్ విభాగానికి సంబంధించి 18,000 కోట్ల రూపాయల విలువైన పలు మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభనుద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ, కేంద్రం రాష్ట్రంలోని NDA కూటమి ప్రభుత్వాల ఆధ్వర్యంలో రాష్ట్రం సాధిస్తున్న వేగవంతమైన ప్రగతికి విమానాశ్రయాలు, రహదారులు, విద్యుత్ రంగాల్లో చేపట్టిన 18,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులే నిదర్శనమని పేర్కొన్నారు. తాజాగా ప్రారంభించిన 2వ విడత ఉడాన్ పథకం ప్రాంతీయ అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు. మౌలిక వసతులు, పెట్టుబడులపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతోందని, దీని ద్వారా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఉత్పాదకత, ఎగుమతులు

0: వృద్ధి చెంది ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: आज यहां जितने भी प्रोजेक्ट की शुरुआत हुई है, जिनकी नींव रखी गई है, वो सारे प्रोजेक्ट स्वर्ण आंध्रा और विकसित भारत के संकल्प को पूरा करने में बहुत बड़ा योगदान देंगे। आंध्र प्रदेश विकसित भारत के सपने को पूरा करने के लिए एक बहुत बड़ा ऊर्जा स्रोत बन रहा है।
0: శాస్త్ర సాంకేతిక క్రీడా రంగాల్లో భారతీయ యువత సాధిస్తున్న ప్రగతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. దేశ నిర్మాణానికి యువతను సంసిద్ధులను చేసి వారిని సాధికారత వైపు నడిపించడమే స్వామి వివేకానంద స్వప్నమని, యువతకు లభించే విద్యే దేశాభివృద్ధికి బలమైన పునాదిగా ఆయన భావించారని ప్రధాని పేర్కొన్నారు. మైసూరులో నూతనంగా నిర్మించిన స్వామి వివేకానంద సాంస్కృతిక యువ కేంద్రం వివేక స్మారకాన్ని ప్రధానమంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, స్వచ్ఛ భారత్, జల సంరక్షణ, ప్రకృతి వనరుల పరిరక్షణతో పాటు భారతీయ హస్తకళలను ప్రోత్సహించడంలో యువత క్రియాశీలకంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. నేడు భారత యువత ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థకు, ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా ఉద్యమాలకు నాయకత్వం వహిస్తోందని ప్రధాని పేర్కొంటూ,
1: స్వామి వివేకానందజీ రాష్ట్ర ఉత్థాన్ కే లియే శిక్షాకే సాథ్ సాథ్ సమానతా కో భీ ఉత్నా హీ అహమ్ మాన్తే థే. शिक्षा में भेदभाव न हो, अवसरों में भेदभाव न हो, आज ये देश का विजन बन गया है। आज बेटियां भी सैनिक स्कूलों में एडमिशन ले रही है, एनडीए में बेटियां राष्ट्र के लिए योगदान दे रही है। आज मेडिकल और इंजीनियरिंग जैसी पढ़ाई मातृभाषा में करने की सुविधा हो गई है।
0: वैद्य विद्या కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పీజీ 2026 పరీక్షను అత్యంత సురక్షితంగా, పారదర్శకంగా నిర్వహిస్తామని కేంద్ర ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా స్పష్టం చేశారు. ఈ నెల 30వ తేదీన జరగనున్న నీట్ పీజీ పరీక్ష సన్నాహకాలపై ఆయన ఈరోజు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అత్యున్నత స్థాయి గోప్యత, భద్రతా ప్రమాణాలను పాటిస్తూ పరీక్ష నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పరీక్ష ప్రశ్నపత్రాన్ని పూర్తి ఎన్క్రిప్టెడ్ రూపంలో, బహుళ అంచెల సాంకేతిక భద్రత నడుమ పరీక్ష ప్రారంభమయ్యే కొద్ది నిమిషాల ముందు మాత్రమే అత్యంత సురక్షిత ప్రక్రియ ద్వారా ఎంపిక చేస్తారని తెలిపారు. దీనివల్ల ప్రశ్నపత్రం లీకేజ్కి ఎలాంటి ఆస్కారం ఉండదని మంత్రి స్పష్టం చేశారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్కు ప్రతిష్టాత్మక లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారం 2026 లభించింది. పూణేలో లోకమాన్య తిలక్ స్మారక ట్రస్ట్ ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ 106వ వర్ధంతిని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ అవార్డును అజిత్ ధోవల్కు అందజేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, దేశ భద్రతను బలోపేతం చేయడంలో అజిత్ ధోవల్ అసాధారణమైన సేవలు అందించారని కొనియాడారు. జాతీయ భద్రతకు సంబంధించి తీసుకున్న పలు కీలక నిర్ణయాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో అజిత్ ధోవల్ అత్యంత కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఇక అజిత్ ధోవల్ మాట్లాడుతూ, లోకమాన్య బాలగంగాధర్ తిలక్ చూపిన దేశభక్తి, త్యాగం, కర్తవ్య నిష్ట వంటి ఆదర్శాలను యువత పుణికిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలో ప్రస్తుత నైరుతి రుతుపవనాల వల్ల తీవ్ర వరద ప్రభావానికి గురైన పలు రాష్ట్రాలను ఆదుకునేందుకు రాష్ట విపత్తు ప్రతిస్పందన నిధి SDRF కింద కేంద్ర వాటా నుంచి 2,117.85 కోట్ల రూపాయలను ముందస్తుగా విడుదల చేసేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు ఆమోదం తెలిపారు. వరదలతో సతమతమవుతున్న 7 ప్రధాన రాష్ట్రాలకు ఈ నిధులు తక్షణ సహాయంగా అందనున్నాయి. వీటిలో హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, నాగాలాండ్లు ఇదివరకే 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత SDRF నిధులను అందుకున్నాయి. దేశంలో వస్తుసేవల పన్ను GST వసూళ్లు సరికొత్త రికార్డు నమోదు చేశాయి. గడిచిన నెలలో మొత్తం GST రాబడి 211,205 కోట్ల రూపాయలకు చేరింది. 2025 జూలైలో వచ్చిన 183,065 కోట్ల రూపాయలతో పోలిస్తే ఇది వార్షిక ప్రాతిపదికన 15.4% వృద్ధిని నమోదు చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాత్కాలిక గణాంకాలను వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పన్ను వాటా రూపంలో 109,019 కోట్ల రూపాయలు ఈరోజు పంపిణీ చేసింది. షెడ్యూల్ ప్రకారం ప్రతీ నెల 10వ తేదీన విడుదల చేసే సాధారణ పన్నుల వాటాకు ఇది అదనమని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. రాష్ట్రాల వద్ద తగినంత నిధుల లభ్యత ఉంటే మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి ప్రాజెక్టుల వేగాన్ని మరింత పుంజుకునేందుకు అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ ముందస్తు నిధులను కేటాయించినట్లు కేంద్రం తెలిపింది. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే LPG గ్యాస్ సిలిండర్ ధరలను చమురు సంస్థలు తగ్గించాయి. 19 కిలోల వాణిజ్య సిలిండర్

దాదాపు 200 రూపాయల వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. సవరించిన ఈ కొత్త ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. ఈ తగ్గుదలతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర 2738 రూపాయలకు చేరింది. గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో మహిళల బాక్సింగ్ 54 కేజీల విభాగంలో భారత బాక్సర్ ప్రీతి పవార్, 57 కేజీల విభాగంలో జైస్మిన్ లాంబోరియాలు స్వర్ణ పథకాలు సాధించారు. పురుషుల షార్ట్పుట్ పారా అథ్లెటిక్స్ విభాగంలో భారత క్రీడాకారుడు సోమన్ రాణా స్వర్ణ పథకాన్ని కైవసం చేసుకున్నారు. ఇదే విభాగంలో మరో భారత అథ్లెట్ శుభం జుయల్ రజత పథకాన్ని సొంతం చేసుకున్నారు. భారత క్రీడాకారుల ప్రదర్శనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. కామన్వెల్త్ క్రీడల్లో ఇప్పటి వరకు భారత్ సాధించిన పథకాల సంఖ్య 30కి చేరింది. ఇందులో 8 స్వర్ణ పథకాలు, 15 రజతాలు, 7 కాంస్య పథకాలున్నాయి. కామన్వెల్త్ పథకాల పట్టికలో ప్రస్తుతం భారత్ 6వ స్థానంలో కొనసాగుతోంది. వాతావరణం. ప్రస్తుత నైరుతి ఋతుపవనాల సీజన్ 2వ అర్ధభాగంలో దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ముఖ్యంగా ఈ నెలలో దీర్ఘకాలిక సగటు వర్షపాతంలో 94% కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. అయితే వాయువ్య మధ్య భారతదేశంలోని కొన్ని భాగాలు, అలాగే తూర్పు ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షపాతం మెరుగ్గా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెలలో దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో సగటు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. జమ్మూకాశ్మీర్లోని కుల్గాం జిల్లా కేలాం ప్రాంతంలో ఉగ్రవాదుల కాల్పుల ఘటనలో మృతుల సంఖ్య 2కు చేరింది. తీవ్రంగా గాయపడి శ్రీనగర్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 2వ కార్మికుడు కూడా ఈరోజు తుదిశ్వాస విడిచినట్లు అధికారులు ధృవీకరించారు. ఇటుకబట్టీలో పనిచేస్తున్న 2 నిరుపేద కార్మికులపై శుక్రవారం ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడి అనంతరం భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకుని పరారైన ఉగ్రవాదుల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. భోగాపురంలో నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జాతికి అంకితం చేశారు. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పీజీ 2026 పరీక్షను సురక్షితంగా పారదర్శకంగా నిర్వహిస్తామని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా స్పష్టం చేశారు. గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో మహిళల బాక్సింగ్ విభాగంలో భారత్ 2 స్వర్ణ పథకాలను సాధించింది. ప్రస్తుత నైరుతి ఋతుపవనాల సీజన్ 2వ అర్ధభాగంలో దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు తెలుగు సినిమా పాట కార్యక్రమంలో ఆనంద భైరవి ఈ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాణి జయరాం పాడిన వేటూరి సుందరరామూర్తి సాహిత్యం, సంగీతం రమేష్ నాయుడు.

తర్వాత వినబోయే పాట నీలాకాశం. ఈ సినిమా కోసం కమల్ హాసన్, ప్రియా, కామేష్, దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో పాడిన పాట వింటారు.

కార్యక్రమంలో ఇప్పుడు మగధీరుడు ఈ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఆచార్య ఆత్రేయ సాహిత్యం, సంగీతం కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారే.

స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటున్నారు. వినబోయే పాట దేశోద్ధారకుడు. ఈ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన, వేటూరి సుందరరామూర్తి సాహిత్యం, సంగీతం చక్రవర్తి.

రాజన్ నాగేంద్ర సంగీత సారథ్యంలో వేటూరి సుందరరామూర్తి సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడగా వింటారు సినిమా అల్లరి బావా.

ఇళయరాజా సంగీత సారథ్యంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడగా వింటారు. సినిమా పేరు బొబ్బిలి రాజా.

శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం ప్రసారంలో 9:35 గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు విశాఖపట్నం భోగాపురంలో ఈరోజు ప్రారంభించిన అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఈ ప్రారంభోత్సవంపై రేడియో నివేదిక రేపు వింటారు. సమర్పణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి గారు, సాంకేతిక సహకారం శ్రీ ఎస్ లక్ష్మీకాంత్ గారు, శ్రీ కె విశ్వేశ్వరరావు గారు, శ్రీ డి రమేష్ నాయుడు గారు ప్రకటన విన్నారు. మీరింతవరకు స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కాసేపట్లో జాతీయ సంగీత కార్యక్రమంలో భాగంగా చిన్మయీ సోదరీమణులు ఉమా రాధిక గాత్ర యుగులు వింటారు కొద్ది క్షణాల్లో.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రేపటి ప్రసారాలను కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం జయము జయము బృందగానం, రచన కరుణశ్రీ, సంగీతం శ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్. 6:10 భక్తి రంజని. రేపటి కార్యక్రమంలో శ్రీ సూర్యనారాయణ మేలుకొలుపు, సూర్యదండకం, సన్నతి గీతాలు ఉంటాయి. 6:30 చింతన. రేపటి కార్యక్రమంలో బైబిల్ సూక్త్ రెవరెండ్ డాక్టర్ రక్షణానందం గారి వ్యాఖ్యానం ఉంటుంది. 6:35 పొలం పనుల కార్యక్రమంలో రేపు బెట్ట పరిస్థితుల్లో పశుపోషణ జాగ్రత్తలు శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే సమాచారం వింటారు. ప్రసార విశేషాలు 7:00. ఈ మాసపు పాట 7:15 చిన్ననాటి స్నేహితులం. రచన శ్రీ ఎస్టీజీ వరదరాజు, సంగీతం డాక్టర్ ద్వారం త్యాగరాజు, గాయకులు శ్రీ అంగడి శివప్రసాద్, శ్రీమతి మూల శ్రీలత. 7:20 ఉదయ సమీరల కార్యక్రమంలో రేపు భారతదేశ జాతీయ పతాక నిర్మాత పింగళి వెంకయ్య జయంతి అంశం, న్యాయవాది, నాటక నటులు, దర్శకులు బళ్ళారి రాఘవ జయంతి అంశాలు ఉంటాయి. లేఖావళి, శ్రోతల ఉత్తరాలకు సమాధానాలు, పుష్పాంజలి భక్తి గీతాలు, సమాచార వాణి తదితర అంశాలుంటాయి. 8:30 పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖ శ్రీ సిహెచ్ శ్రీనివాసరావు గారిచే ఉంటుంది. 8:35 కర్ణాటక సంగీత సభా కార్యక్రమం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడుతుంది.

9:35 రేపు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి విశాఖపట్నం భోగాపురంలో ఈరోజు ప్రారంభించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంపై రేడియో నివేదిక వింటారు. సమర్పణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి గారు. సాంకేతిక సహకారం శ్రీ ఎస్ లక్ష్మీకాంత్, శ్రీ కె విశ్వేశ్వరరావు, శ్రీ డి రమేష్ నాయుడు. 10:00 వార్తావాహిని, 10:30 ఆప్కి మన్పసంద్.

11 గంటలకు మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం. 12 గంటల 10 నిమిషాలకు మధుమంజరి తెలుగు సినిమా పాటలు. 12 గంటల 40 నిమిషాలకు భక్తి సంగీతం. రేపటి కార్యక్రమంలో శ్రీమతి ఏ నాగపార్వతి గారు పాడిన భక్తి గీతాలు వింటారు. 1 గంట 30 నిమిషాలకు మహిళావాణి మహిళల కార్యక్రమంలో రేపు బ్రెస్ట్ ఫీడింగ్ అంశంపై డాక్టర్ ఐవి పద్మావతి గారితో పరిచయం శ్రీమతి డి శ్రీదేవి గారితో ఉంటుంది. 2 గంటల 30 నిమిషాలకు వాతావరణ వివరాలు. 2 గంటల 31 నిమిషానికి బాలభారతి పిల్లల కార్యక్రమంలో రేపు సిల్వర్ ఓక్స్ స్కూల్ విద్యార్థులు పాల్గొనే కదంబ కార్యక్రమం ఉంటుంది. తెలుగు నాటకం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి 3 గంటలకు వెలువడుతుంది. రేపటి సాయంకాలం ప్రసారంలో 5 గంటలకు యువవాణి కార్యక్రమం. 5 గంటల 30 నిమిషాలకు సంధ్యారాగాలు. 5 గంటల 55 నిమిషాలకు ఉద్యోగ సమాచారం. 6 గంటలకు సమాచార వాణి. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు. 6 గంటల 30 నిమిషాలకు సాయం సమీరం. 7 గంటలకు ప్రసార విశేషాలు వింటారు. 7 గంటల 15 నిమిషాలకు పల్లె సీమలు. రేపటి కార్యక్రమంలో పంటల్లో పురుగులు తెగుళ్ళు జీవన ఎరువుల విత్తన శుద్ధులు ప్రసంగం వింటారు. విజయనగరం వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం స్వాతి గారి చేత. తరువాత జానపద గేయం, వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు వింటారు. 7 గంటల 45 నిమిషాలకు, 8 గంటల 40 నిమిషాలకు, 9 గంటల 30 నిమిషాలకు స్వరమాలిక శీర్షికన తెలుగు సినిమా పాటలు వింటారు. రాత్రి 9 గంటల 15 నిమిషాలకు ఢిల్లీ కేంద్రం నుంచి స్పాట్లైట్. 9 గంటల 30 నిమిషాలకు స్వరమాలిక సినిమా పాటలు. రాత్రి 10 గంటలకు రవివాసార్య అఖిల భారత సంగీత సభ కార్యక్రమంలో సుధాకర్ దేవులే ఖయాల్ గాత్రం వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు విన్నారు. వాతావరణ వివరాలు. విశాఖపట్నం వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు అందించిన సమాచారం మేరకు ఆకాశం ప్రధానంగా మేఘావృతమై ఉండి 1-2 చోట్ల జల్లుతో కూడిన వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లు కురిసే సూచన ఉంది. వాల్టేర్లో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రత 29.3 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 26.1 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం గుర్తించదగ్గట్టుగా ఉంది. పౌర విమానయాన కేంద్రంలో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రత 30.2 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 26.4 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం గుర్తించదగ్గట్టుగా ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల యానం తీర ప్రాంతాల్లో సముద్రంలో చేపలు పట్టేవారికి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీరింతవరకు 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్జ్పై ప్రసారాలు విన్నారు. నెలయిన సమయం 11 గంటలు దాటి 17 నిమిషాలైంది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5 గంటల 51 నిమిషాలకు ఉదయం ప్రసారం ప్రారంభమవుతుంది. అప్పుడు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీ దగ్గర నుంచి సెలవు. నమస్తే. జై హింద్.